ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్స్ పై శ్రోతలు వింటూ ఉన్నారు. చరిత్ర పుటలో ఈరోజు ప్రత్యేకత. మరి చరిత్ర పుటలో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని నేడు మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అల్జీమర్స్ అనేది ముఖ్యంగా వృద్ధుల్లో కనిపించే మెదడు సంబంధిత వ్యాధి. వ్యాధి సోకిన వారిలో జ్ఞాపక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. రోజువారీ పనులు గుర్తు పెట్టుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు, రోజు మనతో మాట్లాడే వ్యక్తి పేరును ఒక్కసారిగా గుర్తు చేసుకోలేకపోవడం, ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టామో కూడా మర్చిపోవడం, ఒకే విషయాన్ని పదే పదే అడగడం, తెలిసిన ప్రదేశాల్లో కూడా దారి మర్చిపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే అప్పుడప్పుడు మర్చిపోవడం అన్నది అందరికీ సహజమే. కానీ తరచుగా జరుగుతూ ఉండే రోజువారీ జీవితంపై ప్రభావం చూపిస్తే మాత్రం వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అల్జీమర్స్ ఉన్నవారి కుటుంబ సభ్యులు ప్రేమతో ఓర్పుతో వారిని చూసుకోవాలి. వారు ఒకే ప్రశ్నను పదే పదే అడిగినా కూడా చిరాకు పడకుండా ప్రశాంతంగా సమాధానం చెప్పాలి. ఉదాహరణకు, నాన్న మందులు వేసుకున్నారా అని అడిగితే గుర్తు లేకపోతే వారికి ఇప్పుడే మీరు వేసుకున్నారు అని సున్నితంగా మనం గుర్తు చేయొచ్చు. వారిని ఒంటరిగా వదిలేకుండా పరిచయమైన వాతావరణంలో ఉంచడం, సరైన పౌష్టికాహారం ఇవ్వడం, వ్యాయామం చేయమని చెప్పడం, వారితో సంతోషంగా మాట్లాడటం వంటి వాటి వల్ల వారితో మనం ఉన్నాము అనేటువంటి భరోసాను కలిగించవచ్చు. అల్జీమర్స్ ఉన్న వ్యక్తి తన జ్ఞాపక శక్తిని కోల్పోతుండవచ్చు, కానీ మన ప్రేమను మాత్రం వారు కోల్పోకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా మతిమరుపుతో బాధపడుతున్న వారిని అర్థం చేసుకుందాం, వారికి అండగా నిలుద్దాం. ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంచుకుందాం. మరో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఉదయం శుభోదయం సింహపురి కార్యక్రమంలో ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఉంటుంది, శ్రోతలు గమనించగలరు. అలాగే ఈరోజుకున్న మరో ప్రత్యేకత ఏంటంటే, అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. శాంతి అంటే ఎక్కడా గొడవలు లేకపోవడం, కోపాన్ని పక్కన పెట్టి అందరూ సంతోషంగా గడపడమని మనందరికీ తెలుసు. అయితే ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలో సరిహద్దు దేశాల మధ్య ఎక్కడ చూసినా కూడా గొడవలు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అయితే అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించాలనేటువంటి సందేశాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఇంట్లో అన్నదమ్ముల మధ్య చిన్న గొడవలు వచ్చాయనుకుందాం. ఇద్దరూ కోపంగా మాట్లాడుకుంటే ఆ చిన్న సమస్య కాస్త పెద్దదవుతుంది. అదే ఇద్దరూ కలిసి కాస్త తగ్గి మాట్లాడుకుంటే, ఒకరి మాట ఒకరు వింటే అక్కడ సమస్య ముగిసిపోతుంది. ఇదే శాంతి. మన చుట్టుపక్కల వారితో సహాయ సహకారాలు అందిస్తూ వారితో మంచిగా మాట్లాడి శాంతియుత వాతావరణం నెలకొల్పాలి. ఉదాహరణకు, బస్సులో ఎవరికైనా సీటు ఇవ్వడం, పక్కింటి వాళ్లతో మంచిగా మాట్లాడటం, ఎవరికైనా ఇబ్బంది వస్తే కాస్త సాయం చేయడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలుగా అనుకోవచ్చు, కానీ ఇవి మన చుట్టూ మంచి వాతావరణాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా మనకు కోపం వచ్చినప్పుడు వెంటనే మాట అనేయకుండా ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడితే చాలా సమస్యలు రాకుండా ఆపొచ్చు. అందుకే ఈ శాంతి దినోత్సవం రోజున మనం ఒక చిన్న నిర్ణయాన్ని తీసుకుందాం. మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూసుకుందాం. మన మాటతో ఎవరి మనసు బాధపడకుండా చూసుకుందాం. మనకు చేతనైనంత వరకు అందరితో మంచిగా ఉందాం. ఎందుకంటే ప్రపంచంలో శాంతి కావాలంటే ముందు మన మనసులో శాంతి ఉండాలి. మనం ప్రశాంతంగా బతకాలి. కలసిమెలసి ముందుకు సాగాలి. యుద్ధాలను వీడి శాంతియుత వాతావరణంలో సహాయ సహకారాలు అందించుకోవాలి. ఇదే అంతర్జాతీయ శాంతి దినోత్సవం మనకిచ్చే సందేశం. ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విన్నారు. సమయం 6 గంటలకు కావస్తోంది. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చనా కార్యక్రమంలో భక్తికి తలివినారు. ఇప్పుడు విందాం సుక్తిసిద్ధ. మరి ఈనాటి సుక్తిసిద్ధ వ్యాఖ్యాత కొర్రపాటి రమణయ్య గారు.
1: కర్మను అనుభవించి తీరాలి అంటారు పెద్దలు. నొసటి రాతనెవరు ఎప్పుడైనను గాని మార్చలేరు నిజము మహిని ఎందో. దైవరాత అది దారి తప్పగరాదు ఎప్పుడైనను గాని ఎవరికైనా. తప్పకుండా ప్రజలు తలరాతనెప్పుడో అనుభవాలతోడ అవని ఎందో. ఓర్పుతోడనెప్పుడు తీర్పు వహించుట తప్పదయ్య నిజము తప్పకుండా అంటాడు కవి. శని రాతను మరియు ప్రతి వ్యక్తి తలరాతను తప్పించుకునుట సాధ్యము కాని పని. ఈ విషయమును గురించి వేమన గారు ఇలా అంటున్నారు. ఇన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడిననో అంట నీయక శని వెంట జరుగో. భూమి కొత్తదైన భోక్తలు కొత్తలా విశ్వధాభిరామ వినురవేమా. ఎన్నో చోట్ల తిరిగి అనేక కష్టాలు పడినా శని అంటనీయక కూడా తిరుగుచుందురు. చోటు కొత్తదైనను తనవారు కొత్తవారు కాదుగా. సుఖదుఖములు అనేవి మనమే అనుభవించి తీరాలి. అంతేకాని చోట్లు మారాము కదా అని అవి మనను వీడిపోవు.

0: ఏళ్నాటి శని ప్రభావమే అంతా దానికి ప్రదేశము. అంటే ప్రదేశము కొత్త కాదు, మనిషి కొత్త కాదు, అనగా ఏళ్నాటి శని పట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నా దాని కాలము తీరే వరకు అతనిని విడిచిపెట్టదు. శని ప్రభావం అలా ఉంటుంది, దాని యొక్క కాలము తీరిన దాకా అనుభవించి తీరాలి. శని ప్రభావము తీరవలనన్న సమయము కాచి వేచి ఉండవలెను. ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరంలోని రాశి ఫలాలు చూచుకొనుచూ శనిదేవునికి అర్చనలు చేయుచూ శివానుగ్రహములు పొందుచూ ఎంతయో సముచితము. అందుకు నిత్యము దైవ చింతనతో కాలం గడుపుచుట మంచిది. పుణ్యకార్యాలు సెల్పినచో ఈ పుణ్యము ముందు ముందు మనకు మంచిని శుభమును చేకూర్చి రాబో జన్మలో అయిన శని ప్రభావం అంటనీయక పుణ్యము చేకూర్చగలదు. కావున ప్రతి వ్యక్తి ఎవరికైతే సహాయం అవసరమో, ఎవరికైతే అన్నదానం అవసరమో వారికి చేసినచో పుణ్యము చేకూరగలదు. అనగా పాత్ర నెరిగి దానము చేయటం మంచిది. ఏనగా వాన సంద్రాన కురిసిన ఫలము సున్నా, వాన సంద్రాన కురిసిన ఫలము సున్నా. కాన ఈ సంగతి మనసులో ఉంచుకుని మసలుట ఎంతో శ్రేయస్సుకరము. భీమన గారు పరమాత్మ గురించి ఇలా అంటున్నారు. గాజు కుప్పెలోన కదలనీక దీపంబు, ఎటులుండునో జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందున విశ్వదాభిరామ వినురవేమా. అనగా తపములు యోగాభ్యాసములు చేసి పరమాత్మ స్వరూపము తెలుసుకున్న వారికి జ్ఞాన దీపంబు వారి హృదయములో గాజు కుప్పలో ఉన్న దీపంబు వలె నిచ్చలముగా స్థిరముగా ఉండగలదు. అట్టి దీపమే శనికి దూరం చేసి మోక్షాన్ని ప్రసాదించగలదని చెప్పుటలో ఏమాత్రమూ సందేహము లేదు. కావున ప్రతి వ్యక్తి కూడా కర్మను తప్పించుకునుట సాధ్యము కాదు, అది దైవ స్మరణ వల్లనే సాధ్యమగుందని కవులు ఒక్కానించి చెప్పుచున్నారు.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తిస్తుత విన్నారు వ్యాఖ్యాత కొర్రపాటి రమణయ్య గారు. మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం. సమయం 6 గంటలు దాటి 35 నిమిషాలు. మరి ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

ప్రకృతి వ్యవసాయ విధానంలో కీలకమైన జీవామృతం, ఘన జీవామృతం తయారు చేసే ప్రక్రియలు, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఘన జీవామృతం పొడిపొడిగా ఉంటుంది. ఘన జీవామృతం వాడటం వల్ల భూమిలోని జీవరాశులు, వానపాములు ఆరోగ్యంగా వ్యాప్తి చెంది భూమి సారవంతమవుతుంది. పంటలకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. చీడపీడలు కూడా రావు. పంటలు ఏపుగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. పంటలో కలుపు తీసే సమయంలో కూడా ఎకరానికి 100 కేజీల ఘన జీవామృతం వేసి మొక్కలకు ఆహారం అందించాలి. జీవామృతం వాడటం ద్వారా పంట భూమిలో సూక్ష్మ జీవరాశి పెంపొంది నేల ఆరోగ్యవంతమవుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే సరిపోతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. ఇక ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు. మీకు వీలైతే దుక్కికి కొద్ది రోజుల ముందు ఘన జీవామృతాన్ని ఆవు పేడతో కలిపి పొలంలో చల్లుకోవచ్చు. ఎద్దులతో అరకలు కట్టి పొలాన్ని దున్నుకోవాలి. ట్రాక్టర్తో కాక ఎద్దులతో దున్నుకుంటే మేలు జరుగుతుంది. పొలంలో పంటలకు మేలు చేసే జీవరాశి చనిపోకుండా నిలిచి ఉంటుంది. గోమూత్రాన్ని సేకరించుకునే విధానం ఎలాగంటే, ఆవు పడుకునే చోట ఏటవాలుగా అరుగు కట్టుకోవాలి. అరుగు చివర కాలవ తీసి కాలవ చివర చిన్న గుంట ఏర్పాటు చేసుకోవాలి. గోమూత్రం ఆ గుంటలోకి చేరుతుంది. దీన్ని ఎలా వడకట్టుకోవాలి అంటే, చిన్న వరల బావి కట్టి అడుగున సన్న గుల్లక ఇసుక వేసుకోవాలి. కింది వైపుగా ఒక కుళాయి ఏర్పాటు చేసి గోమూత్రం పట్టుకోవాలి. దీన్ని ఎలా

చేసుకోవాలంటే నలకలు లేకుండా పట్టుకున్న గోమూత్రాన్ని ఓ బాణలో లేదా క్యాన్ లో నింపుకుని నిల్వ చేసుకోవాలి. ఒక్కసారి పట్టుకున్న మూత్రం ఎంతకాలమైనా నిల్వ ఉంటుంది. అయితే ఇక్కడ రైతులు ఒక విషయాన్ని గమనించాలి, ఆవు పేడ వాడే అన్ని మిశ్రమాల్లోనూ 7 రోజుల్లోపు పేడని మాత్రమే వాడుకోవాలి. మూత్రం ఎంత ఎక్కువ నిల్వ ఉందైతే అంత మంచిదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక జీవామృతం ఎలా తయారు చేసుకోవాలి అంటే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 10 కేజీలు దేశీ ఆవు పేడ అంటే వారం రోజుల్లోపు సేకరించింది ఉండాలి, 5 నుండి 10 లీటర్లు దేశీ ఆవు మూత్రం, 4 కేజీలు బెల్లం, నల్ల బెల్లం అయితే ఇంకా మంచిది, లేదంటే చెరకు రసం అయితే 4 లీటర్లు వాడుకోవాలి, ఇంకా 2 కేజీలు ద్విదళ్ల పప్పుల పిండి అంటే శనగపప్పు, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడుకోవచ్చు, వేరుశెనగ, సోయా పిండి మాత్రం వాడకూడదు. ఇక 200 లీటర్ల నీరు, ఇది బావి నుండి గాని బోర్ నుండి గాని నది నీరు గాని అయి ఉండాలి. ఇక పాటి మన్ను లేదా పొలం గట్టు మన్ను దోసెడు తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తొట్టిలో గాని డ్రమ్ములో గాని 200 లీటర్ల నీటిలో ఈ పదార్థాలన్నింటినీ కలిపి నీడలో 48 గంటల పాటు ఉంచాలి. ప్రతిరోజు 2-3 సార్లు కర్రతో కుడివైపుకు తిప్పుతూ ఉండాలి. ఇది కేవలం ఎకరానికి మాత్రమే సరిపోతుంది. ఇలా తయారైన జీవామృతాన్ని 48 గంటల తర్వాత 1 వారం రోజుల్లోపే వాడేసుకోవాలన్న విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. పంటకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేసుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటితో పాటు భూమికి అందిస్తే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి పెంపొంది, నేల ఆరోగ్యవంతమవుతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. ఇక ఎటువంటి ఎరువులు అవసరం ఉండదు, మంచి దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. జీవామృతాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే రైతు సోదరులు సహజంగా బావి నుంచి పంపు ద్వారా తోడిన నీటిని కాలువ ద్వారా పొలానికి తడిపెడుతూ ఉంటారు. ఈ కాలువల్లో పారే నీటిలో జీవామృతాన్ని డ్రమ్ముకున్న నల్ల ద్వారా వదిలిపెట్టుకోవాలి. ఇలా చేస్తే జీవామృతం నీటిలో కలిసిపోయి పంటల వేళ్లకు అందుతుంది. పండ్ల చెట్లకు వయసును బట్టి 2 నుంచి 5 లీటర్ల జీవామృతాన్ని పోయాలి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జీవామృతం పోసేటప్పుడు భూమిలో తేమ ఉండాలి. చెట్టు మొదట్లో జీవామృతం పోయకూడదు. మిట్ట మధ్యాహ్నం చెట్టు నీడ ఎక్కడ పడుతుందో ఆ చుట్టూత జీవామృతం నీరు ఇవ్వాలి. చెట్లకు పోషకాలు అందించే కొన వేళ్లు ఆ నీడ చివరి వరకు వ్యాపించి ఉంటాయి. అందువల్ల మొదళ్లలో కాకుండా అక్కడే నీరు జీవామృతం ఇవ్వాలి. జీవామృతం తయారు చేసిన 48 గంటల తర్వాత వాడుకోవాలి. కాలువలో పారే నీటిలో కొద్ది కొద్దిగా జీవామృతాన్ని కలుపుతూ ఉండాలి. జీవామృతాన్ని బావి నీటిలో కలిపి ఆ తర్వాత నీటిని పొలానికి పారించుకోవచ్చు. ఒకవేళ మీ పొలంలో బిందు సేద్య పరికరాలు లేదా తుంపర సేద్య పరికరాలు గనుక ఉంటే జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి వాడుకోవాలి. జీవామృతాన్ని వడకట్టడానికి ఫిల్టర్ను వాడటం అనేది ఒక మంచి పద్ధతి. దీనికోసం అడుగున కుళాయి ఉన్న డ్రమ్మును సిద్ధం చేసుకోవాలి. ఆ డ్రమ్ము లోపల మొదటి పొరగా 6 అంగుళాల ఎత్తు వరకు చిన్న చిన్న రాళ్లు వేయాలి. దానిపైన 5 అంగుళాల మందాన ఇసుక పోయాలి. ఇసుక పైన ప్లాస్టిక్ వలను పెట్టాలి. ఆ వలపై ఒక పల్చటి గుడ్డ పెట్టాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే జీవామృతాన్ని వడకట్టే ఫిల్టర్ సిద్ధమైనట్టే. ఈ డ్రమ్ములో పైనుంచి పోసిన జీవామృతం ఫిల్టర్ అయిన తర్వాత కుళాయి ద్వారా కిందకి వస్తుంది. కుళాయి కింద మరో పాత్ర ఉంచినట్లయితే వడకట్టిన జీవామృతం సిద్ధమవుతుంది. దీన్ని బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాల్లో కలిపి పంటలకు అందించుకోవచ్చు. లేదా ఫిల్టర్ కుళాయి నుంచి నేరుగా మోటార్ పంపు అంటే దాని సెక్షన్ పంపునకు ట్యూబ్ను అమర్చి నీటితో పాటు నేరుగా జీవామృతం పొలానికి వెళ్లే ఏర్పాటు చేసుకోవచ్చు. పొలంలో ఉన్న మోటార్ పంపు అంటే దాని సెక్షన్ పంపునకు ఒక చిన్న రంధ్రం వేసి దానికి డివైడర్ను జోడించాలి. దానికి ఒక కుళాయిని జోడించుకోవాలి. ఈ కుళాయికి ఒక రబ్బర్ ట్యూబ్ జోడించుకోవాలి. ఈ ట్యూబ్ను ఇంకోవైపు డ్రమ్ముకున్న కుళాయికి జోడించుకోవాలి. మోటార్ పంపు స్టార్ట్ చేసిన వెంటనే సెక్షన్ పంపు నుంచి పైకి వచ్చే నీటితో పాటు జీవామృతం తనకు తానే కలిసిపోయి పంట వేళ్లకు అందుతుంది. ఈ జీవామృతాన్ని ఎలా పిచికారీ చేసుకోవాలి అంటే మొదటిసారి నారు లేదా విత్తనం నాటిన 15 రోజులప్పుడు ఎకరానికి 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. రెండోసారి విత్తనం నాటిన 4 రోజులప్పుడు ఎకరానికి 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మూడోసారి విత్తనం నాటిన 45 రోజులప్పుడు ఎకరానికి 10 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. నాలుగోసారి విత్తిన 60 రోజులప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఐదోసారి
విత్తిన 75 రోజులప్పుడు

ఇప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆరోసారి విత్తిన 90 రోజులప్పుడు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఏడోసారి విత్తిన 105 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. 8వ సారి విత్తిన 120 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. 9వ సారి విత్తనం నాటిన 135 రోజులప్పుడు ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక 10వ సారి విత్తనం నాటిన 150 రోజులప్పుడు చేసుకోవాలి. అప్పుడు ఎకరానికి 30 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. 3 నెలలు 6 నెలలు పండే పంటలకు, సంవత్సరం ఉండే పంటలకు ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పిచికారి చేసుకుంటే మంచిది. చెట్టుకు కాసే కాయలపై కూడా పిచికారి చేసుకుంటే నాణ్యత బాగుంటుంది. పండ్ల మొక్క లేదా చెట్ల వయసు ఎంత ఉన్నా సరే ప్రతి నెలకు ఒకసారి ఎకరానికి 20 నుండి 30 లీటర్ల వడపోసిన జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల సూక్ష్మజీవులు భూమిలోని మొక్కల వేళ్లు పోషకాలను వినియోగించుకునే రీతిలోకి మార్చి అందుబాటులోకి తెస్తాయి. జీవామృతాన్ని భూమిలో పోసిన వెంటనే భూమిలో 10 నుండి 15 అడుగుల లోతులో నిద్రావస్థలో ఉన్న వానపాములు చైతన్యవంతమవుతాయి. చురుగ్గా పనిచేయటం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఈ జీవామృతాన్ని గనక వాడుకున్నట్లయితే మంచి ఫలితాలను చూడవచ్చు.

ఇంతవరకు శ్రోతలు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో రక్షణ రంగ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేసిన ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ భవనాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పర్యావరణానికి నష్టం కలగకుండా పర్యావరణ హిత నిర్మాణాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భవన నిర్మాణాల్లో సౌర విద్యుత్తు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అమరావతిని పర్యావరణ హిత నగరంగా అభివృద్ది చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: if every growing Indian city can demonstrate this at scale, we can create a new model of urbanization for the world. Development must continue, but the definition of development must change. Environmental friendly and also best ecosystem.
0: తెలంగాణలోని ఆదిలాబాద్లో రక్షణ రంగ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించినట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్వే అధికారులను స్పందిస్తూ, రాష్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు.

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గుండెశెట్టిపల్లి వద్ద నిర్వహించే హెన్రీ నివా జలహరిత కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరేంద్రనేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్ధిదారులకు 90 లక్షల రూపాయల విలువైన సహాయ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,560 మందికి 19,98 కోట్ల రూపాయలను ఆర్థిక సాయం అందించినట్టు ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: అనారోగ్య కారణాల వల్ల వైద్య ఖర్చులు పెట్టినటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయనిధి వారు సహాయం చేస్తున్నారు. కొండేపల్లి నియోజకవర్గంలో ఇవాళ 333 మందికి సుమారుగా 2 కోట్ల రూపాయలు మేము పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా 2,600 మందికి నియోజకవర్గంలో 20 కోట్ల పైచిలకు ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆనందదాయక ఆంధ్రప్రదేశ్ చేయడం కోసం వాళ్ళు సంజీవని ప్రాజెక్టు కూడా తీసుకురాబోతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుగా కోరుకుంటూ ఇంత పెద్ద మొత్తాల్లో సహాయం చేయించినటువంటి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: మలేషియాలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 4 యువకులను క్షేమంగా స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. బాధిత యువకుల కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రిని నిన్న కలిసి తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు మలేషియా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంపై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3,79,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ది కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి విద్యేశ్వరం మంచినీటి పథకానికి పనులు ప్రారంభించామని మంత్రి వివరిస్తూ,
3: మన పాలకొల్లు పట్టణానికి మంచినీటి కోసం శాశ్వత పరిష్కారం కావాలని ఆ రోజు విజయశ్రమ నుంచి అంటే రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా 200 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు పనులు ప్రారంభించాం. మళ్లీ మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్లీ రాజమండ్రి ధవళేశ్వరం నుంచి డైరెక్ట్ గా మీకు మళ్లీ పైప్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రోడ్స్ డ్రైన్స్ 3,79,00,000 రూపాయలు గ్రాంట్లు 10 కోట్ల రూపాయలు తెస్తా ఉన్నాం.
0: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని జాతీయ సమగ్రత గురించి తెలిపిన నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కర్త రచయిత గురజాడ అప్పారావు జయంతి ఈరోజు. 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించిన ఆయన తన రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన గొప్ప సాహితీకారుల్లో ఒకరు. కన్యాశుల్కం, ముత్యాల నరాలు, పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ వంటి రచనల ద్వారా సాంఘిక దురాచారాలపై రచనలు చేసిన సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. గురజాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట పండుగగా నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై భక్తులకు నిన్న దర్శనమిచ్చారు. దీనిపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి అందిస్తారు.
4: 6వ రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ తిరుమాడా వీధులు భక్తి పారవస్యంతో మార్మోగాయి. సోమవారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: తెలంగాణలోని కరీంనగర్ను మెరుగైన మౌలిక సదుపాయాలతో ఆదర్శ నగరంగా

తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కొత్త చెత్త సేకరణ రిక్షాలు, ఫాగింగ్ మిషన్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కరీంనగర్లో పారిశుద్ధ్య నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగర పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి డివిజన్కు ఒక చెత్త సేకరణ రిక్షాను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా మయభారత్ యువజన అధికారి ప్రేమ్ భరత్ కుమార్ సూచించారు. విజయనగరంలోని ఎస్ఎస్జే జూనియర్ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మయభారత్ విజయనగరం ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత సంకల్పం కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా యువతతో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారికి రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఓటగోరు రోడ్డు నుంచి ఎర్రగుంట మీదుగా తిరుమల దేవరపల్లి వరకు ఈ రహదారిని నిర్మించనున్నామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ది సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ లో రక్షణ రంగ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. పేదల వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత గుజరాడ అప్పారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధి ఝా. అథ వార్తాః. రాష్ట్రీయ హరిత ప్రాధికరణస్య సమ్మేళనం అవలంబ్య రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః ప్రావోచత్ యత్ ప్రాకృతిక విపదః జలవాయు సంరక్షణాయ అస్మాన్ ప్రేరయంతి. తయా ప్రతిపాదితం యత్ జలవాయు పరివర్తనం మానవ జీవనస్య జైవ వివిధతాం జల సంపదం చ దుష్యతి. అతః జాగతిక సముదాయేన సంఘటితః ప్రయాసః కర్తవ్యః. జలవాయు పరివర్తనం జైవ వివిధతాం జల సులభతాం భూ సంసాధనాని చ సమావిశ్య మానవ జీవనస్య వివిధ పక్షేషు మహంతం వైషమ్యం జనయతి. రాష్ట్రపతినా ఆహూతం యత్ ప్రకృతి పర్యావరణయోః సంతులన రక్షణం నహి కేవలం ప్రశాసనిక కర్తవ్యం ప్రత్యుత సకల మానవ జాతేః నిరపేక్షం అస్తిత్వ సాధకమస్తి. గుజరాత్ రాజ్యం సంప్రతిష్ఠమానా రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః త్రిదివసాన్ ప్రవత్స్యతి. శ్వః తయా కేవడియా నగరే రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాః వితరిష్యంతే. వడోదరాయాం దీక్షాంత సమారోహం సంబోధయంతి రాష్ట్రపతిః. బ్రహ్మకుమారి సంస్థాయాః ఆధ్యాత్మిక కేంద్రం సముద్ఘాటయిష్యతి. జోధపురే ప్రచలతి వీర్ గార్డెన్ వింశతి షడ్వింశతి వాయు సైన్యాభ్యాసే భారతీయ వాయుసేనాధ్యక్షః ఏపీ సింహః జాపానీ సమకక్షః జనరల్ టాకేహిరో మోరితా స్వదేశీ యుద్ధ విమానే తేజసి సహైవ ఉడ్డయనం అకార్ష్టాం. వాయుసేనాధ్యక్షేన ప్రోక్తం యత్ భారతీయధరాయాం జాపానీ యుద్ధ విమానానాం ప్రథమ ప్రచాలనం ఉభయోః దేశయోః రక్షా సంబంధేషు ఐతిహాసికం సోపానమస్తి. నవమే దినాంకే ఆరబ్ధః ఏషః అభ్యాసః శ్వః పూర్ణతాం ఏష్యతి.

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు, అలాగే స్వరార్చన విందాం. వీటితో పాటు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ నరాల వ్యాధి నిపుణురాలు డాక్టర్ బిందువీనన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం లలిత గీతాలు వింటారు.

8:35 ఈ సంగతి మీకు తెలుసా? ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమన్ నాగేశ్వరరావు. 9:00 తిరుమలలో శ్రీవారి సాలగడ్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విందాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచి వింటారు. ఇక 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. 11:00 దార్శనిక్ భారత్ సుపరిపాలన సుదీర్ఘ యోచన సుసర్ల మాధవి గారి ప్రసంగం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం విందాం. 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారంలో జరిగిన వార్తా విశేషాల సంచిక, ఈ వారం మన నిధులు వార్తా సంచిక పునఃప్రసారం వింటారు. సమర్పణ అమరేంద్ర గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు విందాం. 7:00 అల్లనాటి మధుర గీతం వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే విందాం.

7:40 వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విందాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఒక వర్క్ షాప్ నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్య శాఖ ఈ రోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. ఇక వార్తలు వివరంగా. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారి స్వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారి స్నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన వాతావరణ చర్యలు అవసరమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇటీవలి కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు ఈ చర్యల అవసరాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన పర్యావరణ భవిష్యత్తు వాతావరణ గతిశీలత సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ప్రసంగిస్తూ వాతావరణ ప్రమాదం చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిలలో భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాష్టపతి ఉద్ఘాటించారు. వాతావరణ మార్పులు ఆహార భద్రత ఆరోగ్యం జీవనోపాధిపై కూడా తీవ్ర పరిణామాలను కలిగిస్తున్నాయని అన్నారు. జీవ వైవిధ్య నష్టం నీటి కొరత భూక్షయం ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని రాష్టపతి చెప్పారు.

0: दे रहे हैं ये क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है। इनकी यथासंभव रोकथाम और सामना करने के लिए स्थानीय, क्षेत्रीय और वैश्विक सभी स्तर पर स्टेक होल्डर्स के बीच सक्रिय सहयोग की सुदृढ़ आवश्यकता है।
1: సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా డాక్టర్ జయశంకర్ వివిధ బహుపాక్షిక, ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరవుతారు. 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత భారత్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్, నషాముక్త్ యువ అనే అంశంపై సీబీఎస్ఈ నిన్న ఒక టాకథాన్ను నిర్వహించింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన ఎంపికల ప్రాముఖ్యత వంటి అంశాలపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ 45 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారని సీబీఎస్ఈ తెలిపింది. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్యార్థులను నేరుగా భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని సీబీఎస్ఈ పేర్కొంది. రాజస్థాన్ జోధ్పూర్లో భారత వైమానిక దళం, జపాన్ వైమానిక స్వీయ రక్షణ దళం సంయుక్తంగా వీర్ గార్డియన్ 2026 విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఇరు దేశాల వైమానిక దళాధిపతులు ఏపీ సింగ్, టకేహిరో మొరిటాలు నిన్న స్వదేశీ యుద్ద విమానం తేజస్లో ప్రయాణించారు. ఒక ద్వైపాక్షిక విన్యాసంలో భాగంగా జేఏఎస్డీఎఫ్ యుద్ద విమానాలు భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి. భారత్ జపాన్ రక్షణ సంబంధాలలో ఇది ఒక ప్రధాన మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అభివర్ణించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పతకాలను సొంతం చేసుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, విదర్శ వినోద్, సోనం మస్కార్ల త్రయం రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో జపాన్కు చెందిన హినాటా తైచి తర్వాత స్థానంలో నిలిచి ఎలావెనిల్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా చేర్చిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ విభాగంలో సుచికా తరియల్ తన 3వ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల సాంప్రదాయ ఎంఎంఏ 60 కేజీల ఈవెంట్లో తరియల్ సెమీఫైనల్స్ కు చేరుకుంది. ఈరోజు 60 కిలోల సెమీఫైనల్లో తరియల్ సింగపూర్కు చెందిన

0: టియో హుయ్ యూన్తు తలపడనుంది. క్రికెట్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్లోకి ప్రవేశించింది. భారత జట్టు ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, ఈశాన్య రాష్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బీహార్, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గొర్రెలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శతాబ్దాల నిరీక్షణ అనంతరం రామమందిర నిర్మాణం అయోధ్యలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇది మతపరమైన పర్యాటకం, అభివృద్ది, ప్రపంచ పటంలో అయోధ్యకు ప్రముఖ స్థానాన్ని కల్పించింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల కృషితో అయోధ్య నూతన అభివృద్ది శకానికి సాక్ష్యంగా నిలిచింది. సుప్రీంకోర్టు తీర్పు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేయగా దీపోత్సవ వేడుకల వంటి కార్యక్రమాలు అయోధ్య సాంస్కృతిక, మతపరమైన వైభవాన్ని పునరుద్దరించడంలో తోడ్పడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన అనంతరం ఆ నగరం మతపరమైన పర్యాటకం, సనాతన సంస్కృతి అభివృద్దికి ప్రతీకగా ప్రపంచ వేదికపై క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సౌదీ అరేబియాలోని తమ మిషన్ కోసం అమెరికా ఒక భద్రతా హెచ్చరికను జారీ చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు తైఫ్, యాన్బు నగరాలకు చేసే అన్ని అధికారిక, వ్యక్తిగత ప్రయాణాలకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ ఆంక్షలు విధించినట్లు సౌదీ అరేబియాలోని అమెరికా మిషన్ పేర్కొంది. ఆ దేశంలోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను పాటించాలని కోరింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తుంది. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత్ 2 రజత పథకాలను సొంతం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు. ఇప్పుడు సింహపురి సమాచారం విందాం. ప్రపంచంలో 163 దేశాలకు చెందిన 1000 నగరాలను సమగ్రంగా విశ్లేషించి ఆక్స్ఫోర్డ్ ఎకనామిక్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 లో నెల్లూరు నగరం గుర్తింపు పొందడం పట్ల రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ హర్షం వ్యక్తం చేశారు. నగర ఆర్థిక వ్యవస్థ పరిమాణం, భవిష్యత్తు ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు, ఆర్థిక వైవిధ్యం, జనాభా ధోరణులు, విద్యా సంస్థలు, కార్పొరేట్ కార్యకలాపాలు, వ్యక్తిగత ఆదాయం, జీవన ప్రమాణాలు, గాలి నాణ్యత, పర్యావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల ముప్పు, రాజకీయ స్థిరత్వం వంటి అనేక అంశాలు ఈ సూచికలో పరిగణలోకి తీసుకుంటారని అన్నారు. నెల్లూరు నగరానికి లభించిన ఈ గుర్తింపు నగర అభివృద్ది, మౌలిక వస్తువుల మెరుగుదలకు, పారిశ్రామిక మరియు ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే దిశగా జరుగుతున్న కృషికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి 10:15 వరకు ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ ఇతర సభ్యులతో సమావేశంలో పాల్గొని పలు అభివృద్ది పనులకు సంబంధించిన పైలాన్ను ఆవిష్కరించడంతో పాటు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలో ఆయన పాల్గొన్నారు.

పెట్టారని అన్నారు. అనంతరం 10:15 మున్సిపల్ కార్యాలయం నుంచి టిట్కో గృహాల వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. నెల్లూరు నగరంలో అభివృద్ది పరుగులు పెడుతోందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆదివారం విస్తృతంగా

0: కోరవడం శుభపరిణామమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోటపల్లి గూడూరు మండలంలోని పేడూరులో ఆదివారం వినాయక స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు గ్రామీణ పరిధిలో 2వ డివిజన్ జన్నతుసేన్ నగర్ లో 70 లక్షలతో షాదీ మంజిల్ నిర్మాణానికి ఆదివారం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి శంకుస్థాపన చేశారు. మరో 80 లక్షల నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, అవి మంజూరైతే 1వ కూడా నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రైల్వే శాఖ ఇన్స్పెక్టర్ నరసాపురం హరిచందన పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలో పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రదర్శనలో ఆమె పాల్గొన్నారు. ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు.
1: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 25 నిమిషాలు. శుభోదయం సింహపురి శ్రోతలు వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందుమీనన్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అల్జీమర్స్ డేను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈరోజు మనతో డాక్టర్ బిందుమీనన్ గారు ఉన్నారు. డాక్టర్ బిందుమీనన్ గారు ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా, స్ట్రోక్ సొసైటీ, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డు సభ్యురాలిగా, వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ కమిటీ కో చైర్గా, ఐసీఎంఆర్ అడ్జెక్ట్ ఫ్యాకల్టీగా, అలాగే పలు జాతీయ అంతర్జాతీయ వైద్య సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ బిందుమీనన్ గారు, ముందుగా ఈ డిమెన్షియా అంటే ఏంటి, అలాగే సాధారణంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే మతి మరుపుకు డిమెన్షియాకు మధ్య తేడా ఏంటి మా శ్రోతలకు వివరించగలరా?
3: మామూలుగా మన అందరు అనుకోవడము ఒక వయసు అయిపోయినాక ఎవరికైనా ఏదో ఒకటి మర్చిపోవడం జరుగుతుంది, కానీ ఇప్పుడైతే వయసు అయినప్పుడు మాత్రం కాదు, చిన్న వయసు వాళ్ళకి కూడా అది కనిపిస్తుంది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలాగా మారిపోయింది, మనం ఫోన్లో ఎక్కువ డిపెండ్ అవుతున్నాను. ఫోన్ నంబర్స్ కానీ పేర్లు కానీ ఏదైనా చేయాలంటే అది రాసుకోవడం, అది మర్చిపోవడం మనం మతి మార్పు వ్యాధిగా అనుకోను. అప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, మనం ఎక్కడన్నా తాళాలు పెట్టి మర్చిపోవడం అంటే ఒక ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మనకు గుర్తొచ్చేస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఒక పర్సన్ ఎవరైనా వచ్చాక మనకి ఇమీడియట్ గా వాళ్ళ పేరు గుర్తురాదు, అంటే ఎప్పుడో ఒకసారి చూసేది కానీ ఇమీడియట్ గా గుర్తొచ్చేస్తుంది. కానీ మనం ఎవరు అది కూడా గుర్తుంటుంది, పేరు సడన్ గా గుర్తుండదు. రూమ్ కి వెళ్తాను, మనం రూమ్ కి వెళ్ళి ఎందుకు వచ్చాను సడన్ గా మనకు గుర్తుండదు, బయట వచ్చేటప్పటికి మనకి గుర్తొచ్చేస్తుంది. ఇదన్నీ మతి మార్పు కాదు, ఒక గుర్తు లేకపోవడం కాదు, అంటే అది ఒక వ్యాధి కాదు. కానీ మనకు మతి మార్పు వ్యాధి ఎలా అనుకోవాలంటే, మనం తాళాలు పెట్టి మర్చిపోయి మనకు గుర్తే ఉండదు, తర్వాత ఆ తాళాలు పెట్టేది కూడా ప్లేస్ ఎక్కడో ఉంటుంది, లైక్ కొన్నిసార్లు అది ఫ్రిడ్జ్ లో పెట్టడం జరుగుతుంది, ఏదో ఒకటి చోట్ల పెట్టడం జరుగుతుంది. మనిషిని వ్యక్తులను చూశాక వాళ్ళ పేరు గుర్తు రాకడం మాత్రం కాదు, అంటే ఆ వ్యక్తిది రిలేషన్ ఏంటి, వాళ్ళ ఫ్రెండా, ఎప్పుడు చూసారా, గుర్తుందా ఆ వ్యక్తినే, గుర్తుందా ఆ వ్యక్తినే గుర్తులేదు. దారి మర్చిపోవడం, ఒక్కొక్కసారి రూమ్ నుంచి వేరే రూమ్ కి కూడా మర్చిపోతారు, బాత్రూమ్ ఎక్కడ ఉంది కూడా మర్చిపోతారు. ఎప్పుడు పోయే ఆఫీసు లేదంటే ఎక్కడైనా వెళ్ళేది ఆ దారి ఉంటుందో అది కూడా మర్చిపోతారు. సడన్ గా పర్సన్ ఇంట్లో నుంచి బయట వెళ్తారు, తర్వాత తిరిగి రావడం కుదరదు. ఎవరో ఒకరు కనుక్కొని ఆ వ్యక్తి మీ డాడీ అక్కడ ఉన్నారా, వీళ్ళు పర్సన్ అక్కడ ఉన్నారా.

0: కనుకొని వాళ్ళు చెప్తారు, అప్పుడు వీళ్ళకి తెలుస్తుంది. జడ్జ్మెంట్ అంటే ఇంతకుముందు ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ లో మార్పు రావడం. ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, మామూలుగా ఎట్లా ఉంటుంది మనకి ఇండియన్ కస్టమ్ కానీ ఎక్కడైనా కస్టమ్లో హాయ్ హలో చెప్పడం అక్కడే ఉండేది. కానీ ఈ వ్యక్తిలో కొన్న బిహేవియర్ లో మార్పు, సడన్ గా లేచి వెళ్ళిపోతారు లేదంటే ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా సడన్ గా మార్పు కనిపించడం, స్లో స్లోగా, సడన్ కాదు స్లోగా మార్పు కనిపించడం కూడా ఉంటుంది. జడ్జ్మెంట్, మనీ ట్రాన్సాక్షన్ చేసే పని, ఎప్పుడు చేసే పని, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉండేది వాళ్ళు వంట చేసేది, వంట చేసేటప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది కనిపించడం, అంటే ఇప్పుడు రెండు కర్రీస్ పెట్టాలంటే ఒక కర్రీలో ఇబ్బంది పెట్టడం, అంటే టేస్ట్ మారిపోవడము, ప్లేట్స్ పెట్టేటప్పుడు అది ఇబ్బందిగా, అంటే ఇవన్నీ స్వాభావికంగా కాదు. మనం తాళాలు మర్చిపోవడం, ఎప్పుడో ఒకటి చూసేది గుర్తు రాకపోవడం, మళ్ళీ గుర్తొచ్చేది అది, ఈ రెండిట్లో మనకు మార్పు ఉంటుంది. అది కాకుండా ముఖ్యంగా ఉండేది మనకి డిమెన్షియా అనే వ్యాధిలో ఉండేది. ఏ వ్యక్తికి కూడా మతి మార్పు గుర్తు లేకపోవడం అని జరిగేటప్పుడు దాంతోపాటు వాళ్ళు ఇండిపెండెన్స్ అంటే వాళ్ళు తనే పని, వాళ్ళు డే టు డే లైఫ్ చేయడం అది కూడా పోతుంది. అంటే ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ మీదే స్లోగా చిన్నగా డిపెండెన్సీ పెరుగుతుంది. అంటే అది గుర్తు చేయి, మీకు మా ఏదైనా ఉంటే మాకు చెప్పండి, ఫ్యామిలీ మెంబర్ గుర్తు చేయాల్సి వస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ మనం కనుక్కుంటే మనకి ఈజీగా వ్యాధియా, అలా మామూలుగా ఉండే మతి మార్పు కాదు మర్చిపోవడమా మనకు తెలిసిపోతుంది.
1: డాక్టర్ గారు, డిమెన్షియా లేదా అల్జీమర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇది ప్రారంభ దశలో గుర్తించేటువంటి అవకాశం ఉందా? కుటుంబ సభ్యులు ఎలాంటి లక్షణాలు గమనించారంటారు?
0: సో ఫస్ట్ లో మనం వ్యక్తిలో చూసేది ఏంటంటే మర్చిపోవడం జరిగేది. ఎక్కువగా ఒకే ప్రశ్నలు, అంటే ఏదో ఒకటి జరిగినాక మళ్ళా అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కన్వర్జేషన్ జరిగిందనుకో, మనం ఒక ప్లానింగ్ చేశాననుకో, ప్లానింగ్ చేశాక ఇప్పుడు నిన్న ఓకే, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మనం రేపు మాల్కి వెళ్తాను, మాల్కి వెళ్ళి ఇది ఇది సామాన్లు కొనుక్కుంటాను, అలాగా మనం డిస్కస్ చేశాననుకో ఆ ఫ్యామిలీలో ఆ పర్సన్, ఆ వ్యక్తి మళ్ళీ రేపు వీళ్ళందరూ ఇప్పుడు మాల్కి వెళ్తానంటే ఎప్పుడు చెప్పాను మనం మాల్కి వెళ్ళాలి అంటే ఇది స్వాభావికం కాదు. ఒక్కసారైనా అట్లా అయినాక కూడా మనం కొంత కేర్ఫుల్ గా ఉండాలి. అంటే ఇది ఒక పెద్ద ఒక డిస్కషన్, పెద్ద డిస్కషన్ అయినాక నెక్స్ట్ డే మనకు అది గుర్తు లేదంటే ఇది ఒక ఒక మనం మనసులో పెట్టుకోవాలి, ఈ వ్యక్తికి కొంత ఇబ్బంది ఉంది.
1: ముందు రోజు చెప్తారు, రెండో రోజు మర్చిపోతారు.
0: పెద్ద ఈవెంట్, చిన్నదైతే మనకి అంటే మనం ఒక ప్లానింగ్ డిస్కషన్, అందరు వెళ్తాను 4 o'clock వెళ్తాను, అందరు వెళ్ళి అక్కడ ఇది కొంటాను, బట్టలు కొంటాను, అంత పెద్ద ప్లానింగ్, చిన్నది కాదు. ఇట్లా మనం జస్ట్ ఫోన్ లో రేపు అక్కడ వెళ్తాను అట్ట కాదు, అంటే ఒక ప్లానింగ్ చేసేది మనం మర్చిపోవడం, ఆ వ్యక్తి మర్చిపోతే అంటే అది ఒక మతి మార్పు వ్యాధిగా ఉండొచ్చు. బిగినింగ్ సైన్స్ అంటే తర్వాత అయితే మనకు తెలిసిపోయేది బిగినింగ్ సైన్స్ లో. అది కాకుండా 10 సార్లు ఒకటే ప్రశ్నలు అడగడం, అంటే ఇప్పుడు భోజనం చేశారా, భోజనం అయిందా, భోజనం చేసేసారా, అప్పుడు వీళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తారా భోజనం తయారైంది ఇస్తాను, కొన్నిసార్లు మళ్ళీ భోజనం తయారైందా, భోజనం తయారైందా, అంటే ఒకసారి జవాబు ఇచ్చాక కూడా మల్టిపుల్ క్వశ్చనింగ్స్ ఫస్ట్ లో స్టార్ట్ అయితే మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. చేశాక కూడా మనం చేశానా, ఇప్పుడే కదా చేసేది, అలాగా మళ్ళీ గుర్తు చేయాలి, మేము ఇప్పుడే కదా మీరు టీ తాగారు, మళ్ళీ టీ తాగడం అడుగుతున్నారు, ఇదన్నీ మామూలుగా జరిగేది కాదు. సామాన్లు ఎక్కడక్కడ పెట్టి మర్చిపోవడం ఇట్స్ వెరీ కామన్. అంటే అయినా కూడా మనం దాంతో పాటు ఇటువంటి ఏమైనా ఉంటే ఆఫీస్కి వెళ్తారు, సడన్ గా బైక్ లో వెళ్లేటప్పుడు ఆగిపోయి ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చేది. ఒక్కసారి కూడా అట్లా కన్ఫ్యూజన్ స్టేట్ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. మనం ఓవర్ డయాగ్నోస్ కూడా చేయకూడదు. దాదాపు ఏమవుతుందండి, అందరికి ఇప్పుడు మతి మార్పు, అందరికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చేది, మతి మార్పు ఉంటే మాకు అల్జైమర్ వచ్చిందా అనే భయం మనం వదిలేకూడదు, కానీ ఓవర్ డయాగ్నోస్ కూడా మనం చేయకూడదు. ఇటువంటి అన్ని మనం గుర్తు చేసుకుని ఎన్నిసార్లు జరిగింది ఒక ఫోన్ లోనే రాసి పెట్టేసి డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు మనకి ఫార్మేటివ్ టెస్ట్లు ఉంటుంది, అప్పుడు దాంట్లో మనం కనుక్కోగలుగుతాను ఏదైనా ఇబ్బందులు ఉందా లేదా.
1: అసలు ఎందుకు వస్తుంది మేడం ఈ మతి మార్పు కానీ అల్జీమర్స్ అనేది?
0: దాదాపు అల్జైమర్ డిజీజ్ వయసు అయినప్పుడే వచ్చేది. మనకి బ్రెయిన్ లో 2 అబ్నార్మల్ ప్రొడక్ట్స్ చేరిపోతుంది, ఒకటి ఒక అమైలాయిడ్, ఒకటి అంటే టౌ, అంటే ఈ 2 ప్రొడక్ట్స్ ఉంది, దీన్నే మనం బయాలజికల్ ప్రాసెస్ చెప్పేది. మామూలుగా అయితే 2 బ్యాడ్ ప్రొడక్ట్స్ బాడీ నుంచి వెళ్ళిపోవాలి, అంటే కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల, బయాలజికల్ ప్రాసెసెస్ వల్ల ఆ బాడీలో ఆ అంటే ఇప్పుడు మనం కొంత వూల్స్ తీసుకొని థ్రెడ్స్ తీసుకొని అట్లా టాంగిల్స్ టాంగిల్స్ అయిపోతుంది అంటే అట్లా ప్లాక్స్ గా చేరిపోతుంది. అంటే ఇంకా కామన్ మ్యాన్ కి తెలుసుకోవాలంటే మనం పళ్ళులో కొన్నిసార్లు

0: టాక్స్ చేరిపోతే డెంటల్ వచ్చి తీసుకుంటారు కదా, ఆ విధంగా టౌ ఆ అబ్నార్మల్ అమెలాయిడ్ అన్ని ఫామ్ అయిపోయి ఆ ప్లాక్స్ లాగా అట్లా గట్టి గట్టిగా ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయినప్పుడు మనకి ఆ ఏరియాస్, కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ మెమరీలో ఉంటుంది, హిప్పో క్యాంపస్, టెంపోరల్ లోబ్, సింగులేట్ గైరస్, ఇటువంటి అన్ని ఏరియాస్ లోనే అది ఫామ్ అయినప్పుడు మన థింకింగ్ ఎబిలిటీ, ప్రాసెసింగ్ ఎబిలిటీ, మనం అటెన్షన్, మనం ఎక్కడ ఉన్నారో అది మాట్లాడినప్పుడు అది క్యాచ్ చేయడము, ఇదన్నీ కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటుంది. ఇంత ముందుండే సవాళ్ళు ఇంకా ఒక ఇంపార్టెంట్ ఉంది, డిమెన్షియా మతిమరుపు, అల్జైమర్ డిమెన్షియాలో ముఖ్యంగా మనకి దగ్గర జరిగేదే మర్చిపోతారు, పాతదన్నీ గుర్తుంటుంది, స్కూలు, కాలేజు, ఆఫీసు, ఫ్రెండ్స్ అందరు గుర్తుంటుంది, కానీ 2 డేస్ ముందు, 1 వీక్ ముందు ఉండేదే మర్చిపోవడం జరుగుతుంది. దాన్ని మనం రీసెంట్ మెమరీ లాస్ చెప్పేది.
1: డిమెన్షియాను వర్గీకరిస్తే ఎన్ని రకాలు ఉండొచ్చు మేడం?
0: యాక్చువల్లీ అయితే డిమెన్షియా ఒకటైతే మనకి డీజెనరేటివ్ అంటే దానికి బ్రెయిన్ సెల్స్ చిన్నగా అయిపోయి ఇలాగా అబ్నార్మల్ ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోతే, కొన్ని ఏరియాస్ మామూలుగా ఏజ్ లో బ్రెయిన్ ష్రింక్ అవుతుంది కానీ కొన్ని ఏరియాస్ ఫాస్ట్ గా ష్రింక్ అయిపోతుంది, ఆ విధంగా ఉండేది డీజెనరేటివ్ డిమెన్షియా. ఇంకా ఒకటి మనం చెప్పేది రివర్సిబుల్ డిమెన్షియా. రివర్సిబుల్ అంటే మనం దాన్ని కనుక్కోగలితే ఆ మతిమార్పు వ్యాధిని మనం బాగా చేయగలుగుతాను.
1: అంటే మీరు వయసు పెరిగే కొద్దీ అని చెప్పారు, సో వయసు పెరిగే కొద్దీ వస్తుందా అల్జీమర్స్? చిన్నపిల్లలు కూడా వస్తుందా? చిన్నపిల్లలు వస్తే ఎందువల్ల వస్తుంది?
0: చిన్నపిల్లల్లో అల్జైమర్ డిమెన్షియా రాదు, ఇది వయసు పెరిగినప్పుడే, ఎందుకంటే ఆ తావు, అమెలాయిడ్ అదన్నీ డిపాజిట్ అవడానికి చాలా టైం పడుతుంది. ఇన్ఫాక్ట్ అల్జైమర్ డిమెన్షియా డయాగ్నోస్ అయినప్పటికే పేషెంట్ స్టేజ్4 లో ఉంటారు. కాబట్టి
1: ఏ వయసులో వస్తుంది పర్టికులర్ గా?
0: 60-65 అండ్ అబవ్ లో స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ దానికి ఎంసీఐ అనే మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కూడా ఉంది. నేను ఇప్పుడు ఇంత ముందు కొన్ని చెప్పాను కదా సిమ్టమ్స్, యాక్చువల్లీ అక్కడ మనం కనుక్కోగలితే దాన్ని మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ ఎంసీఐ చెప్పేది. మళ్ళీ పేషెంట్ యూజువలీ డయాగ్నోస్ అయ్యి హాస్పిటల్ మన క్లినిక్ లో వచ్చేటప్పటికి ఇట్ ఇస్ 4 and 5 stages. అప్పటికి పేషెంట్ కి ఫుల్ బ్లోన్, మతిమరుపు స్టార్ట్ అయ్యి చేరిపోయే పరిస్థితిలో వస్తారు.
1: సో త్వరగా గుర్తిస్తే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు.
0: ఈ సమస్యంది థీమ్ కూడా అదే విధంగా ఉంది, ఎంత త్వరగా మీరు కనుక్కుంటే అంత వేగంగా మనం ఏదో ఒకటి చేయగలుగుతాను, ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతానని మనం ఆ ఫాల్స్ హోప్ ఇవ్వనండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ట్రీట్మెంట్ కి కూడా అల్జైమర్ డిమెన్షియాను మనం బాగా చేయలేను, ప్రోగ్రెషన్ స్లో చేయగలుగుతాను. అంటే ఇప్పుడు ఫాస్ట్ గా ఒక్క సంవత్సరానికైనా పేషెంట్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయి బెడ్ రిడన్ అయ్యే పరిస్థితి ఉంటే మనం స్లోగా కొంత పేషెంట్ది ప్రోగ్రెస్ కొంత స్లో చేసుకోగలుగుతాను. త్వరగా డయాగ్నోస్ చేస్తే ఇంకా పేషెంట్ కి మాత్రం కాదు, మనం ఏం అర్థం చేయాలంటే మతిమరుపు వ్యాధిలో పేషెంట్, అల్జైమర్ డిమెన్షియా వ్యాధిలో పేషెంట్ కి యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు వాళ్ళకి మతిమరుపు వచ్చిందని, ఇన్సైట్ ఉండదు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు.
1: మీరు అన్నట్టు డాక్టర్ బిందువినందరు ప్రారంభ లక్షణాలు గుర్తించాం అనుకుందాం, సో గుర్తించిన తర్వాత వైద్యుల దగ్గరకు వచ్చిన తర్వాత వైద్యులు ఎలాంటి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారిస్తారు?
0: అదే ఇప్పుడు ఒక న్యూ నావెల్ మనకి న్యూరాలజీలో వచ్చేది, ఒక బెంచ్ మార్క్ అని అనుకోండి. ఇంతకుముందు అల్జైమర్ డిజీజ్ వ్యాధికి ట్రీట్మెంట్ చేసే ముందు మనకి ఓన్లీ వాళ్ళ సిమ్టమ్స్, ఏమేమి వాళ్ళకి సమస్యలు ఉన్నాయో కనుక్కొని మనం అల్జైమర్ డిమెన్షియా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి రక్తంలో బయోమార్కర్స్, దే ఆర్ నోన్ యాజ్ బ్లడ్ బయోమార్కర్స్, ఇప్పుడు రెడీగా అవైలబుల్ అవుతుంది. అన్ని చోట్ల ఇప్పుడు అవైలబుల్ లేదు కానీ మనకి రెడీ అవుతుంది. దాన్ని ఫాస్ఫోరైలేటెడ్ తౌ చెప్పేది. ఎలా మీకు చెప్పాలంటే ఇప్పుడు షుగర్ మనం ఎలా డయాగ్నోస్ చేసేది? బ్లడ్ లో, అంతే కదా. ఆ విధంగా ఇప్పుడు అల్జైమర్ డిమెన్షియా కూడా మనకి బ్లడ్ లో, బ్లడ్ బయోమార్కర్స్ లో, డిమెన్షియాలో డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. కానీ ఓన్లీ ఇక్కడ ల్యాబ్ లో పోయి మనం ఆ బయోమార్కర్ డయాగ్నోస్ చేయడం కుదరదు. వాళ్ళ సిమ్టమ్స్ ఏదైనా ఉందో దాన్ని మ్యాచ్ అవుతుందో చూసుకుని డిమెన్షియా క్లినిక్స్ లో మాత్రం ఇది జరిగేది.
1: సో డిమెన్షియా క్లినిక్ వెళ్తే వాళ్ళు వ్యాధి నిర్ధారణ అనేది చేస్తారు.
0: ఎస్, అప్పుడు మనం కనుక్కోగలితే. ఇండియాలో కూడా ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ వచ్చాయి, దే ఆర్ నోన్ యాజ్ అమెలాయిడ్ మోడిఫైయింగ్ థెరపీస్, వెరీ ఎక్స్పెన్సివ్, కానీ యాజ్ ఐ ఫీల్ దట్ కొంతకాలం తర్వాత దాని కాస్ట్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది. దాని ఈ ఇంజెక్షన్స్ రూపంలో ఉంటుంది, అది పర్ 2 weeks, 1 month అలాగే ఇవ్వాలి చూస్తుంది. కానీ అగైన్ అది ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ చెప్పాను కదా, అప్పుడప్పుడు మర్చిపోవడము, ఎప్పుడో ఒకసారి

0: లాగా ఇబ్బంది ఉండడం, అప్పుడు మనం ఒక స్కేల్స్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చాక చేసి ఆ బ్లడ్ బయోమార్కర్స్ టెస్ట్ చేసేసి దాంట్లో మనకు పాజిటివ్ రిజల్ట్ వచ్చాక దాని తర్వాత మనం ఎంఆర్ఐ చేసేసి ఆ భాగంలో ఏమైనా ష్రింకేజ్ ఉందో చూసుకొని పేషెంట్ ఫ్యామిలీ రిలేటివ్స్ తో మాట్లాడి అప్పుడు మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. సో దెర్ ఇస్ ఏ హోప్. ఈ హోప్ ఉంటే రేపటికి మనకి అడ్వాన్స్ డిమెన్షియాలకి కూడా కొంత హోప్ ఉండొచ్చు.
1: అంటే ఒకసారి మీరు అన్నట్టు మందులు తీసుకున్న తర్వాత ఎంత కాలంలో నయమయ్యేటువంటి అవకాశం ఉందంటారు?
0: నయమయ్యేది లేదు, నయమయ్యేది లేదు. ఇప్పుడు డిమెన్షియా, ఒక వ్యక్తికి అల్జైమర్ డిమెన్షియా వచ్చాక ఆ వ్యాధి ప్రోగ్రెస్ అవుతుంది.
1: అంటే మీరు ఇంజెక్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు కదా?
0: అబ్సల్యూట్లీ, ఇంజెక్షన్ ఇచ్చేది ప్రోగ్రెషన్ స్లో చేయడానికి. సో ఇప్పుడు అల్జైమర్ డిమెన్షియా వ్యక్తి ఒక్క సంవత్సరంలో పూర్తిగా బెడ్ రిడెన్ అయ్యే పరిస్థితి ఉంటే మేబీ ఆ మనం డిమెన్షియానా ఇంకా స్లో చేసేసి ఇంకా మిగతా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది, రీహాబిలిటేషన్ ప్రాసెస్ ఉంటుంది, అప్పుడు మనం అది 3 to 4 years దాకా ఆ డిమెన్షియానా స్లో చేయొచ్చు.
1: అంటే మీరు అన్నట్టు ఒకవేళ ఈ అల్జీమర్స్ ని నిర్లక్ష్యం చేసామనుకుందాం, అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది?
0: అసలే అల్జైమర్ డిమెన్షియాకి ట్రీట్మెంట్ లేదు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ లో ఇంజెక్షన్ ఇచ్చాక మనం ఆ స్టేజ్ న కొంత స్లో చేయొచ్చు. మనం ఏమీ చేయకపోతే పేషెంట్ కంప్లీట్ బెడ్ రిడన్, కంప్లీట్ డిపెండెంట్, మోషన్, యూరిన్, తినేది, రైల్స్ ట్యూబ్ అటువంటి అన్నిటికీ డిపెండెంట్ అయిపోతారు.
1: సో మీరు జీవన శైలి గురించి కూడా ఇందాక చెప్పారు. సో లైఫ్ స్టైల్ లో తీసుకుంటే ఎలాంటి చేంజెస్ తీసుకుంటే బెటర్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు?
0: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇప్పుడు ఉండే కాలంలో జనాలు సమయానికి నిద్రపోవట్లేదు. సమయం వరకు నిద్రపోవట్లేదు. 7 hours స్లీప్, 7 hours నిద్ర ఉండాలి, కరెక్ట్ టైంలో నిద్ర ఉండాలి. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్ అంటే, ఇంత ముందు నేను అమైలాయిడ్ ప్రోటీన్స్ మనకి బాడీలో చేరిపోయేది, బ్రెయిన్ లో చేరిపోయేది అంటే మనం ఎలా అనుకోవాలంటే, బ్రెయిన్ నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ ది సెల్స్, చిన్న చిన్న సెల్స్ ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినప్పుడు పక్కన ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అన్న గ్లింఫాటిక్ సిస్టమ్ చెప్పేది. నిద్రపోయేటప్పుడు కరెక్ట్ టైంలో డీప్ స్లీప్ కి వెళ్తే ఆ బ్రెయిన్ సెల్స్ ష్రింకేజ్ అయితే పక్కన ఉండే డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు ఆ అమైలాయిడ్, టౌ అదన్నీ డ్రైనేజ్ సిస్టమ్ లాగా బ్రెయిన్ నుంచి తీసేసే క్లియర్ అయిపోతుంది. మీరు అనుకోండి, ఇప్పుడు 16-17 years ఉండే పిల్లలు కూడా సరిగా నిద్రపోవట్లేదు.
1: మొబైల్స్ వచ్చాక, యాప్స్ వచ్చాక, కంప్యూటర్స్ వచ్చాక వీటి మీద పడిపోతున్నారు. సో మీరు అన్నట్టు ఈ రీల్స్, ఇవన్నీ సోషల్ మీడియా ప్రభావం వల్ల సరైన నిద్ర దొరకట్లేదు ఎవరు.
0: అప్పుడు వాళ్ళ నిద్ర ఆ 17 years నుంచే నిద్ర సరిగా లేకపోతే వాళ్ళు నిద్రపోయేది 1:32. మాకు పిల్లలు వస్తారు కదా ఓపీడీలో, వాళ్ళ మమ్మీ డాడీ చెప్తారు 1:32 దాకా. అప్పుడు 2 నిద్రపోయి వాళ్ళు 5:36 లేయాలి కదా, బికాస్ వాళ్ళకి స్కూల్ కాలేజెస్ అయితే ఉంది, దాట్ దే కెనాట్ సాక్రిఫైస్. అప్పుడు 5 hours స్లీప్ వెళ్లేటప్పుడు వాళ్ళు డీప్ స్లీప్ కి వెళ్ళకపోతే ఆ గ్లింఫాటిక్ సిస్టమ్ సరిగా పనిచేయదు. సో గ్రాడ్యువలీ ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ బ్రెయిన్ లో చేరుతానే ఉంటుంది. సో యూ విల్ సీ దాట్ వాళ్ళకి అల్జైమర్ డిమెన్షియా ఉండాలి అవసరం లేదు, వాళ్ళకి డిజిటల్ డిమెన్షియా చెప్పేది మనం. ఈ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేశాక అన్నెసెసరీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో చెప్పాక పెట్టి దాంట్లో ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ ఓపెన్ చేయకుండా ఉంటే అది. సెకండ్ ఇస్ ఎక్సర్సైజ్. బాడీలో ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎంత మనం ఎక్సర్సైజెస్, ఎరోబిక్ యాక్టివిటీ బాడీలో చేస్తున్నానో ఈ బ్రెయిన్ సెల్స్ లో, ఇంకా మనకి ఒక వృక్షం అనుకోండి, ఒక ట్రీ, దాంట్లో బ్రాంచెస్ ఎట్లా ఉంటుందో ఆ బ్రాంచెస్ ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్, స్ట్రెస్ ఉండే పదార్థాలు తగ్గిపోతుంది. బ్రాంచెస్ ఎక్కువ ఫామ్ అయితే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది, రైట్? ఇప్పుడు నేను ఏదైనా ఒకటి చెప్పాక ఇంకా 2-3 items మీకు చెప్పాను అనుకో, ఈ మతిమురుపు ఉండే వ్యక్తులు ఫాస్ట్ ప్రాసెస్ చేయలేరు. వాళ్ళకు ఒక్క అదే మనం ట్రైనింగ్ కూడా చేసేది కేర్ గివర్స్ కి, లోడింగ్ ఇవ్వబాకండి వాళ్ళకి, ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి. కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎక్సర్సైజెస్, స్లీప్, బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచుకుంటే కొత్త కొత్త యాక్టివిటీ నేర్చుకోవడం, కొత్త మ్యూజిక్ ఉండొచ్చు, ఇన్స్ట్రుమెంట్ ఉండొచ్చు, సోషలైజింగ్, సోషల్ కమ్యూనికేషన్స్, కనెక్టివిటీ, మాట్లాడడం, నవ్వడం, సంతోషంగా ఉండడం, ఇదన్నీ చేసుకుంటే ఆ ఫైబర్స్ ఎక్కువగా ఉంటే ఒక ఏరియా కొంత డల్ అయినాక కూడా వేరే ఏరియా నుంచి, అంటే ఎట్లా చెప్పాలంటే లోన్, యా సో బ్రెయిన్ క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది సో యూ కెన్ టేక్ లోన్ ఫ్రమ్ ద అదర్ ఏరియాస్ సింపుల్ ఏనండి ఇంత ముందు మనం ఎవరికి చెప్పాలి అవసరం లేదు కానీ ఇప్పుడు అందరికీ చెప్పాలి చూస్తుంది నిద్ర సరిగా పోండి సమయానికి నిద్రపోండి ఎక్సర్సైజ్ చేయండి.

0: ఉండేదండి. కానీ ఇప్పుడు మనకి వి నో ద సైంటిఫిక్ లాజిక్ బిహైండ్ ఇట్.
1: సో మానసిక స్థితి మీద, పిల్లల మానసిక స్థితి మీద ఇదంతా కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది? క్లాస్ రూమ్ లో కావచ్చు, బయట కావచ్చు.
0: స్ట్రెస్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎవరైనా స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీరే గుర్తు చేయండి, ఎవరికైనా మనం అతి స్ట్రెస్ లో ఉన్నప్పుడు కొన్ని మనం మర్చిపోతాను, ఎందుకంటే బాడీలో కార్టిసోల్ ఫంక్షన్ ఎక్కువగా అయిపోతుంది. ఇన్ జనరల్ మనం చెప్పేది అంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలంటే, ఇంట్లో పిల్లల ఉదయాన్నే పిలుస్తారు కదా వాళ్ళు నిద్రపోయేటప్పుడు, లేండి, లేయ్ లేయ్ లేయ్ లేయ్, చూడండి ఇప్పుడు ఇది చేయండి, ఉర్లేయండి, అది కూడా ఒక స్ట్రెస్సే. యూ హ్యావ్ టు బి ఎ లిటిల్ కామ్. అంటే పేరెంట్స్ ఏ విధంగా కామ్ కంపోజర్ పర్సనాలిటీ తీసుకుంటారో ఆ విధంగా పిల్లలు కూడా
1: నేర్చుకుంటారు.
0: అట్లా లేపితే ఇట్లా లేపితే వాళ్ళు అట్టే లేసేది, అంటే ఏం డిఫరెన్స్ ఉండదు. మీరు ఇక్కడ హడాబడిగా బాగా సౌండ్ తో బాగా ఇదై, అంటే వాళ్ళు లేసేదే ఒక, నేను ఎట్లా చెప్పాలంటే దుఃఖంతో లేస్తారు, బో ఇంకా ఇంది ఇదన్ని చేయాలి కదా. వాళ్ళు ఆ డేని ఎలా చూసుకుంటారంటే, ఉదయాన్నే లేడం అంటే ఒక స్ట్రెస్, అట్లా ఉదయం లేసేదే స్ట్రెస్ ఉండకూడదు. వాళ్ళ ఒక ప్లానింగ్ లో ఉండాలి, వాళ్ళ లేపేది కూడా స్లోగా లేపేసి ఇదేదన్నీ చేయాలంటే. క్రానిక్ స్ట్రెస్ ఎవరికి కూడా ఉండకూడదు. చిన్న స్ట్రెస్ అయితే అందరికి ఉంటుంది, ఏదైనా ఆలోచన 3 నెలల దాటిపోతే దాన్న క్రానిక్ స్ట్రెస్ చెప్పేది. క్రానిక్ స్ట్రెస్ బ్రెయిన్ కి ఉండదు, దాన్న మనం సూడో డిమెన్షియా చెప్పేది. మతి మార్పు లాగానే కనిపిస్తున్నాయి పేషెంట్ కూడా, కానీ వాళ్ళకి డిమెన్షియా కాదు, సూడో డిమెన్షియా. మనం స్ట్రెస్ ను తగ్గించుకుంటే స్ట్రెస్ కి కౌన్సిలింగ్ చేసుకోవచ్చు, లేదంటే మందలు ఇవ్వచ్చు, అయితే అది వాళ్ళకి డిమెన్షియా మతి మార్పు కూడా తగ్గిపోతుంది.
1: రైట్ మేడం. అలాగే రక్తపోటు, మధుమేహం, స్ట్రోక్స్ వంటి సమస్యలకు డిమెన్షియాతో ఎలాంటి సంబంధం ఉంటుంది?
0: మామూలుగా మనం స్ట్రోక్ వచ్చేటప్పుడు చేయికాలు పడిపోవడం, మాట పడిపోవడం, అర్థం చేసుకోవడం పడిపోవడం, అంటే బ్రెయిన్ లెఫ్ట్ రైట్ లో డివైడ్ గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లో పక్షవాతం వస్తే రైట్ సైడ్ కుడి చేయి కుడికాలు వీక్ అయిపోయినప్పుడు అది లెఫ్ట్ సైడ్ బ్రెయినే మనకి మాట అర్థం చేసుకోవడం భాగంలో ఉంటుంది. అప్పుడు పేషెంట్ చూస్తే మతిమరుపు లాగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు మన మాట అర్థం చేసుకోరు. అదొకటి. స్ట్రాటజిక్ డిమెన్షియా ఏరియాస్ ఉంటుంది, అంటే బ్రెయిన్ లో చిన్న భాగం కూడా స్ట్రోక్ వచ్చేస్తే చేయికాలకి వీక్నెస్ ఏమి ఉండదు, కానీ ఆ ఏరియా నుంచి మనకు ఒక సర్కిట్ ఉంటుంది బ్రెయిన్ లో మతి మార్పుకి. ఆ సర్కిట్ లో ఎక్కడన్నా లైట్స్ లైక్ లైట్ సర్కిట్ ఎక్కడన్నా అది డ్యామేజ్ అయిపోతే అది మతి మార్పు లాగా చేరిపోతుంది. అది కాకుండా బ్లడ్ ప్రెషర్ సరిగా కంట్రోల్ చేయకపోతే బ్రెయిన్ లో చిన్న చిన్న డాట్స్ పడతానే ఉంటుంది పేషెంట్స్ కి. ఆ డాట్స్ పడేటప్పుడు పేషెంట్ కి స్లోగా డల్నెస్, అంటే కొంతమంది పేషెంట్స్ ఫ్యామిలీస్ వచ్చి చెప్తారు చాలా డల్ గా ఉంది, అడిగినప్పుడు స్లోగా నిదానంగా ఆన్సర్ ఇస్తారు, నడిచేటప్పుడు బాగా స్లోగా నడుస్తారు, ఒక్కొక్కసారి పడిపోతారు, యూరిన్ కంట్రోల్ ఉండదు, ఒక్కొక్కసారి బాత్రూమ్కి వెళ్ళేటప్పటికి యూరిన్ పాస్ చేసేస్తారు, ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు. దాన్ని మనం బిన్స్వాంగర్ డిసీజ్ చెప్పేది. బీపీ కంట్రోల్ లేనప్పుడు స్ట్రోక్ సంబంధే, కానీ ఒక విధంగా ఇది స్ట్రోక్ అయితే సడన్ గా వచ్చేది, కానీ ఇది స్లోగా జరిగేది కూడా ఉంటుంది. ఇటువంటి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళాలి. స్లోగా అయిపోవడం, స్లో మాట్లాడడం, అర్థం చేసుకోవడం స్లో అయిపోవడం, మతి మార్పు పెద్దగా లేకపోతే కూడా చిన్న చిన్న మర్చిపోవడం, నడిచేది స్లో అయిపోవడం, యూరిన్లో కంట్రోల్ లేకపోవడం, బిహేవియర్ మార్పు ఏదైనా ఉంటే మనకి స్కాన్ చేస్తే తెలిసిపోతే ఇంకా పెరగకుండా చేయొచ్చు. ఇది మనం దాదాపు క్లియర్ కూడా చేయొచ్చు.
1: రైట్ మేడం. ఇంకా చివరిగా చికిత్స విధానం తీసుకుంటే, మీరు అన్నారు ఇంజెక్షన్స్ అని, ఇవి కాకుండా ఏమైనా చికిత్స విధానం ఉంటుందా? ఎలాంటి చికిత్స విధానం ప్రస్తుతం, అంటే ఆధునిక చికిత్స విధానం అందుబాటులో ఉంది?
0: మామూలుగా కూడా మనం చెప్పేది దీంట్లో రివర్సిబుల్ డిమెన్షియాస్ కూడా ఉంటుంది. పేషెంట్ మతి మార్పుగా వచ్చేటప్పుడు ఫస్ట్ డాక్టర్ మనం, యాజ్ ఎ డాక్టర్ వాట్ ఐ సీ ఈజ్ దాట్ మనం దీన్ని బాగా చేసేది కొన్ని కారణాలు ఏమైనా ఉన్నాయా, దాంట్లో చాలా ఉంటుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు, థైరాయిడ్ ఎక్కువ అయిన వల్ల ఉండొచ్చు, పేషెంట్ కి మనం చెప్పే ప్రకారంగా బిన్స్వాంగర్ డిజీజ్ ఉంటే ఉండొచ్చు, పేషెంట్ కి సోడియం తగ్గిపోతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఉంటూ ఉండొచ్చు, నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అనే ఒక వ్యాధి ఉంటుంది, దాంట్లో బ్రెయిన్ లో వాటర్ చేరిపోతే, వాటర్ మనం నీరుతో బాగా తీసేసి నీరు తీసేసి మనం పేషెంట్ మళ్ళీ నడిచేది మతి మార్పు యూరిన్ అన్ని కంట్రోల్ చేసుకోవడం, మళ్ళీ షంట్ పెట్టేసి కంట్రోల్ చేసుకోవడం ఉండొచ్చు. ఇటువంటి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే ఇదన్నీ మనం రివర్సిబుల్ కాసెస్ చాలా ఆల్మోస్ట్ ఒక 30-40% ఉండొచ్చు కొన్నిసార్లు పేషెంట్స్ లో. ఆ ఫస్ట్ మనం అది కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకి యాసిటైల్ కొలినేస్ట్ ఇన్హిబిటర్స్ డ్రగ్స్ ఉంటుంది, మైల్డ్ టు మోడరేట్ అల్జైమర్ డిమెన్షియాకి మనం పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని ట్రైనింగ్ టిప్స్ మనం కేర్ గివర్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేసుకోవడానికి కూడా

0: మనం పేషెంట్ బ్రెయిన్ ఎంత యూస్ఫుల్ గా చేయాలి, అది కాకుండా వాళ్ళకి డే టు డే లైఫ్ లో యాక్టివిటీస్ లో వాళ్ళు ఎలాగా మోడిఫై చేయాలి పేషెంట్ అండ్ ఫ్యామిలీకి చెప్పేది. ఇంజెక్షన్ మనం చెప్పే ప్రకారంగా అమైలాయిడ్ డ్రగ్స్ ఉండేది, అది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిమెన్షియా. ఇదైతే మనం ఓవర్ ద కౌంటర్ ఇప్పుడు ఫాస్ట్ గా యూజ్ చేయడం అయితే జరగలేదు, కానీ అది జరుగుతుంది మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ పేషెంట్స్ కి, సో దట్ ప్రోగ్రెషన్ మనం దాదాపు స్లో చేయొచ్చు.
1: అలాగే మేడం, చివరిగా ఇటువంటి పేషెంట్స్ తో ఉండేటప్పుడు కుటుంబ సభ్యుల వ్యవహార శైలి ఎలా ఉండాలి, వాళ్ళు వీళ్ళని ఏ విధంగా చూసుకోవాలి?
0: ఫస్ట్ లో అయితే కేర్ గివర్స్ ని మనం సెల్యూట్ చేయాల్సి వస్తుందండి. వాళ్ళు చాలా బాధపడతారు, మన పేషెంట్స్ మన హాస్పిటల్లో వచ్చేటప్పుడు కూడా మనం చూస్తున్నాను. వాళ్ళకు ఒక అడ్వైస్ ఎప్పుడు మనం ఇవ్వడం ఏంటంటే, వాళ్ళు వాళ్ళ లైఫ్ ను మర్చిపోకూడదు, ఎందుకంటే వాళ్ళు హెల్దీగా ఉంటే మాత్రమే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చూడగలుగుతారు. వాళ్ళకి మనం ఒక రూటీన్ ఆఫ్ లైఫ్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద డిజీజ్ కూడా ఎక్కువ ఉండకూడదు, అంటే వాళ్ళు అర్థం చేయాలి అల్జైమర్ డిమెన్షియా వచ్చాక పూర్తిగా నయమయ్యేది ఉండదు, దాదాపు మనం కొంత మార్పు చేయగలుగుతాను, అప్పుడు కొంత ప్రాబ్లమ్స్తో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కూడా అవకాశం ఉంది. చేయకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయినప్పుడు మనకి డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి మనం బాగా చేయగలుగుతాను, మిగతా ఉండేది బీపీ షుగర్ ఇటువంటి కూడా చాలా ఉంటుంది, అది కూడా కంట్రోల్లో పెట్టకుండా ఏది బాగా అవ్వదు కదా అట్లా ఉండుకోవడం కాదు. ఇదన్నీ కంట్రోల్ అయితే కూడా ఒక 20-30% డైట్, ఎంత డైట్ ఇవ్వాలి చూస్తుంది, ప్రోటీన్ డైట్ ఎక్కువ ఇవ్వాలి చూస్తుంది, మసిల్ మాస్ తగ్గుతుంది, పేషెంట్ గడిగడి పడిపోతారు. అలాగా పేషెంట్ ఎప్పుడు రూమ్ లో కూర్చోబెట్టకూడదు, బయట తీసుకెళ్ళండి, ఎప్పుడు హెల్త్లో ఉండాలి చూస్తుంది, అప్పుడు కన్ఫ్యూషన్ స్టేట్ తగ్గిపోతుంది. అన్వాంటెడ్ గెస్ట్ ఇంట్లో అనవసరంగా రాకూడదు, ఎందుకంటే పేషెంట్ కోపపడతారు. ఎప్పుడు ఉండే వ్యక్తులతో ఎక్కువ ఎంగేజ్ అవ్వండి, వాళ్ళకి ఇష్టం ఉండేది ఇంతకుముందు ఏది యాక్టివిటీ చేసేది దాన్ని మళ్ళీ ఎంకరేజ్ చేయండి. యు విల్ నాట్ బిలీవ్ ఇట్, మనం ఈ విధంగా చేస్తే కూడా మనకి చాలా పేషెంట్స్ ఉన్నారు ఏడీ అల్జైమర్ డిమెన్షియా పేషెంట్స్, వాళ్ళ మతిమరుపు మనం బాగా చేయలేదు కానీ ఫ్యామిలీ ఇస్ హ్యాపీ అండ్ బ్యాక్ టు వర్క్. అంటే
1: మీరు డైట్ గురించి కూడా చెప్పారు, సో మంచి డైట్, అటువంటి వాళ్ళకి ఎలాంటి డైట్ ఉంటే బాగుంటుంది సలహా ఇవ్వగలరా?
0: మనం చెప్పేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అల్జైమర్ డిమెన్షియా పేషెంట్ తినడానికి ఇష్టపడదు, అంటే వాళ్ళ డైట్ ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. సో ఒకేసారి ఎక్కువగా ఇవ్వకుండా మనం పీస్ మీల్స్ లో ఇవ్వాలనే ఒకటి చెప్పేది. ప్రోటీన్స్ పెంచుకోవాలి చూస్తుంది, అన్లెస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కిడ్నీ డాక్టర్ తో అడిగేసి పెట్టాలి, అదర్వైజ్ ప్రోటీన్స్ ఇవ్వాలి చూస్తుంది. వాళ్ళు నాన్ వెజిటేరియన్ డైట్ అయితే వాళ్ళు ఎగ్ వైట్ ఇవ్వాలి, ఎందుకంటే మసిల్ మాస్ తొడ దగ్గర ఇదన్నీ తగ్గిపోతే నిలబడితేనే వాళ్ళు కింద పడిపోతారు. డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి, ఎందుకంటే వి నో దట్ యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో ఉంటుంది. ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రెష్ గా వాళ్ళకి కొద్ది కొద్దిగా ఇస్తానే ఉండాలి, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి కాన్స్టిపేషన్ మోషన్ సరిగా రాదు, మోషన్ సరిగా రాకపోతే సింపుల్ గా ఆ చిన్న ప్రాబ్లమ్ కి కన్ఫ్యూషన్ పెరిగిపోతుంది, పేషెంట్ ఇరిటేట్ అవుతారు, గొడవ చేస్తారు, కొడతారు, తిట్టారు, ఇట్టన్నీ జరుగుతుంది. సో ఈ యూజువల్ మనం ఏమైనా ఒక ఫార్ములా డైట్ అయితే ఉండదు, కానీ పౌష్టికంగా ఉండేలో ప్రోటీన్స్ మిస్ అవ్వకూడదు, ఆల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవ్వాలి. కానీ అది మిస్ అవుతుంది, ఎందుకంటే పేషెంట్ తక్కువే తీసుకుంటారు, తక్కువే తీసుకున్నాక కూడా ఇవ్వండి. సప్లిమెంట్స్ ఏమన్నా డాక్టర్ చెప్తే, ఎందుకంటే వెజిటేరియన్ డైట్ వాళ్ళు కొంతమంది ఉంటారు, అస్ ఐ సెడ్ బీ12 డెఫిషియన్సీ వల్ల వచ్చే అవకాశాలు ఉంటుంది బికాస్ వెజిటేరియన్ డైట్ లో ఉండదు. సో కంపల్సరీ సప్లిమెంట్ ఇస్తే మంచిది. బీ12 తక్కువ ఉంటే బీ12 షార్ట్స్ అంటే బీ12 ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటే బెటర్.
1: రైట్ మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ప్రధానంగా పౌష్టికాహారం చాలా ఇంపార్టెంట్, అలాగే ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి, ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోతే మంచిది, పిల్లల్ని కూడా ఆ దిశగా నిద్రపుచ్చితే మంచిదని అంటున్నారు. అలాగే ఒకవేళ అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తే త్వరగా వైద్యుల దగ్గర తీసుకెళ్తే మంచి చికిత్స అనేది అందుబాటులో ఉంటుంది. సో పూర్తిగా తగ్గదు కానీ కొనసాగకుండా ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు అన్నారు. ధన్యవాదాలు డాక్టర్ బిందు మీనన్ గారు, ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సో మచ్.
1: ఇంతవరకు శ్రోతలు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా ప్రముఖ నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ బిందు మీనన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఆబిద్ హుసేన్, నిర్వహణ తమనం నాగేశ్వరరావు. ఇప్పుడు లలిత గీతం విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే విందా.

గానాలు కథలు ఉన్నాయి అని అనుకున్నాం కదా. అందులో కొన్ని ఏంటంటే, కొంతమంది ఈ ప్రాంతం ఏలియన్స్ ఆధీనంలో ఉంది, ఇవన్నీ ఏలియన్స్ చేసే పని, అందువలనే విమానాలు నౌకలు కనిపించకుండా పోతున్నాయి, వాటన్నిటిని అవే తీసుకెళ్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే అట్లాంటిస్ నగర రహస్యం, పురాతన కాలంలో అట్లాంటిస్ అనే ఒక అద్భుతమైనటువంటి నగరం సముద్రంలో మునిగిపోయింది అని, ఆ నగరంలో శక్తివంతమైన క్రిస్టల్స్ వల్ల అక్కడ అయస్కాంత శక్తులు ఏర్పడి కంపాస్ పనిచేయకుండా అన్ని అక్కడికి లాక్కోబడిపోతున్నాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నా సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇంకొంతమంది ఇందులో వేరే యూనివర్స్ లేదా వేరే డైమెన్షన్ ఉంది అని, ఇక్కడ ఈ షిప్స్ ద్వారా విమానాల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు వేరే టైమ్ లోకి లేదంటే వేరే ప్లేస్ లోకి ట్రావెల్ అయి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఆదిత్య 369 సినిమా గుర్తుంది కదా, వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఒక టైం నుంచి ఇంకొక టైం కి వెళ్తారు. అలాగే వీళ్ళు ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్ లోకి, ఇంకొక యూనివర్స్ లోకి వెళ్తారు అని చెప్పి కూడా చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇలాంటివి మూవీస్ లో చూడడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ఇలాంటివి ఏవి ప్రూవ్ అవ్వలేదండి. ఇదంతా జస్ట్ ఎవరికి వాళ్ళు తోచినట్టుగా చేసుకున్నటువంటి ఊహాగానం మాత్రమే. శాస్త్రవేత్తలు చెప్పే కొన్ని సిద్ధాంతాల ప్రకారం భూమిపై కొన్ని ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసాధారణంగా ఉండడం వల్ల కంపాస్ సరిగ్గా పనిచేయదు. సాధారణంగా కంపాస్ ఉత్తర ధ్రువ దిశను చూపుతుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో భూమి అయస్కాంత ప్రభావంలో మార్పులు రావడం వల్ల అది తప్పు దిశను కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం బెర్ముడా ట్రయాంగిల్ లో మాత్రమే జరిగే ఇష్యూ కాదు, భూమిపైన కంపాస్ పనిచేయకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. నేషనల్ ఓషనాలజీ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్, అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీలు ఈ ప్రాంతంలో ఎలాంటి సూపర్ న్యాచురల్ మిస్టీరియస్ శక్తులు లేవని, సముద్రం ఎప్పుడు మనుషుల అంచనాలకు అందనిదిగా ఉంటుంది అని, ఎంతో ప్రమాదకరమైంది అని, ఎప్పుడు అంతు చిక్కని వాతావరణం లేదా నావిగేషన్ ఎర్రర్స్ లాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి అని, ప్రమాదాలు జరగడం సహజమని, ఇక్కడ అది ఎక్కువగా జరుగుతుంది అని, ఈ ప్రాంతంలో తుఫాన్లు కూడా చాలా వేగంగా వస్తాయని, కొన్నిసార్లు భారీ అలలు హెరికేన్లు అకస్మాత్తుగా మారే గాలులు ఇవి నౌకలు విమానాలకు ప్రమాదం కలిగేలాగా చేయవచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఇప్పటి ఆధునిక టెక్నాలజీ లేని కాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉండేది. అలాగే ఈ ప్రాంతం అడుగున భారీ మిథేన్ గ్యాస్ నిలువలు ఉన్నాయి అని, అగ్నిపర్వతం పేలినట్టుగా ఒక్కసారిగా ఇవి కూడా పేలడంతో దీని లోపల నుంచి గ్యాస్ బయటకు వచ్చి నీటి యొక్క డెన్సిటీ సాంద్రతను తగ్గించేస్తుంది అని, దీంతో నీరు ఆ షిప్ ను మోయలేక ఉన్నట్టుండి అది గుంతలో పడిపోయినట్టుగా ఆ నీటి పైన ఉన్నటువంటి షిప్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి అని, ఇక దాని జాడ బయటకు రావడం చాలా కష్టం, ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి, ఇక అలా బయటకు తెలియకుండా కనుమరుగైపోతున్నాయి అని చెబుతున్నారు. సరే, సముద్రంలో అంటే ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి, మరి పైన ఎక్కడో ఎగిరే ప్లేన్స్ ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అంటే, హెక్సాగన్ క్లౌడ్స్ థియరీ ఒకటి ఇక్కడ వస్తుందండి. 2016 సాటిలైట్ ఇమేజెస్ ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ పైన కొన్ని వింతైన హెక్సాగాన్ షేప్ లో ఉన్నటువంటి క్లౌడ్స్ ను గుర్తించారు. వాటిని సైంటిస్టులు అవి ఎయిర్ బాంబుల్లాగా ప్రవర్తించే క్లౌడ్స్ అని చెప్పారు. అంటే ఆ మేఘాలు పగిలినప్పుడు వాటిలో నుంచి దాదాపుగా గంటకు 270 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కిందకు వీస్తాయట. ఆ గాలి ఎంత శక్తివంతమైందంటే విమానాన్ని కూడా ఒక్కసారిగా కంట్రోల్ తప్పేలాగా చేసి దానిలోకి లాగేసుకునే అంత పవర్ఫుల్ గాలులు అసాధారణంగా అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. దీని వల్లనే ఆ విమానాలు సముద్రంలో కూలిపోయేలాగా చేస్తాయి, తర్వాత కనిపించకుండా పోతాయి అని కూడా చెబుతూ ఉన్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నది బెర్ముడా ట్రయాంగిల్ అనేది సముద్రంలోని ఒక ప్రాంతం. సాధారణంగానే సముద్రం మధ్యలో ఏదైనా మునిగిపోతే దాన్ని గుర్తించడం చాలా కష్టం కదా, ఇక ఈ ప్రాంతంలో అది ఇంకా కష్టం, ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది కాబట్టి. ఇది పూర్తిగా అలౌకికమైతే కాదండి, ఈ ప్రాంతంలో
ప్రయాణాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అంటే వాతావరణ మార్పులు, మానవ

0: తప్పిదాలు, పాత టెక్నాలజీ, సముద్రపు పరిస్థితులు ఇవన్నీ కలిపి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి అని వాళ్ల యొక్క అభిప్రాయం అన్నమాట. ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. జపాన్ దగ్గర డ్రాగన్ ట్రయాంగిల్ అనే ప్రాంతం కూడా ఇలాంటి మిస్టరీలతో ప్రసిద్ధి చెందిందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న విషయాలు ఎవ్వరికీ ఇప్పటికీ పర్ఫెక్ట్ గా తెలీదు. బట్ జరుగుతున్నవి అన్నది మాత్రం నిజమండి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే సముద్రం గురించి మనకు ఇంకా తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి అని. మనిషి చంద్రుడిపై అడుగు పెట్టాడు. భూమికి ఏమన్నా జరిగితే తన నివాసం కోసం మార్స్ కూడా కనుక్కొని అక్కడ మానవ జీవనానికి అనుగుణమైనటువంటి ప్రాంతమా కాదా అని కూడా తెలుసుకున్నారు. కానీ ఇంకా సముద్రం అడుగున ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించలేకపోతున్నాడు. ప్రపంచంలోని సముద్రాల్లో చాలా భాగం ఇంకా పూర్తిగా పరిశోధింపబడలేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ లాంటి విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయండి. బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా ఒక మాయా ప్రాంతమా? బెర్ముడా ట్రయాంగిల్ లో అలా ఎందుకు జరుగుతుంది? ప్రకృతి శక్తుల వల్ల అలా జరుగుతుందా, లేదంటే అక్కడ నిజంగానే ఇంకేదైనా పవర్ ఉందా అన్న విషయం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, రహస్యం ఉన్నంత వరకు మనిషి ఆసక్తి ఎప్పటికీ తగ్గదు. సముద్రం ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలను విసురుతూనే ఉంటుంది. ఆ సమాధానాల కోసం ప్రపంచం ఇంకా వెతుకుతూనే ఉంటుంది. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ కేవలం ఒక సముద్ర ప్రాంతం మాత్రమే కాదు, అది ప్రపంచంలోని గొప్ప మిస్టరీలలో ఒకటి. తెలియని విషయం మనకి భయాన్ని కలిగిస్తుంది, అదే మనిషిలో ఆసక్తిని కూడా పెంచుతుంది. బెర్ముడా ట్రయాంగిల్ భయం ఆశ్చర్యం కలయికతో ఉన్నటువంటి ఒక రహస్యం. ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా? ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా, ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పటికీ కూడా ఈ విషయం గురించి ఒకటి రెండు పాయింట్స్ తెలిసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటాము. సో చాలా విషయాలు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాము. వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: ఇంతవరకు శ్రోతలు, ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో తిరుమలలో శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విందాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.

0: తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కే రామానుజాచార్యులు. వినండి సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ, ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారి హిరణ్మయ వపురుద్ధృత శంఖ చక్ర అని సూర్యనారాయణమూర్తిని సూర్యప్రభా వాహనంలో దర్శనమిస్తున్నటువంటి వెంకటేశ్వర పరబ్రహ్మను ప్రార్థన చేసుకుంటూ, ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, పరమపావనమైన ఈ తిరుమల క్షేత్రంలో మహిమాన్వితమైన శ్రీవారి ప్రధాన బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు సూర్యప్రభా వాహనంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెప్పుకోవడం కోసం మనం అందరం సమావేశమవుతూ ఉన్నాం. సూర్యుడు అన్నేసరికల్లా ఆరోగ్యప్రదాత, లేక రోగాన్ని పోగొట్టేవాడు, సంపదలను ఇచ్చేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు అని మనందరికీ తెలుసు. ఇక్కడ ఆరోగ్యం అంటే ఏమిటి అంటే రోగం లేకపోవడం అని అనుకోవచ్చు. రోగం దేనివల్ల పుడుతుంది అంటే పాపము వల్ల పుడుతుంది. ఎన్నో జన్మలలో చేసినటువంటి పాప ప్రభావం వల్ల ఈ జన్మలో మనం రోగాలను, ఆ రోగాల వల్ల కలిగేటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరి ఈ రోగం పూర్తిగా నయమవ్వాలి అంటే ఆ పాపములు పోవాలి. పాపములు పోవాలి అంటే ఏం చేయాలి? పాపములు పోగొట్టేవాడు ఎవరు అన్నట్లయితే ఆయనే తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి. భగవంతుడికి పేర్లు తల్లిదండ్రులు పెట్టలేదు. వాళ్ళ యొక్క అసాధారణమైన చర్యను దృష్టిలో పెట్టుకుని మనమే ఆయన ఆ విధంగా సంబోధిస్తూ ఉంటాం. మన యొక్క పాపాలను పోగొట్టేవాడు కనుక వేంకటతి ఇది వెంకట అంటారు. అలా మన యొక్క పాపాలను పోగొట్టి మన యొక్క ఆ రోగాలను, ఆ పాప ప్రభావం వల్ల వచ్చేటువంటి రోగాలను పోగొట్టి మనకు సుఖాన్ని సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన వెంకటనాయక అని పిలుస్తున్నాడు. తన యొక్క ఈ తత్వాన్ని తెలియజేయడం కోసమే ఈనాడు సూర్యప్రభా వాహనంలో ఆయన మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఏ వాహనం తక్కువది కాదు, ఏ వాహనానికి ఆ వాహనమే గొప్పది. మనం వెనకటికి చెప్పుకున్నాం భాగవతంలో భూషణాయుధలింగాఖ్యాహ ధత్తే శక్తిస్వమాయ అని ఒక మాట ఉంది. పరమాత్మను మోయగలిగినవి, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందగలిగినవి, పరమాత్మ మీద ఉండగలిగినవి పరమాత్మ తప్ప మరొకటి కాదు. మనకంటే గొప్పది కదా మన మెళ్ళో ఉంటుంది, మనకంటే బరువైనదే కదా మనను మోస్తుంది. ఈ విధంగా పరమాత్మను మోయగలిగినవి పరమాత్మ స్వరూపమే, అవి వేదస్వరూపములే. ఆ వేదములు గరుత్మంతుడు ఎలాగో సూర్యుడు కూడా వేదస్వరూపుడే. దీంట్లో విప్రతిపత్తే లేదు, సందేహమే లేదు. కనుకనే ఆయనకు సూర్య అని పేరు. సూర్య అంటే సుష్ఠు ఈరయతీతి సూర్య, మంచిగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు అని అర్థం. మానవ అభ్యున్నతికి లేక పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివి సక్రమంగా ఉన్నట్లయితే, ఆ తెలివి అనుగుణంగా తను వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, శారీరక శ్రమ చేస్తూ ఉన్నట్లయితే అతను అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. తెలివితో పాటు ప్రయత్నం కూడా ఉండాలి, అభ్యున్నతిని పొందుతూ ఉంటాడు. ఆ తెలివి లేకపోతే, లేక ఆ తెలివి దుర్మార్గంగా ఉన్నట్లయితే, దుర్మార్గానుగుణమైన చర్యలు ఉన్నట్లయితే అతనే పతనానికి పోతూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు. తెలిసి అభ్యున్నతికి పతనానికి మూల కారణం తెలివే. ఆ తెలివే సక్రమంగా ఉండాలి అంటే అక్కడ భగవంతుడు తప్ప మరొక మార్గం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదా, మత్తస్మృతి జ్ఞానమపోహనంచ, నా యొక్క అనుగ్రహం ఉంటేనే మీకు జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, ఆ తెలుసుకున్నది గుర్తు వస్తుంది. నా యొక్క అనుగ్రహం లేకపోతే తెలివి రాదు, ఒకవేళ వెనకటికి ఉన్నది గుర్తుకు రాదు, కాబట్టి నన్ను ఆశ్రయించడం తప్ప మీరు చేయగలిగింది లేదు అని కూడా చెప్పాడు. ఆయన శరణాగతిని పొందండి అని కూడా చెప్పాడు. కాబట్టి మన యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపజేయాలి అన్నట్లయితే ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్ప మరొకటి లేదు. కనుకనే ఎందరో మహర్షులు అందరూ కూడా సూర్యుణ్ణి ఉపాసన చేశారు. చతుర్ముఖ బ్రహ్మ గారు శ్రీమన్ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించిన

0: తర్వాత ఆయనకి ఏమీ కనిపించడం లేదు. తాను కూర్చున్న పద్మం తప్ప ఆ పద్మం ఎక్కడుందో కూడా తెలియట్లేదు. ఒక మాట వినింది, తపస్సు చెయ్యి అని మాట, తపస్సు చెయ్యి అనే మాట వినిపించింది, తప అనే మాట వినిపించింది. ఈ అక్షరాలని తిప్పి తిప్పితే పత అని వస్తుంది, పడిపో అని. తప అంటే అభ్యున్నతికి వెళ్ళు అని. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవరైతే నా యొక్క బుద్ధులను సక్రమంగా ప్రచోదింపచేస్తూ ఉన్నాడో అతనికి నమస్కారము అనే ఒక మంత్రాన్ని ఆయన ధ్యానం చేశాడు. ఇదే గాయత్రి జపం, ఇదే సూర్యోపాసన. ఇటువంటి సూర్యోపాసన మానవులందరూ చేయవలసిందే కాదు, జీవులందరూ చేయవలసిందే. దేవతలు చేస్తున్నారు, మనుష్యులు చేయాలి, రాక్షసులు చేశారు. ఎవరైతే సక్రమంగా చేశారో వాళ్ళు అభ్యున్నతిని పొందారు. ప్రహ్లాదుడు సక్రమంగా రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా సక్రమంగా బుద్ధులను ప్రచోదింపచేయించుకున్నాడు. అతని యొక్క బుద్ధులు సక్రమంగా ప్రసరింపాయి, బుద్ధులు సక్రమంగా ఉన్నాయి, తద్వారా అతని చర్యలు సక్రమంగా ఉన్నాయి, తద్వారా పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. తారకాసురుడు మొదట్లో సక్రమంగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క బుద్ధులను పెడదారిన పెట్టించాడు, కాబట్టి అతను రాక్షసుడయ్యాడు, అతన్ని సంహరించవలసి వచ్చింది. ఈ విధంగా అందరూ కూడా సూర్యోపాసన చేయాలి. ఇక్కడ లింగ వ్యత్యాసం కానీ వర్ణ వ్యత్యాసం కానీ ఏమీ లేవు. అందరికీ కూడా సూర్యోపాసన మన సనాతన ధర్మం సనాతన ధర్మం చెప్పింది. అందులో భాగంగా కొంతమందికి మంత్రపూర్వకంగా చేయమనుంది, కొంతమందికి శ్లోకరూపకంగా చేయమనుంది. ఎవరైతే సూర్యుడిని ఉపాసన చేస్తారో ఆ సూర్యనారాయణ స్వరూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మను ఉపాసిస్తారో, వెంకటరమణ స్వామిని ఆశ్రయిస్తారో వారికి సద్బుద్ధులు ఉంటాయి. అటువంటి సద్బుద్ధిని ఆయన మనకి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ మరిన్ని విషయాలను మనం కోగంటి రామానుజాచార్యుల వారి ద్వారా తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు స్వామి. జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. చక్కనైనటువంటి ఏడు గుర్రములు కట్టినటువంటి సూర్యప్రభ వాహనంలో త్రివేంకట విభుడు తాను మూలమూర్తిలాగా భాసిస్తూ మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వాహనాన్ని పరికించినట్లయితే స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ సువర్ణఖచితమైనటువంటి ప్రభతోటి ఆ వాహనం వెలుగొందుతూ ఉన్నది. ఆ ప్రభ మధ్యలో మరి యొక్క సూర్యునిలాగా కోటి సూర్య ప్రభాభాసమైనటువంటి కాంతితోటి తిరువేంకట విభుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు గోచరిస్తూ ఉన్నాడు. ఎర్రనైనటువంటి ఒక పెద్ద గజమాల, ఆ గజమాలల కింద తెల్లనైనటువంటి మల్లెపూలు, దాని కింద స్వామివారి యొక్క కొప్పు, ఆ మధ్యలో అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకార విభూషితుడైనటువంటి స్వామివారు పచ్చలు కెంపులు పొదిగబడినటువంటి కిరీటమును ధరించి శంఖచక్రములను ధరించినటువంటి వాడై కటివరద హస్తములతోటి భాసిల్లుతూ భక్తులను అనుగ్రహించడానికి, భక్తులకు వరమివ్వడానికే తాను సూర్యప్రభలో వేంచేసినట్లుగా తిరుమాడ విధిలో విహరిస్తూ ఉంటే, మరి ఆ వాహనము ముందు భజనలు, కోలాటము, నృత్యములు మొదలైనటువంటి ఆయా ప్రాంతములకు సంబంధించిన ఆ సంప్రదాయ నృత్యములతోటి స్వామివారిని కీర్తిస్తూ కలవు కలుషి చిత్తానాం గతిర్ గోవింద కీర్తనం అన్నట్లుగా గోవిందనామ స్మరణతోటి స్వామివారిని కీర్తిస్తూ వారు మునుముందుకు సాగుతూ స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే, మరింతగా మరి జీయర్స్వామి వారు వారి యొక్క పరివారంతో మధురమైనటువంటి దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ స్వామివారిని మునుముందుకు ఆహ్వానిస్తూ ఉంటే సూర్యప్రభలో చేరినటువంటి స్వామి, సూర్యప్రభలో ఉన్నటువంటి స్వామి మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్నట్లుగా మరి సువర్ణఖచితమైనటువంటి ఆ ప్రభలో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ప్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని చెప్పినట్లుగా మరి మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆరోగ్య ప్రదాతగా సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నారు. అందుకనే చెబుతారు ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అని చెప్పి, జ్యోతిషాది శాస్త్రములన్నీ కూడా ప్రత్యక్షములు వాస్తవములు అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి ఆ సూర్యభగవానుడే. మరి అటువంటి సూర్యభగవానుడిలో ఉన్నటువంటి స్వామిని చూడటము, ధ్యానించడము ఎంతో పుణ్యదాయకము, అదేవిధంగా సిద్ధిని పొందించినటువంటి విషయము. అందుకే అన్నారు కదా ఇంతకుముందు చెప్పినట్టుగా, ఎటువంటి నారాయణుణ్ణి ధ్యానించాలి అంటే జయస్సదా సవితృమండల మధ్యవర్తి అని అంటూ, సూర్యమండలవర్తి అయినటువంటి నారాయణుణ్ణి, శంఖచక్రధారి అయినటువంటి నారాయణుణ్ణి,

0: అలాగా ధ్యానించినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదు సూర్యునికి మరి వెంకట విభునికి కూడా చాలా దగ్గర సామ్యం అనేది ఉన్నది. మరి సూర్యుడు ఏడు గుర్రాల మీద విహరిస్తూ ఉంటే, ఏడు గుర్రాల మీద పయనిస్తూ ఉంటే వెంకటేశ్వరుడు ఏడు కొండల మీద కొలువు తీరి ఉన్నాడు. అంతేకాదు సూర్యుని యొక్క రథం బంగారు కాంతులతోటి ఉంటుంది. మరి శ్రీనివాసుడు కూడా బంగారు రథం మీద ఊరేగాడు నిన్ననే. ఏడేడు లోకాలకి కూడా తన కాంతి చేత వెలుగును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు సమస్తమైనటువంటి భువనములకు కూడా తన అనుగ్రహము చేత ఉజ్జీవింపజేసేటటువంటి వాడు ఏడు కొండల వాడు శ్రీనివాసుడు. మరి సరస్సులలో ఉన్నటువంటి పద్మాలను వికసింపజేసేటటువంటి వాడు సూర్యభగవానుడు అయితే, మనస్సు మన భక్తుల యొక్క మనస్సులలో ఉండే జ్ఞానదీపాన్ని వికసింపజేసేటటువంటి వాడు శ్రీనివాస పరబ్రహ్మ. అంతేకాదు కద్రువ కశ్యపుడు వారి బిడ్డ అయినటువంటి అనూరుడు సూర్యుడికి రథసారథిగా ఉంటే, వారి యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుడే వెంకటేశ్వర స్వామి వారికి కూడా మరి రథముగా ఉండి ప్రధానమైనటువంటి వాహనంగా ఉన్నాడు. అంతేకాదు సంజ్ఞా ఛాయ అనే ఇరువురిని ఉభయదేవేరులుగా కలిగినటువంటి వాడు సూర్యుడు అయితే, శ్రీదేవి భూదేవి అనే ఇరుదేవేరులు ఉభయదేవేరులు కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఈ విధంగా గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి త్రిష్టు పంక్తి అనుష్టుప్ అనే పేర్లు కలిగినటువంటి ఏడు గుర్రాలు కలిగిన రథం మీద స్వామివారు ఆ సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటే, సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజున మరి సూర్యప్రభ చిన్నశేష వాహనము గరుడ వాహనము హనుమద్వాహనము కల్పవృక్షము సర్వభూపాలము చంద్రప్రభ అనే ఏడు వాహనాల మీద శ్రీనివాస పరంబ్రహ్మ ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి కూడా అనేకమైనటువంటి విషయములో అనేక రకాలైనటువంటి సామ్యములు మనకు గోచరిస్తూ ఉంటాయి. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవాను అధిష్ఠించి మనకు చక్కటి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు సూర్య గమనము ద్వారా మనము మన జీవితంలో ఎన్ని కష్టములు వచ్చినా, ఏ సౌకర్యము లేకపోయినా సరే ధైర్యంగా ముందుకు సాగాలనే విషయాన్ని సూర్యుడు తన గమనముతోటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే, రహస్యేకం చక్రం భుజగమయమిత సప్త తురగాహ అని అంటూ, సూర్యుని యొక్క రథానికి ఉన్నటువంటి చక్రములు ఎన్ని? ఒకే చక్రం. మరి ఆ గుర్రములు ఏమైనా సమసంఖ్యలో ఉన్నాయా? కాదు, ఏడు గుర్రములు. అంటే ఒక మూడు గుర్రములు ఒకవైపుకు నాలుగు గుర్రములు ఇంకో వైపుకు ఉన్నప్పటికీ కూడా అది కాస్త ఇబ్బందే కదా. అంతేకాదు పోనీ సారథి ఏమైనా పూర్తిగా సర్వాంగములు కలిగిన వాడా అంటే కాళ్ళు లేనటువంటి సారథి. పోనీ మార్గం ఏదైనా బాగా ఆధారం కలిగిందా అంటే ఏ ఆధారము లేనటువంటి ఆకాశం మార్గం. అయినప్పటికీ కూడా సూర్యుడు ఏనాడు కూడా తన సమయాన్ని, తన విధిని, కర్తవ్యాన్ని మీరలేదు, తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. ఆయా సమయములకు తన కాంతిని జగత్తు మొత్తానికి ప్రసరింపజేస్తూ అందరినీ ఉజ్జీవింపజేస్తున్నాడు, అందరిలోనూ కూడా జీవశక్తిని పెంచుతూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవశక్తి అనేది ఆ సూర్యుని వేడిలోనే ఉన్నది. అందుకనే కదా వృక్షములైనా సరే మానవులైనా సరే ఆ వేడి ఉన్నప్పుడే జీవించగలుగుతారు. పూర్తిగా వేడి లేనటువంటి అప్పుడు ఆ శరీరంలోనూ ఆ వృక్షములలోనూ కూడా జీవశక్తి అనేది ఉండదు. ఈ విధంగా జీవ తన కిరణములతోటి సమస్తమైనటువంటి ప్రాణులకు జీవశక్తిని చైతన్యాన్ని అందించినటువంటి సూర్యభగవాను మీద శ్రీ వెంకట విభుడు శ్రీనివాసుడు కొలువు తీరి మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు అని అంటే, మనందరిలోనూ కూడా జీవశక్తిని చైతన్యాన్ని నింపి మనల్ని జ్ఞానవంతులుగాను ఆరోగ్యవంతులుగాను స్వామివారు చేయటం కోసం, అనుగ్రహించడం కోసమే ఈ విధంగా స్వామివారు ఈ సూర్యప్రభ వాహనంలో ఈ ఏడవ రోజున తిరుమాడ వీసులలో విహరిస్తూ పశ్చిమ మాడ వీసి చివరకు చేరుకున్నారు. మరి మరిన్ని విశేషములను కుప్ప నరసింహ గారి యొక్క వాగ్ఝరిలో మనం తెలుసుకుందాం.
1: ధన్యవాదాలు. సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల జీవశక్తి పెరుగుతుంది అనే ఒక అద్భుతమైన మాట మనం విన్నాం. సాధారణంగా ఈనాటి వైజ్ఞానికులు కూడా ఇదే

0: చెప్తూ ఉంటారు. ఎలా బుద్ధి ప్రచోరం ఎలా బుద్ధి పనిచేస్తుంది అంటే, మన యొక్క మెదడులో ఒక మెరుపు మెరుస్తుందిట. ఆ మెరుపు 7 రకాల పాయలతో ప్రసరిస్తూ ఉంటుందిట. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి విశేషాలు అవే కదా. 7 రకాలైన గుర్రాలతో, విభిన్న కోణాలతో సంచరించేటువంటి గుర్రాలతో ఒక తేజస్సు పయనిస్తూ ఉంటుంది అని. ఇదే సూర్యనారాయణ యొక్క అసలైన తత్వం. అందుకనే ఆయన్ను సరసిజాసన సన్నివిష్టః అని ఒక మాట అంటారు. సరసిజాసన సన్నివిష్టః అంటే మన యొక్క సహస్రార పద్మం మెదడు ఏదైతే ఉందో అదే సూర్యనారాయణుడి యొక్క శిశలైన స్థానం. కాబట్టే ఆయన సూర్య అంటే బాగా బుద్ధులను ప్రచోదింపజేసేవాడు, జ్ఞానస్వరూపుడు అని అర్థం. మీరు గమనించారా, ఇప్పుడు ఆచార్యుల వారు చెప్పిన మాటలలో ఆయన చాలా తేలికగా చెప్పారు. వాస్తవంగా అది మన తైత్తిరీయోపనిషత్తు యొక్క సారమైనటువంటి మాటలనే ఆయన మనం విన్నాం. అక్కడ కూడా ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మాండం ఎంత పెద్దదిగా ఉంది, చిన్నదా అంటే చిన్నది కాదు. ఎన్ని బ్రహ్మాండాలున్నాయో మనకి తెలియదు. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ నాయక అని వెంకటేశ్వర స్వామి వారిని మనం సంబోధిస్తూ ఉంటాం. ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నాడా అంటే అది కూడా కాదు. ఎన్ని సూర్యగ్రహాలున్నాయో ఎవరికీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఒక సూర్యగ్రహం ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకుని అనేక రకమైన గ్రహాలు ఉంటాయి, దాంట్లో అనేక రకాలైన జీవులు ఉంటారు అని. ఈ యొక్క సూర్యగ్రహం తన యొక్క తేజస్సు ద్వారా వాళ్ళందరి యొక్క బుద్ధులను, వాళ్ళందరిలోనూ జీవశక్తిని ప్రసరింపజేస్తుంది అని మనం విన్నాం. ఎన్ని సూర్యగ్రహాలు ఉన్నాయో, ఎంత భూమి, ఎన్ని రకాల అధికరణాలు ఉన్నాయో, ఎన్ని మంది జీవులు ఉన్నారో ఎవరికీ తెలియదు. అందుకనే వేదం కూడా విశ్వం ఎంత పెద్దది అని చెప్పలేక 2 మాటల్లో తేల్చేసింది. ఎవరెవరైతే వింటూ ఉన్నారో, ఎవరెవరైతే తెలుసుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎంత తెలుసుకున్నారో దానికి 10 రెట్లు ఈ విశ్వం ఉందయ్యా. అత్యధిష్ట దశాంగులం అని. ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలున్నాయో ఎవరికీ తెలియదు. ఒక్కొక్క బ్రహ్మాండాన్ని ఒక్కొక్క పద్మపు రేకులాగా భావన చేయండి. పద్మపు రేకులాగా భావన చేస్తే ఆ పద్మపు రేకుల యొక్క మధ్యలో ఉండి ఆ వాటి యొక్క ప్రభను ఎవరైతే రేకుల్లాంటి బ్రహ్మాండాల మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రభను, సామర్థ్యాన్ని ఎవరైతే అనుగ్రహిస్తున్నారో అటువంటి వాడు సూర్యప్రభా వాహనుడు అని పిలువబడుతూ ఉంటాడు. అంటే సవితృమండల మధ్యవర్తి అనే పదం ఏదో ఒక చిన్న సూర్య గోళం ఉంటుంది, ఆ గోళంలో ఇల్లు వేసుకుని ఆ ఇంట్లో ఒక సోఫా వేసుకుని దాంట్లో కూర్చునేవాడు అని అర్థం కాదు. ఎన్ని సూర్యమండలాలున్నాయో తెలియదు, సూర్యులున్నారో తెలియదు. అటువంటి సూర్యమండలాల యొక్క మధ్యలో ఉంటూ వాటిలో సామర్థ్యాన్ని నింపుతూ ఉంటాడు. పరమాత్మ యొక్క సశలీన తత్వాన్ని చెబుతూ, నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని చెబుతూ, నతత్ర సూర్యో విభాతి నచంద్రతారకం అని అంటూ ఉంటారు. ఎక్కడైతే సూర్యుడు కూడా ప్రకాశించలేడో, లేక ఎక్కడైతే చంద్రుడు నక్షత్రాలు ఉండరో, అటువంటి స్వరూపం పరమాత్మది అని చెబుతూ, ఆయన కనుక వ్యక్త స్వరూపాన్ని ధరించినట్లయితే ఆయనే అనేక కోటి సూర్య ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఒక సూర్యుని చూడటమే మనకి కళ్ళకి దుస్సాధ్యమైనప్పుడు కోటి మంది సూర్యులు ఒక్క పెట్టిన అలా ప్రకాశిస్తే ఎంత తేజస్సో పరమాత్మ యొక్క తేజస్సు కూడా అంతలాగే ఉంటుందిట. అంత తేజస్సు కనుక ఒక్క పెట్టిన ప్రకాశించినట్లయితే బ్రహ్మాండంలో ఉండేటువంటి జీవులందరి యొక్క బుద్ధులు ప్రకాశించమా. ఈ విధంగానే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మనం చూడగలిగితే ప్రతి చోట వెలుతురు కనిపిస్తుంది. చూడగలగడం మన సామర్థ్యం మీద ఆధారపడుతుంది. కనుకనే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని అన్నారు. మన సంప్రదాయంలో ఏ శ్లోకం వచ్చినా అదేదో కేవలం సంస్కృత విశేషణాలతో పొందికగా కూర్చున్నది అని అభిప్రాయపడకూడదు. దాంట్లో ఎంతో సారవంతమైన విషయాలను గుప్పించి మనకు చెప్పారు. ఆ భావనలు చేయకపోయినా ఆ అభిప్రాయాన్ని చెప్పే శబ్దాలను పారాయణ చేసినా పుణ్యం వస్తుంది అని మన సంప్రదాయకర్తలు ఇటువంటి శ్లోకాలను నిత్యం పారాయణ చేయండి అని మనకు ఆదేశించారు. సంప్రదాయాలను అనుసరించాలి. మనం ప్రశ్నించే సామర్థ్యం మనకి లేదు, తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అందుకనే నారాయణ అనే పదం మనం వింటున్నాం. ఎప్పుడైనా సూర్యనారాయణుడు అని అంటూ ఉంటాం. నారం అంటే జ్ఞానం. జ్ఞానం యొక్క అయనం పరమావధి పరమాత్మ. సూర్య అంటే బుద్ధులను సక్రమంగా ప్రచోదింపజేసేవాడు. ఆ సక్రమంగా ప్రచోదింపజేయడం వల్ల కలిగేటువంటి విచారణ ద్వారా తెలియబడే పరిపూర్ణ స్వరూపుడు ఆ నారాయణుడే. ఈ రెండు జతకలిస్తేనే మానవ జీవ సార్థక్యం. ఇవి తెలుసుకోవడం కోసమే స్వామివారు అదిగో అత్యద్భుతంగా ఆ సూర్యమండలం మధ్యలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. సూర్యప్రభ వాహనాన్ని కూడా మీరు గమనించండి, కిరణాలు ప్రసరితమవుతూ ఉన్నాయి. అనేక కిరణాలు ఉంటాయి, ఎన్ని కిరణాలు ఉన్నాయో లెక్క ఉండవు. మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ సూర్యప్రభ వాహనం యొక్క గమ్మత్తులో మరొకటి చెప్తారు, స్వామివారు ఆపాదమూడి కనిపించేటువంటి వాహనాలలో ఇదొక వాహనం అంటారు. గజవాహనంలో కూడా స్వామివారు ఆపాదమూడి కనిపిస్తారు. ఇక్కడ ఒంటరిగా ఇక్కడ కూడా సూర్యప్రభ వాహనంలో కూడా ఆపాదమూడి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అదిగో అద్భుతమైనటువంటి రత్న ఖచ్చితమైన పాదాలు, కటిబద్ధ హస్తం, వరద హస్తం మనందరికీ కావలసినటువంటిది. మన యొక్క మనస్సులో ఉండేటువంటి చెడులను తొలగించి వేసేటువంటి సుదర్శన చక్రం, అలాగే మనకు జ్ఞానాన్ని మంచి వాక్కును అనుగ్రహించేటువంటి శంఖాన్ని ఆయన ధరించి ఉన్నారు. ఆ కళ్ళు చూడండి, అద్భుతమైనటువంటి కరుణను కురిపిస్తూ అవ్యాజమైన ప్రీతిని కురిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఇక ఆ మొహంలో అత్యంత ప్రసన్నత, ఇక పెదవుల దగ్గర అత్యద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తోంది. మరొక గమ్మత్తు గమనించారా, ఆయన వరద హస్తం పైన ఒక చిలుక ప్రకాశిస్తోంది. చిలుక అంటే మాట, వాక్ దోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషంగా చెప్తారు. మనం మనస్సులో అనుకున్నా సరే వాక్కులు రెండు రకాలు, నమో వాచే యాచోదిత యాచానుదిత అని అంటారు. మనం పలకటమే కాదు, మనస్సులో తప్పుగా అనుకున్నా సరే అది మాట కిందే వస్తుంది. ఈ పలికిన మాట ఎంత కష్టపడుతుందో పలకని మాట అంత పాపాన్ని గురి చేస్తుంది. కాబట్టి మాట సక్రమంగా ఉండాలి. మాట సక్రమంగా ఉండాలంటే బుద్ధి సక్రమంగా ఉండాలి. మంచి బుద్ధిని ప్రచోదింపచేస్తూ ఆ బుద్ధి ద్వారా మంచి వాక్కులను అనుగ్రహించాలి. ఒకవేళ మన యొక్క ప్రారంభాతిశయం వల్ల మనం గనక ఆలోచన మన ఆలోచన చెడుగా ఉన్నా, ఆ ఆలోచన ప్రభావం వల్ల మనస్సులో వాక్కులైనా చెడుగా ఉన్నా, ఆ వాగ్దోషాన్ని ఆయన మాపమని వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాలను మనం ఆశ్రయిద్దాం. కలౌ గోవిందము గోవింద నామస్మరణ కలౌ నామస్మరణాన్ ముక్తి అని పెద్ద మాట. నామస్మరణ మాత్రమే మన యొక్క కష్టాలను పోగొట్టగలదు. కాబట్టి మనం ఏమాత్రం బద్ధకించకుండా కనిపిస్తున్నటువంటి ఆ స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ, మనస్సులో ఆ పాదాలను పట్టుకున్నట్లుగా భావన చేస్తూ గట్టిగా గోవింద నామస్మరణ చేసుకుందాం. మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
1: సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావన. మరి సూర్యనారాయణుడికి నమస్కరిస్తే ఎవరికి నమస్కరించినట్లు అని అంటే, సర్వదేవాత్మకోహ్యేష సమస్తమైనటువంటి దేవతలు కూడా సూర్యుని అందే ఉన్నారు. కావున సూర్యునికి నమస్కరిస్తే చాలు, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించినటువంటి పుణ్యం అనేది లభిస్తుంది. అందుకనే కదా సర్వవర్ణముల వారు కూడా ప్రతిరోజు ప్రాతకాలంలో స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం చేస్తారు. ఆయా సంప్రదాయానుసారంగా సూర్యుణ్ణి ధ్యానిస్తూ అనుష్ఠానాదులు చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా సర్వదేవాత్మకుడైనటువంటి సూర్యుడు సర్వదేవతలకు కూడా అధినాయకుడైనటువంటి వెంకటేశ్వరుణ్ణి వహించి తన ప్రభలో తాను ఈ విధంగా ప్రభను కురిపించడానికి, కాంతిని కలిగి ఉండడానికి ఆ నారాయణుడే కారణము. నారాయణుని యొక్క భాషచేట అంటే ఆయన యొక్క కాంతితోటే తాను కూడా ప్రకాశిస్తున్నాననే విషయాన్ని తెలియజేస్తూ సూర్యభగవానుడు నారాయణుణ్ణి ధరించి సూర్య నారాయణుడిగా భాషిస్తూ మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆరోగ్యం సత్కవిత్వం మతి మతుల బలం కాంతిమాయుః ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సూత్ర సూర్య ప్రసాదా.

0: ఆహారం ద్వారా కలుగుతాయి అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి సూర్య భగవాను యొక్క వాహనం ముందు గజరాజులు చక్కగా తన చెవులతోటే వింజామరలు వీస్తూ మునుముందుకు సాగుతూ ఉంటే గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి అన్నీ కూడా రాజలాంఛనములన్నిటితోటి స్వామివారి యొక్క ఆ సూర్యప్రభ వాహనము మునుముందుకు సాగుతూ ఉత్తర మాడవీధిలో కొనసాగుతూ ఉన్నది. మరి సూర్యుడు ప్రత్యక్ష దైవంగా ఉండి ప్రతిరోజు కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష నారాయణుడిగా ఉంటే స్వామివారు కూడా ప్రత్యక్ష దైవంగా ఉండి ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కొంగు బంగారం చేసి ఏడుకొండల వాడిగా వరప్రదాతగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామివారు. మరి అటువంటి స్వామి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని అంటూ ప్రచండుడిగా ఉంటాడు సూర్యుడు. ఏ విధంగా అయితే పరమాత్మకి అలాగే సూర్యునికి కూడా ఉన్నటువంటి లక్షణము అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదోరత్న ఇరివార్ణవః అన్నట్లుగా పరమాత్మ దుష్టుల విషయంలో ప్రచండంగా ఉంటాడు, రౌద్రంగా కనిపిస్తాడు. ఆశ్రయించినటువంటి భక్తుల విషయంలో చాలా సౌమ్యంగాను దయామూర్తిగా కనిపిస్తాడు. సూర్యుడు కూడా అంతే, దుష్టుల పట్ల ప్రచండమైనటువంటి తన ప్రతాపాన్ని చూపిస్తాడు. మరి ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల తన కిరణముల చేత చైతన్యాన్ని అనుగ్రహించి రక్షిస్తూ ఉంటాడు. మరి సూర్యుడు ఎంత గొప్పవాడు అంటే ఆ సూర్యుని యొక్క వంశములోనే రామచంద్రమూర్తి కూడా జన్మించి మర్యాద పురుషోత్తముడిగా సమస్త యుగాల వారికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇనకలోద్భవుడు అని చెప్పి, సూర్యవంశ సంజాతుడు అని చెప్పి రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేకాదు సూర్య భగవానుడు ఎలాగా ఆయన తృప్తి చెందుతాడండి అని అంటే ఏదో అనుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద హోమములు లేకపోతే యజ్ఞములు పూజలు చేయాలనుకుంటామేమో. అబ్బెబ్బే, అంత అవసరం లేదు. ప్రతిరోజు మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలుట సూర్య భగవానుడు ఆనందిస్తాడు అని చెబుతూ, ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే అని అంటూ ఆ సూర్య భగవానుడికి ప్రతిరోజు ఒక్క నమస్కారం చేస్తే చాలుట జన్మ జన్మాంతరములలో చేసినటువంటి ఆ పాపం వల్ల కలిగినటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో ఆ దారిద్ర్యం తొలగిపోతుంది. ఇక జన్మ జన్మాంతరములలో దారిద్ర్యం అనేది ఉండదు, ఐశ్వర్యముతోటి వెలుగొందుతారు అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా సూర్యుడు ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యుడు, పైగా మనకు ప్రతిరోజు కనిపించేటటువంటి వాడు, అందుబాటులో ఉండేవాడు, మనకు చైతన్యాన్ని ఇచ్చేవాడు, మనల్ని మేలుకొలిపేవాడు, సమస్త జీవులకు కూడా ఆధారభూతులైనటువంటి ఆ సూర్య భగవాను అధిష్ఠించినటువంటి స్వామి ఆ శ్రీనివాస పరంబ్రహ్మ ఈ బ్రహ్మోత్సవాలలో చక్కగా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు అంటే సూర్య భగవానుల్లో ఉన్నటువంటి గుణములను, అదేవిధంగా ఆరోగ్యమును, ఐశ్వర్యమును మనందరికీ అందించడం కోసమే అని మనకు తెలుస్తూ ఉన్నదనమాట. అంతేకాదు పద్మావతీదేవిని పొందడానికి శ్రీనివాసుడు ఆ పద్మ సరోవరం దగ్గర సూర్య భగవాను ప్రతిష్ఠించి కొన్ని సంవత్సరముల పాటు ఆరాధన చేసి ఆ తర్వాత పద్మావతీదేవిని పొందాడు. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కలయికలో కూడా సూర్య భగవాను యొక్క ప్రభావం అనేది ఉన్నది. మరి అటువంటి సూర్య భగవాను అధిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి మనం స్వామివారిని ప్రార్థిస్తూ, అంతేకాదు మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధిస్తూ కూడా ఇమం వివస్వతే యోగం ప్రోక్తమాన్ అహమవే అంటూ ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విషయములను పూర్వం శ్రీమన్నారాయణుడు సూర్యభగవానుడికే ముందు చెప్పాడట, ఆ తర్వాత మళ్ళా భగవద్గీత రూపంలో అర్జునుడికి చెప్పాడు. ఈ విధంగా జ్ఞానమును, ఐశ్వర్యమును, ఆరోగ్యమును అనుగ్రహించే సూర్య భగవాను అధిష్ఠించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాస పరబ్రహ్మ మనందరికీ కూడా ఆ లక్షణములను, ఆ ఫలితములన్నింటినీ కూడా భక్తులందరికీ, ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా అందించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కుప్ప నరసింహ, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం పి శైలజ గారు. శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, వి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటల

0: చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు దాటి 30 నిమిషాలు. మరి మీరంతా ఎంతో ఎదురు చూసే హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084415 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించి మీరు కోరినటువంటి పాటలు విని ఆనందించవచ్చు. మరింత కాలుష్యం వెంటనే మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు చూద్దాం. మరి ఈ వాట్సాప్ సందేశాన్ని మనకు రమణ బాలాజీ నగర్ నుంచి పంపించారు. భారతీయ సినీ చరిత్రలో ప్రయోగం అనే పదానికి నిలువెత్తు రూపంగా నిలిచారు విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. మాటలు లేని సినిమా పుష్పక విమానంతో ముఖ్య యుగాన్ని మళ్లీ గుర్తు చేసిన, 14 నంది పురస్కారాలు దక్కించుకున్న మయూరి సినిమా కావచ్చు, ఆదిత్య 369తో తెలుగు తెరకు ట్రైమ్ ట్రావెల్ను పరిచయం చేసిన, భైరవ ద్వీపంతో జానపద బ్రహ్మ అనిపించుకున్న అది ఆయనకే సాధ్యమైంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిత్య 369 నుంచి చిలిపి యాత్రలో పాటతో తమకు అందించాలి అంటూ రమణ బాలాజీ నగర్ నుంచి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. రమణ గారు, తప్పకుండా మీరు కొన్నటువంటి ఆదిత్య 369 చిత్రం నుంచి పాట విందాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సాంపంగి మూవీ నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ తుమ్మలచర్ల గోపినాథ్, యశ్వంత్, ఖాదర్భాష, బుచ్చిరెడ్డిపాళెం నుంచి వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, రవి, రేష్మ, రియాన్స్, లక్కీ వాట్సాప్ పంపించారు. అలాగే అస్సాం నుంచి హితేంద్ర దాస్ వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి షేక్ తబలామస్తాన్, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనకు వాట్సాప్ పంపించడం జరిగింది. మరి వీరందరి కోసం సంపంగి చిత్రం నుంచి ఈ పాట విందాం.

శ్రోతలు, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతల కార్యక్రమం వింటూ ఉన్నారు. కార్యక్రమంలో మనకు సూత్రధరులు చిత్రం నుంచి మాకోసం ఒక పాట వినిపించండి అంటూ గూడూరు నుంచి మున్ని షేరు పంపించారు. అలాగే వీరితో పాటు ఇదే చిత్రం నుంచి మాకోసం ఓ పాట వినిపించండి అంటూ శ్రోతలు కర్నూలు నుంచి బ్రహ్మయ్య వాట్సాప్ పంపించారు. వీరితో పాటు మరికొంతమంది శ్రోతలు ఉన్నారు, మరి వారి పేర్లు కూడా చూద్దాం. శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, అలాగే శ్రోతలు కిషోర్ లక్ష్మమ్మ గనగలూరు విలేజ్ నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కర్నూలు జిల్లా అమ్మను గుర్తు నుంచి బొమ్మిదేన్ లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్. శ్రోతలు స్వాతి, భరత్, సంజయ్ బెంగళూరు నుంచి, అలాగే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. వీరితో పాటు శ్రోతలు జయలక్ష్మి బెంగళూరు నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, అలాగే శ్రోతలు చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, ఇతర శ్రోతలు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. కలుసున్నారా మూవీ నుంచి నువ్వే నువ్వే అంటూ ఓ పాట వినిపించండి అంటూ మనకు, ఓకే నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం ఈ పాట వినిపించండి అంటూ రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి వీరందరూ కూడా వాట్సాప్ పంపించారు కొత్తగూడెం డిస్టిక్ నుంచి. మరి వీరితో పాటు మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. శ్రోతలు మనకు తలుపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరితో పాటు. శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు. శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష. శ్రోతలు హైదరాబాద్ వనస్థలీపురం నుంచి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప. పుట్టపాక నుంచి భవానీ, వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్. ఓకే రైట్. అలాగే శ్రోతలు ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్జీ, లక్ష్మీవర్మ, లడ్డూబాబా, మూసాపేట నరేష్ గ్రామ ప్రజలు. శ్రోతలు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు. శ్రోతలు దస్తగిరి, సంధ్య, యాష్మీన్, సాదియా కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి. మరొక వాట్సాప్ సందేశం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి. వీరు సింగీతం శ్రీనివాసరావు గారి జన్మదినం సందర్భంగా ఒక పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. అలాగే నీతి నిజాయితీ చిత్రం దగ్గర నుంచి నాకు సింగీతం వారి చిత్రాలంటే చాలా ఇష్టం సార్, ఎందరెందరో మహానుభావులతో పాటు లివింగ్ లెజెండ్ అగు సింగీతం వారు మీ నెల్లూరు వాస్తవ్యులు కావడం మనం ముఖ్యంగా గుర్తించాల్సిన విషయం అంటూ రాశారు. అవునండి, మా నెల్లూరు వాస్తవ్యులు, అలాగే ఉదయగిరి నెల్లూరు జిల్లా ఉదయగిరి వాస్తవ్యులు వారు. ఫస్ట్ పాట కూడా వీరిదే వినిపించడం జరిగింది, బహుశా మీరు వినే ఉంటారు. ఇప్పుడైతే మనం కలుసుందాం రా చిత్రం నుంచి పాట విందాం.

0: మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుంచి మేఘమ్మ పాట మా కోసం వినిపించండి అంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపురం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఊపులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి. మరొక వాట్సాప్ సందేశం కూడా చూద్దాం. నెల్లూరు నుంచి కోట హర్ష అలాగే జ్యోతి వీరు కలిసి ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. వీరితో పాటు శ్రోతలు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. రైట్, దస్తిగిరి, సంధ్యా, ప్రొద్దుటూరు, కడప, ఇందాకే మీ వాట్సాప్ సందేశం చదవడం జరిగిందని వీరందరి కోసం సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుంచి పాట వినే ముందు
1: శుక్రవారం జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి.
2: RBI అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.

శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 పై హలో అభిరుచి వింటూ ఉన్నారు. స్టూడియోలో సమయం అయితే 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు శ్రోతలు.

0: ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం అంటారు.
1: సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఆయుష్మాన్ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: శ్రోతలకు నమస్కారం. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు వైద్య బీమా లభిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట అధికార ప్రతినిధి సాధనేని యామిని శర్మ గారు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధనేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ఏమిటి, దాని గురించి తెలియజేయండి.
3: మనకి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు దేశంలోని అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలని అలాగే అభివృద్ది ఫలాలను అందిస్తూనే ఉన్నారు. అందులో పేద వర్గాల ప్రజలకి అలాగే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల ప్రజలకి ఉచితంగా ఆరోగ్యాన్ని అందించాలి అన్న లక్ష్యంతో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించినటువంటి స్కీమ్ ఆయుష్మాన్ భారత్. దీంట్లో ఏంటంటే ఈ స్కీమ్లో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని 100 రకాలైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయి అంటే చికిత్సలు, అవి ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా వారు ఉచితంగా వైద్య సహాయం పొందే అవకాశం ఉంది.
2: యామిని గారు, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, దాని గురించి తెలియజేయండి.
3: అంటే పీఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చేటటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ పథకం అని అనుకోవచ్చు మనం, అతిపెద్ద ఆరోగ్య బీమా లేదా భరోసా పథకం అనుకోవచ్చు. ఇది భారతదేశం ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఎంపానల్డ్ ఏదైతే రిజిస్టర్డ్ ఆసుపత్రులు ఉంటాయో వాటన్నిటి ద్వారా ముఖ్యంగా ఏంటంటే టార్గెట్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి టైర్ 2 అంటే 2వ శ్రేణి అలాగే 3వ శ్రేణి సిటీలు, చిన్న చిన్న నగరాలు అంటాం కదా, అక్కడ పెద్దగా మంచి ఆధునికమైనటువంటి వైద్యము ఇదివరకు గతంలో అందుబాటులో లేదు. పిహెచ్సిలు ఉండేవి కానీ అంతకు మించినటువంటి వైద్య సహకారం అనేది ఉండేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం పథకం కూడా ఒకటి గ్రామీణ ప్రాంతాలు అంటే ఈ టైర్ 2 టైర్ 3 అని అంటాం కదా, ఇటువంటి నగరాలకు కూడా ఎక్కువగా ప్రజలకి లబ్ధి పొందించే విధంగా ఈ పథకం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం ఇది, మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది ఏంటంటే ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ కవర్ అంటే ఈ పథకం ద్వారా ఏమవుతుందంటే వైద్య పరీక్ష, చికిత్స మరియు సంప్రదింపులు అంటే టెస్ట్లు అంటాం, టెస్ట్లు అలాగే మనకి ట్రీట్మెంట్, కన్సల్టేషన్ ఇవన్నమాట. తర్వాతనేమో ఆసుపత్రిలో చేరడానికి ముందు ఏవైతే ప్రీ కన్సల్టేషన్ కానివ్వండి, ప్రీ అడ్మిషన్ కేసు సంబంధించిందో దానికంతే సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ఇప్పుడు ఔషధాలు అంటే మందులు మరియు వైద్యానికి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తువులు వాడుతుంటారు, అవి కూడా బిల్లులు ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తారు మనకి. సిరంజ్ దగ్గర నుంచి పెద్ద కాటన్ వరకు కూడా అన్ని వాళ్ళు విడిగా వేస్తారు మనకి. అటువంటి వైద్య చికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు కానీ వస్తువులు, వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో అవి, అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ రెండు ఉన్నాయన్నమాట. ఈ ఇంటెన్సివ్ అండ్ నాన్ ఇంటెన్సివ్ కేర్లో అలాగే రోగ నిర్ధారణ మరియు ప్రయోగశాలలో పరీక్షలు ఏవైతే ఉంటాయో అవి, అలాగే వసతికి సంబంధించి అంటే ఇన్ని రకాల బెనిఫిట్స్, ఇన్ పేషెంట్ అంటాం కదా అంటే ఓపీ మాత్రమే కాకుండా ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా ఆయుష్మాన్ భారత్ లో కవర్ అవుతుంది. చికిత్స సమయంలో కొంతమందికి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీలు తలెత్తుతూ ఉంటాయి అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇంకా చికిత్స భారంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంతటి భారమైనటువంటి సిచ్యువేషన్ అయినా ఒకసారి చికిత్స అంటే మొదలు పెడితే దానికి సంబంధించిన ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వరిస్తుంది. ఈ ఆరోగ్య బీమా ఏదైతే ఉందో దీనికి సంబంధించి కవర్ అయ్యేటటువంటి అంశాలు అన్నమాట. దీని ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ చికిత్స వరకు కూడా ఇదంతా ఎంటైర్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ మెడిసిన్స్ తో సహా, మెడిసిన్ గానీ ఫుడ్ గానీ ఇవన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ అయ్యేటటువంటి అవకాశం మనకి ఉంది.
2: మేడం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏ చికిత్సలు అందిస్తారంటారు?
3: ఇప్పుడు మనకి ఏదైతే

0: సాధారణంగా మనము ప్రైవేట్ ఆసుపత్రిలో గనక, అంటే మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒకవేళ ఉదాహరణకు కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, వాటి ద్వారా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ లేదంటే మనకి ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, మనం వెళ్తే వెళ్ళినప్పటి నుంచి ఆ సర్జరీ వరకు కూడా, ఆ తర్వాత పోస్ట్ సర్జరీ ఏదైతే ఉంటుందో అటువంటివన్నీ కూడా ఎలా అయితే మనకి ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తుందో, అలాగే ఆయుష్మాన్ భారత్ ద్వారా కూడా వైద్య పరీక్షలు ఇనీషియల్ గా ఏదైనా ఐడెంటిఫై చేయాలని అనుకోవడానికి, అంటే ఎవరికి ఏమైనా ఇబ్బందిగా ఉందనుకోండి చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు చేసేటటువంటి వైద్య పరీక్షలు, ఆ తర్వాత ఆసుపత్రులు చేరినప్పుడు ఉండేటటువంటి ఇన్ రూమ్ ఉంటాయి కదా, అంటే రూమ్ రెంట్లని లేదంటే డాక్టర్ విజిట్స్ అని చెప్పని ఇట్లాంటివి, తర్వాత చికిత్సలు కన్సల్టేషన్స్, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వడానికి ప్రీ కన్సల్టేషన్ ఏదైతే ఉంటుందో ముందుగా మనం వెళ్తూ ఉంటాం కదా, అంటే ఒకసారి వెళ్లి చూపించుకునే తర్వాత డాక్టర్ ఏదైనా పలానా తేదీ నాడు వచ్చి అడ్మిట్ అవ్వండి ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి ప్రీ కన్సల్టేషన్ ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు, అలాగే నాన్ ఇంటెన్సివ్ కేర్, మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ కూడా మనం ఐసీయూ అంటుంటాం కదా, మళ్ళీ మందులు కూడా, సో మందులు అలాగే ఇతరత్ర ఖర్చులు, మళ్ళీ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ సర్వీసులు, ల్యాబ్స్ లలో గనక ఏమైనా ఇవి ఉంటాయి పరీక్షలు చేస్తారు కదా టెస్టులు అలాంటివి అలాంటివి, రూమ్ అకామిడేషన్లు, ఆ తర్వాతనేమో అవసరమైతే కనుక ఇంప్లాంట్ ఏదైనా అవయవానికి సంబంధించి ఇంప్లాంట్ సేవలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఆసుపత్రి ఉన్నటువంటి రోగికి అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా అందిస్తారు మంచి పౌష్టికాహారము, ఆ తర్వాత చికిత్స సమయంలో ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తుతూ ఉంటే గనక అటువంటివి, మళ్ళీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేదా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 15 రోజుల పాటు వరకు కూడా వైద్యపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఇందులో మనకి చికిత్సను అందించారు. ఓవరాల్ గా ఇప్పుడు మనకి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ప్రీ కన్సల్టేషన్ దగ్గర నుంచి పోస్ట్ డిశ్చార్జ్ వరకు ఏవైతే ఉంటుందో, అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత, అలానే ఇక్కడ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల వరకు ఈ మొత్తం పీరియడ్ లో అయ్యేటటువంటి వైద్య పరీక్షలు కానీ వైద్య చికిత్స కానీ మందులు కానీ ఆహారం కానీ ఇటువంటివన్నీ కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రభుత్వం భరిస్తుంది అన్నమాట.
1: మేడం, అసలు ఆయుష్మాన్ భారత్ పథకం పొందడానికి ఎవరు అర్హులు, అలాగే వారు అర్హత పొందడానికి ఎలాంటి ధృవపత్రాలు సమర్పించాలి?
0: ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు లేదంటే పేద వర్గాల వారు, వారికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుందండి. దీనికి సంబంధించి అంటే వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి, ఇప్పుడు చేతి వృత్తులు ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సంవత్సరానికి ఒక మనిషికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించిందంటే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వారు కూడా ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారు. అలాగే మనం అర్హత మనకి ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి కూడా దీనికి అవకాశం ఉంది. మనము అసలు ముందంటే ఎక్కడెక్కడ ఏ ఆసుపత్రిలో ఈ ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కూడా తెలుసుకోవడానికి వెబ్సైట్ ఉంది. దాన్ని అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లిన తర్వాత అందులో మన రాష్ట్రము అలాగే మన జిల్లా క్లిక్ చేసిన తర్వాత హాస్పిటల్ లిస్ట్ వస్తుంది. జిల్లాల వారీగా ఆయుష్మాన్ భారత్ ఉన్నటువంటి ఆసుపత్రి లిస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నదంటే ప్రైవేట్ లో కూడా చేయించుకోవచ్చు. సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పేర్లు వస్తాయి. మనం దాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి మెడికల్ స్పెషాలిటీ, అంటే ఇప్పుడు గుండెకి సంబంధించిందా లేదా లివర్ కి సంబంధించిందా లేదా కాళ్ళు కనో ఎముకల కనో ఇలాగా మనం స్పెషాలిటీని కూడా ఎంచుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఒక క్యాప్చా కోడ్ అని ఇస్తారు, అంటే వెరిఫికేషన్ లా అక్కడ వెబ్సైట్ లో ఇచ్చినప్పుడు ఎంటర్ చేస్తే మనకి ఏ ఆసుపత్రి ఉందో దాని పేరు వచ్చేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనం అలా ఎంటర్ చేస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా మన మొబైల్ నెంబర్, అంటే అది అడుగుతుంది అనమాట మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టుగా ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఏమేమి స్పెషాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి వెబ్సైట్ లో వచ్చేస్తుంది. లేదంటే గనక మనకి ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొసీజర్ అని చెప్పనంటే వాళ్ళు కూడా జిల్లాకు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు. ఇది కూడా కాకపోతే ఆయుష్మాన్ భారత్ సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1455555 లేదా 1800115155 కూడా ఫోన్ చేసి మనము లబ్ధి అంటే అర్హత ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఆసుపత్రి ఎక్కడెక్కడ ఉన్నాయనే డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. దానికి నమోదు చేయించుకోవాలంటే ఏదైనా సరే గుర్తింపు కార్డు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి ఏదైనా గుర్తింపు కార్డు లేదా ఆధార్ కానీ పాన్ కార్డు కానీ, అలాగే మనకు కావాల్సింది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇది కూడా ఉండాలి, ఇంటి అడ్రస్, ఒకవేళ వెనుకబడిన వర్గాలు వారు ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే కుల ధృవపత్రం ఉంటుందో

0: అది లేదంటే ఆదాయ ధృవపత్రము లేదా కుటుంబ స్థితిగతులను తెలిపేటటువంటి ఎనీ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇవి స్టాండర్డ్ గా ఉండేటటువంటిది. మనం ఇంకా ఎక్కువగా కావాలని అనుకుంటే ఇందా చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ కి చేసుకోవచ్చు అన్నమాట. దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత కార్డు ఇస్తారు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తారు. ఈ కార్డు జారీ చేసే ముందు మీ ఆధార్, అంటే కార్డు వాళ్ళు ఇష్యూ చేయడానికి ముందు మన దగ్గర ఒరిజినల్ ఆధార్ చెక్ చేసుకుని, ఆధార్ గానీ ఏదైనా సరే అడ్రస్ ఐడెంటిటీ చూసుకుని దాన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు మనకి కార్డు ఇష్యూ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఆసుపత్రిలో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా చికిత్స కావాలని అనుకున్నప్పుడు ఆయుష్మాన్ భారత్ సంబంధించిన కియాస్క్లు ఉంటాయి. అంటే చిన్న చిన్న ప్రతి ఆసుపత్రిలో ఒక మనిషి కూర్చొని ఉంటాడు, అంటే గొడుగులాగా పెట్టుకుని కూర్చొని ఉంటాడు అనమాట, టేబుల్ వేసుకుని. సో అతని దగ్గరకైనా వెళ్ళి తెలుసుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి మాకు ఇలా ఉందని అంటే వాళ్ళు కూడా మనల్ని ఆసుపత్రిలో చికిత్స కోసం ఎన్రోల్ చేస్తారనమాట. ఈ పథకం కింద ఆడవాళ్లు, వృద్ధులు అందరూ కూడా, ఇటీవల కాలంలోనే నరేంద్ర మోదీ గారు 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, వృద్ధులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ తీసుకొచ్చినటువంటి నిర్ణయం. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది సీనియర్ సిటిజన్ దీని ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికీ, వారందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు.
1: చాలా హెల్ప్ఫుల్,
0: ఎందుకంటే ఇవాళ రేపు సంపాదించే దాంట్లో అత్యధిక శాతము పిల్లల వైద్యానికి లేదంటే విద్యకే ఖర్చు అవుతుంది. అంటే మనిషి సగటు మనిషికి తనకి వైద్య ఖర్చులు మితిమీరిపోతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాలకు అసలు వైద్య సహాయం అందే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇప్పుడిప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా మెరుగవుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ని కూడా చాలా పెంచారు. గతంతో పోల్చుకుంటే 10 ఏళ్లకు ముందు గవర్నమెంట్ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, మందులు నాణ్యమైనటువంటి మందులు ఉండేవి కాదు. ఇప్పుడు చూస్తే గనక మనకి నాణ్యమైన మందులు దొరుకుతున్నాయి, మంచి చికిత్సలు దొరుకుతున్నాయి. అలాగే వందలాది చికిత్సలు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఉచితంగానే వైద్య సహాయం అందించడం అనేది, ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మందికి పైగా ఇందులో ఆయుష్మాన్ భారత్ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా లబ్ధి కూడా పొందడం అనేది జరిగింది. ఏదేమైనా సగటు మనిషికి చాలా మంచి ఊరటనిచ్చేటటువంటి ఒక సంక్షేమ పథకం ఆయుష్మాన్ భారత్ అని మనం చెప్పుకోవచ్చు.
2: యామిని గారు, ఆయుష్మాన్ భారత్ పథకంలో సుమారు ఎన్ని రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు?
0: ప్రజెంట్ అయితే గనక 1393 రకాలైనటువంటి చికిత్సలకి అందిస్తున్నామండి. కాకపోతే దీనికి సంబంధించిన అంటే ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడేటటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయంటే కంటి శుక్లం గాని, లేదంటే ప్రసూతి, నవజాత శిశువులు అంటే డెలివరీస్ అట్లాంటివి ఏవైతే ఉంటాయి అవి, తర్వాత శిశు సంరక్షణ, ఎంఆర్ఐ మరియు అంటే పీటీ స్కానింగ్లు ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా, అటువంటి రోగ నిర్ధారణ కూడా మనకి పరీక్షలు కవర్ అవుతాయి. కానీ ఇందులో పరీక్షలు కవర్ అవ్వనివి ఏవైతే ఉన్నాయంటే, ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏదైతే కొంచెం శరీరానికి అందానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అవ్వవు. ఉదాహరణకి దంత విధానాలు కానీ, లేదంటే కనుక మేజర్ ఆర్గాన్ ఇంప్లాంటేషన్స్ కానీ, లేదా ఊబకాయము, వంద్యత్వము, మానసిక అనారోగ్యము, ఇటువంటివి ఆయుష్మాన్ భారత్ ద్వారా కవర్ కానివి. మిగతా ఇందా చెప్పినట్టుగా దాదాపు 1190కి పైగా అన్ని రకాలుగా మిగతావన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఇందా చెప్పినట్టు కాస్మెటిక్ ఇవన్నీ మామూలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో కూడా కవర్ కావు.
2: యామిని శర్మ గారు, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇటు అన్ని రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాయంటారా?
0: ఇంత మంచి లక్ష్యంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏదంటే పథకం ఉందో, కానీ దీన్ని కూడా రాజకీయ దురుద్దేశంతో చేయాలని చెప్పని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు అందించే సహకారాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు. కానీ చాలా దురదృష్టకరం, అటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సిందేనంటే నిజమైనటువంటి పేదలు ఉన్నారు, వారందరికీ ఇట్లా మనిషికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సహాయాన్ని వాళ్ళు చేజేతులారా నిరాకరించినట్టే. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతోంది. దీనికి సంబంధించి కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని వేలాది ఆసుపత్రులు ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా రిజిస్టర్ చేసుకుని ఇప్పటికే మన రాష్ట్రంలో కూడా దాదాపు 1 లక్షల మందికి సదుపాయాన్ని అందించాయి, చికిత్సను కూడా అందించాయి. అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినదైనా రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెట్టినదైనా కేవలం అది ప్రజల కోసమే అని చెప్పని అర్థం చేసుకుని కేంద్రం ఇచ్చేటటువంటి సహకారం అయితే ఉందో అది ప్రతి రూపాయి ఒడిసి పెట్టుకోవాలని రాష్ట ప్రభుత్వాలకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు 10 కోట్ల కుటుంబాలు రిజిస్టర్ అయినాయి, ఇంకొక 10 కోట్ల కుటుంబాలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అభ్యంతరం ఏమి లేదు.
2: ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు యామిని శర్మ గారు.
0: ధన్యవాదాలండి.

10:15 దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివేలలో. ఎంజీ రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వనమాలి రిలీక్స్ అనించగా హరిణి పడిన పాట శివపురం మూవీ నుంచి విన్నారు. హరివేలలో అడిగిన మొదటి ప్రశ్న, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం ఎంత? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. పెదన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. కోట సాయి ప్రీతం భవానీపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు సుజాత గారు. నారాయణ మూర్తి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరం కేశవ నగర్ ధర్మవరం నుండి కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. కలవందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావలి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. హిందూపూర్ నుండి రాజేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. మాధవరం నుండి నరసింహారెడ్డి గారు మెసేజ్ చేశారు, పాలెంపల్లి నరసింహారెడ్డి గారు. ఎస్ మరి నిజంగా ఈ అల్జీమర్స్ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకు అంటే మామూలుగా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నా మంచి మాటలు చెప్తూ ఉంటారు బాధపడేవారు, వింటూ ఉంటారు వినేవాళ్లు. ఇంకా అలాగే ఇక్కడ అల్జీమర్స్ వ్యాధి అంటే మనిషి తన ప్రపంచాన్ని మర్చిపోతారు, తన బంధుత్వాన్ని మర్చిపోతారు. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలంటే నరకమే కదా. మరి ఈ అల్జీమర్స్ వ్యాధి ప్రపంచంలో చాలానే ఉందంట, మరి మన దేశంలో అంతగా లేకపోలేదు. అయితే కొంచెమైతే ఉంది, ఇంకా దాన్ని పెద్దదిగా కాకుండా ఉండాలి అంటే ముందుగా ప్రివెన్షన్ అనేది తెలుసుకోవాలి కదా. సో మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు కూడా దీని గురించి అయితే చాలానే చెప్పారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే లలిత మురళీ భాను కామ్కూరు తిరుపతి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపినేయ పాలెం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు రాణి గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ కుసుమాన్విత గారు షర్వాణీ గారు అయ్యప్ప నగర్ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి నందు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ గుడ్ మార్నింగ్ అండి. టి నర్సాపురం నుంచి పాపారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు టైలర్ రమేష్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి మొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, ఉదయం నుంచి చాలా మంచి విషయాలు అంటూ విన్నామంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారు సంవత్సరంలో ఒక రైతుకి అందించే ఆర్థిక సహాయం 6,000 రూపాయలు. హరివిలిలో మరి ఇప్పుడు నేను అడుగుతున్న రెండవ ప్రశ్న, పడయాణి, పడయాణి అనేది ఒక డాన్స్ ఫామ్ అనమాట. మరి ఈ పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? పడయాణి ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8162 4888 14కి.

0: 10:28 దాటి 29 నిమిషాలు కావస్తోంది. స్టూడియోస్ లో సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్యురార్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లులో. అడిగిన ప్రశ్న ఏంటంటే పడయాణి ఈ ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చూసేద్దాము. మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? విజయవాడ నుంచి నందు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, ఎస్ గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందర కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచరలి గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు వనిత, త్రిష, నారాయణి, హాసిని మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు గారు పోలవరం నుండి, రాణి గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి. ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఎవరెవరు మెసేజెస్ చేశారో చదివి వినిపించేస్తాను.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు పంపించిన వారి మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తున్నా కదా. నెక్స్ట్ ఇంకా భాస్కర్ రావు గారు, రాణి గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాహుల్ నాయర్ అనంతపురం నుంచి, అవునా, ఓకే. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముదజా వాళ్ళు మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా మార్కాపురం నుంచి సిరిగిరి రామ్ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. లలిత గారు, మురళి భాను మెసేజ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ గారు, కృష్ణవేణి భవానీనగర్ అనంతపురం నుండి మెసేజ్ చేస్తారు. కాదు, సాంగ్ అయితే వినిపించా కదా, నారి నారి నడు మురారి, అందులోనే ఉంది ఆన్సర్. అరవేళ్ళు కార్యక్రమంలో ఆలస్యంగా జాయిన్ అయ్యాము, మరి క్వశ్చన్ వినలేదు అంటూ మెసేజ్ చేశారు బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుంచి. పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఎవరు పంపించారో మెసేజెస్ చదివి వినిపించేస్తున్నారు, అదనమాట సంగతి. వేదాంత జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. క్వశ్చన్లోనే ఆన్సర్ తెలిసిపోయింది, అదేలాగా. ఓహో, ఏదైనా సరే మనకు ఒక స్టేట్ కి సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఉంటుంది కదా, సో ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన కొన్ని వర్డ్స్ అయితే కొంచెం ఫెమిలియర్ గా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఆ భాషకి చెందింది అని చెప్పేసి. సో అలాగా కనిపెట్టారంట. ఎస్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, అవునా, ఓకే. శశిప్రియ రెడ్డి గారు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరేనా, ఎస్ గుంటూరు నుండి మెసేజ్ చేశారు, తమిళనాడు అయితే కాదు. నెక్స్ట్ ఇంకా నాగార్జున లక్ష్మి గారు వడియంపేట అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ నరేష్ గారు. నెక్స్ట్ ఇంకా పాకాల మండలం నుంచి మెసేజ్ చేశారు, ఎస్ దేవీనగర్. సత్యనారాయణపురం నుంచి సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు, సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్, ఫస్ట్ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ పంపించారా, ఓకే. మరి ఇంకా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, పడయాని ఏ రాష్ట్రానికి సంబంధించిన నాట్యం? అంటే కేరళం. సో కేరళం రాష్ట్రానికి సంబంధించిన నాట్యం అన్నమాట ఈ పడయాని. ఈ పడయాని నాట్యంలో పెద్ద పెద్ద వుడెన్ మాస్క్స్ ను ధరించి డప్పుల లయకు తగ్గట్టుగా నాట్యం ఆడతారన్నమాట. మరి ఈ నాట్యాన్ని ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి ఉత్సవాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు కేరళం రాష్ట్రంలో. హరివిలులో ఇప్పుడు నేను అడగబోయే మూడో ప్రశ్న, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు పేరేంటి? సో కోల్, కేఓఎల్, కోల్, ఇది ఒక తిరుగుబాటు అనమాట. సో ఈ కోల్ తిరుగుబాటుకు ప్రథమంగా అధ్యక్షత వహించిన నాయకుడు ఎవరు? తెలిస్తే కనుక మెసేజ్ చేసేచ్చు 8662424 కి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

10:46 దాటి 22 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, కోల్ అప్రైజింగ్, కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి? మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం.

పెరణ జోగానంద కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు, మాట్లాడుతుంది ఇక్కడ ఆదిత్య. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ నుంచి రమేష్ గారు, ఇంకా వెంకటాచలపతి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రాంప్రసాద్ గారు మార్కాపురం నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. నందు గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం గారు ముతుజావల్లి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, ఆకాశవాణి వల్ల చాలా విలువైన విషయాలు మేము తెలుసుకుంటున్నాం అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా బండార్ త్రిమతుల గుప్తా గారు మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఈజ్ అంటూ అడిగిన ప్రశ్న ఏంటంటే కోల్ తిరుగుబాటుకు అధ్యక్షత వహించిన నాయకుడి పేరేమిటి అని చెప్పి అన్నాను. మరి ఆన్సర్ పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఇంకా ప్రసాద్ రావు గారు మెసేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేస్తున్నారు, రంగాచర్లు గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు, ఎస్, బుద్ధు భగత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఇంకా 1832 ఈ మధ్య కాలంలో బుధు భగత్ గారు ఛోటా నాగపూర్ ప్లాచ్యూ, ఇప్పుడు చెప్పాలంటే జార్ఖండ్ ఇంకా తర్వాత బీహార్, ఈ ప్రాంతంలో ఆయన బ్రిటిషర్స్ కి ఎదురు వెళ్లి తమ భూములు అడవులు వాటిపైన వాళ్లకున్న హక్కుల్ని తెలుపుకోవడం కోసం ఈ కోల్ తిరుగుబాటును నిర్వహించారన్నమాట. సో ఈ కోల్ తిరుగుబాటు తర్వాత అడవుల్లో నివసించే వారు, ముఖ్యంగా భారతదేశంలో ఆ ఛోటా నాగపూర్ ప్లాట్యూ పక్కన ఉండే వాళ్ళు, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా ఇలా తిరుగుబాటు అనేవి తర్వాత నుంచి మొదలవుతూ ఉన్నాయన్నమాట. సో కోల్ అప్రైజింగ్ అనేది ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో చాలా ముఖ్యమైన సన్నివేశం. మరి హరివిలిలో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? తెలిస్తే కనుక 8662 4888 14 కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

10:57 దాటి 15 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విత్ యువరాజ్ ఆదిత్య వనమున్న హారివిలులో. మరి అడిగిన ప్రశ్న ఏంటంటే, పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఈ ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? మరి ఇంకా అపరిచితుడు మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఈ ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారు చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్టే, కానీ అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఒక పథకం అయితే ఉందన్నమాట, ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ ఒక పథకంలోని ఇతివృత్తం. సో ఆ పథకం పేరు అడిగాను. మీరు పంపించిన నీటి సంరక్షణ సస్యరక్షణ ఎస్ అంతా కరెక్టే, థీమ్ అయితే కరెక్టే, కానీ పథకం పేరు కూడా కావాలన్నమాట ఆన్సర్లో. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి నుంచి రామాంజనేయులు, వనిత గారు, నారాయణ హాసిని మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు, పథకం పేరు కూడా చెప్తే బాగుండేది. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకట చలపతి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. బొడ్డు తులసీదాస్ గారు, నవీపేట నిజామాబాద్ నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపురం నుంచి, ఎస్ అది దేనికోసం అంటే దానికోసమే, అది పంపించింది కరెక్టే, కానీ పథకం అయితే ఉంది, ఆ పథకానికి పేరు ఏంటి అని చెప్పి అడిగాను. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా రంగాచార్యుల గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, మరి ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఇతివృత్తం ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది అంటే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన PMKSY. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే పడుతున్నాయి అండ్ అలాగే ఈ పథకాన్ని 2015లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. మరి అప్పటి నుంచి కూడా మొత్తం చూస్తే గనక భారతదేశంలో ఎక్కడైతే ఫెమైన్ ఏరియాస్ ఉంటాయో, అంటే కరువు బాధిత క్షేత్రాలు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, నీరు అక్కడ చాలా తక్కువగా లభిస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి ప్రాంతాల్లో ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని చాలా ఎక్కువగా అమలు చేశారనమాట. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా ఫెమైన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇప్పుడు చాలా ఫలవృక్షాలు ఇంకా ఈ ఫ్రూట్స్ అయితే చాలానే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలంటే కనుక అవకాడో కానీ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఫారిన్ కల్టివేటెడ్ ఫ్రూట్స్, అవన్నీ కూడా అక్కడి నుంచి ఎక్కువగా మన దేశంలో ఇప్పుడు కల్టివేట్ చేస్తున్నారు అండ్ అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారనమాట. అది ఈ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజనకి సంబంధించింది. మరి ఇంకా ఎన్నో విషయాలైతే మాట్లాడుకున్నాం కదా, నేనైతే ఈ రోజు ఇక్కడతో సైనింగ్ అప్ చెప్పేస్తున్నాను. సమయం 11 గంటలకు కావస్తుంది. ఇప్పుడు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు చిత్తూరు

జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా కుప్ప నియోజకవర్గంలో 289 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేస్తారు. కుప్పం రైల్వే స్టేషన్లో దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ కు అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పేదలకు వైద్య ఖర్చులను తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాలవీరేంద్రస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడు పదవిలో నిర్వహించిన కార్యక్రమంలో 359 మంది లబ్దిదారులకు 1,90,00,000 రూపాయల విలువైన సహాయన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3,79,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తున్నామని చెప్పారు. నవయుగ వైతాళికులు ప్రముఖ సంఘ సంస్కృత రచయిత గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా విజయనగరంలోని గురజాడ స్వగృహంలో మహాకవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనం చేసి ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వేడుకలు ప్రారంభించారు. గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా మగినపూడిలో కొలువైన సాగర్ తీర విజయ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం గణనాథించేంత 27 హోమకుండాల్లో శ్రీ గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్ పారాయణ పూర్వక శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 360 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభపడ్డాయి. భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో సుజికా తారియల్ చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో భారత్ కు ఎంఎంఏలో తొలి పతకాన్ని అందించిన క్రీడాకారిణిగా నిలిచింది. ఈ రోజు జరిగిన మహిళల ట్రెడిషనల్ 60 కేజీల విభాగంలో సుచినా కాంస్య పతకం సాధించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు రాష్టంలో చిరుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బుధ గురువారంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈ వాల్టమ్ల ప్రోగ్రామ్స్ అన్ని 1x1. స్టూడియోలో సమయం చూస్తే 11:06. మరి ఈ టైంలో మనమంతా సినిమా కబుర్లంటూ ఎన్నెన్నో సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అందుకే మీకోసం చాలా వాటిని వెతికి మరీ తీసుకొచ్చా మీ అందరికి అందించడానికి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సినిమా కబుర్లని. ముందుగా ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా భయ్యా మన ప్రోగ్రామ్ ని. అందుకే మీకోసం ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మన సూపర్ స్టార్ తీసుకొచ్చి మీరు కూడా వింటూ ఎంజాయ్ చేసేయండి. ఈ సూపర్ హిట్ సాంగ్ ని వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో, మన ఈనాటి సినిమా కబుర్లలో ముందుగా ఒక మంచి విషయంతో స్టార్ట్ చేస్తున్నాం భయ్యా. అదేంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మరియు డైరెక్టర్ బాబీ గారు కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కాక. ఆల్రెడీ ఈ మూవీ నుంచి గనక మన మెగాస్టార్ గారిని ఒక సైడ్ లో ఫ్యామిలీ మ్యాన్ గా చూపిస్తూ ఒక మంచి టీజర్ నైతే గనక రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో చూసి మనమంతా ఇదొక మంచి క్లాసిక్ ఫిల్మ్ ఏమనుకుంటామేమో అని మన వాళ్ళు మరొక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారట. ఈ సినిమాలో ఒక సైడ్ మెగాస్టార్ గారు ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తూను, మరోసారి ఇంకొక యాంగిల్లో ఒక వింటేజ్ మాస్ హీరో లుక్ లో మన ముందు రాబోతున్నారట. అది కూడా మామూలుగా ఉంటుందంట. ఆ స్టోరీ కానీ అదంతా అసలు మనము ఊహించలేని రేంజ్ లో మెగాస్టార్ ని మనం ఎట్లా అయితే వెండితెర మీద చూసి విజిల్ వేయాలనుకుంటున్నామో ఆ రేంజ్.

లంచ్ లో డైరెక్టర్ బాబీ గారు అయితే మంచి గట్టిగానే ప్లాన్ చేశారట. దాని మీద తీసేటట్టు కొన్ని సీన్లు అయితే గనక అబ్బో ఇంతవరకు ఎప్పుడు మనం చిరంజీవి గారు అలా చూసి కూడా ఉండమట. మరి దీని గురించి అయితే సినిమా వర్గాల్లో మంచి చర్చ అయితే జరుగుతుంది. ఆ డిస్కషన్లన్నీ ఎలా జరిగినాయి కానీ భయ్యా, వెండి తెర మీద మన మెగాస్టార్ ని అలా చూస్తే చాలు భయ్యా, చూస్తూ ఉండిపోవచ్చు. ఏమంటారు, వచ్చాక చూసి ఎంజాయ్ చేద్దాం అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం వాల్టర్ విరేమ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో మన నందమూరి బాలకృష్ణ గారి వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ గారి వెండి తెప్పర్చం ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సినిమా అభిమానులందరికీ ఇక ఆ సమయం రానే వచ్చేసింది అని చెప్పాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఆల్రెడీ మన నందమూరి మోక్షజ్ఞ గారిని డైరెక్టర్ వశిష్ట గారి డైరెక్షన్ లో ఒక మంచి సోషియో ఫ్యాంటసీ స్టోరీ లైన్ తో మనం ముందుకు తీసుకురాబోతున్నారని ఒక టాక్ నడుస్తుంది భయ్యా. ఇక ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం మన నటసింహమైన బాలయ్య బాబు గారు కూడా చెయ్యబోతున్నారట. ఏది ఏమైనా గాని భయ్యా, ఈ కాంబో ఉంది చూసావా, ఈ కాంబోలో దానికి తోడు మన బాలయ్య బాబు గారు కూడా కనిపిస్తున్నారటే. సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. ఏదేమైనా భయ్య, తొందరగా షూటింగ్ చేసి తొందరగా సినిమా మా కోసం వెండి తెరమ చూపించండి భయ్యా. చాలా వెయిటింగ్ ఉన్నాం అందరం ఎప్పుడెప్పుడు చూద్దామా అని. అదన మన సంగతి. ఇప్పుడైతే మీరు మీకోసం డాక్ మహారాజ్ నుంచి ఈ సెపరేట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో ఒక సినిమా న్యూస్ గురించి అయితే కనుక బాగా చక్కర్లు కొట్టేస్తుంది భయ్య మన సినిమా వర్గాలలో. అదేంటి అంటే మన హీరో శర్వానంద్ మరియు దర్శకుడు శ్రీనివైట్ల గారి కాంబోలో రాబోతున్న చిత్రం జార్జ్ క్రిష్. మరి ఈ సినిమాలోని ఒక స్పెషల్ ఎపిసోడ్ కనుక ఒక భారీ రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నారట సినిమా టీం అంతా. ఇదంతా పక్కన పెడితే శర్వానంద్ లోని ఒక కామెడీ టైమింగ్ యాంగిల్ ని ఈ సినిమా ద్వారా కొత్తగా మనకు చూపించబోతున్నారట డైరెక్టర్ శ్రీనివైట్ల గారు. ఆల్రెడీ ఈ సినిమాలో చేసిన కొన్ని సీన్స్ అయితే కనుక చాలా హిలేరియస్ గా వచ్చినాయట. ఇక దానికి తోడు స్క్రిప్ట్ అయితే కనుక అద్దెరిపోయే రేంజ్ లో కుదిరిందట ఈ కాంబినేషన్ కి. మరి ఈ సినిమా గనక మంచి డైరెక్టర్ శ్రీనివైట్ల గారి కామెడీ టైమింగ్ కి మన శర్వానంద భయ్య హ్యాండ్సమ్నెస్ కి రెండు సెట్ అయితే ఉంటుంది భయ్య. ఒక మంచి ఘన విజయం సాధించడం అయితే ఏమాత్రం అస్సలు తగ్గేదే లేదని చెప్పచ్చు. చూద్దాం మరి తొందరగా ఈ సినిమా థియేటర్లోకి వచ్చేసి మనం కూడా చూసి రిజల్ట్ చెప్పేద్దాం అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం నారీ నారీ నడుమ మురారి ఈ మూవీ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మర్మన సినిమా కబుర్లలో మన ఫ్యామిలీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం. మరి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లో మనం చూసినది కాకుండా సినిమాలో ఒక అసలైన ట్విస్ట్ ని దాచిపెట్టారట డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. మరి అదేంటి భయ్య, సినిమా చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది కదా అనిపిస్తుంది కదా, కానీ అంతకు మించిన ట్విస్ట్ ఏదో మనకి ఇవ్వబోతున్నారని మూవీ టీం వాళ్ళు అట్లాగే సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఒక బాగా చర్చ చేస్తున్నారట. మరి ఆ ట్విస్ట్ ఏంటో కానీ భయ్య, బయటికి రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డారు భయ్య. ఇక సినిమా చూసిన తర్వాత సినిమాలో థియేటర్లు అందరూ ఖచ్చితంగా ఈ సినిమా ట్విస్ట్ కి ఖచ్చితంగా బాగా మెచ్చుకొని మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా ఆడియన్స్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే మనకు కావాల్సిన కూడా అట్లాంటిది కదా భయ్యా, సినిమాలో ఎన్ని ట్విస్టులుంటే అంత బాగా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దానికి తోడు త్రివిక్రమ్ గారి మార్క్ టైమింగ్ తో ఉండేటువంటి ట్విస్ట్లు అంటే మామూలుగా ఉంటాయా, అదిరిపోక తప్పదు కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండ వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే, ఇప్పటికే మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు చల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి మన ఏ సినిమా కబుర్లు, మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరిక ఈనాటి సినిమా కబుర్లకు నేనైతే బై బై చెప్పేస్తున్నాను. తర్వాత మనమంతా కలుసుకుందాం నెక్స్ట్ ప్రోగ్రామ్ మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దంతాల్లో నిర్మిస్తున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మంచి గుర్తింపు లభిస్తుందని రాష్ట ప్రభుత్వ విప్ గురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలోని హెచ్ గ్రౌండ్ క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో ముఖ్య అతిథి హాజరే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రాయితీపై వంటగ్యాస్ సిలిండర్లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈకేవైసీ చేసిన వారికే రాయితీపై గృహ

అవసర వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొంది. నకిలీ కనెక్షన్లను తొలగించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డు పొందిన తర్వాత పదేళ్లకు ఒకసారి వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐ స్పష్టం చేసింది. పుట్టిన సమయంలో ఆధార్ తీసుకున్న పిల్లలు 5 ఏళ్ల తర్వాత ఐరిస్ వేలిముద్రను నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో వివరాల అప్డేట్ కోసం జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 29 వరకు ఉచిత ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నందినాటక బహుమతులు 2025, కందుకూరి పురస్కారాలు 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు రాష్ట చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ది సంస్థ ఎండీ కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ శ్రీలంక నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో శ్రీనెక్స్ 26 పేరుతో విశాఖలో ఇరు దేశాల నౌకాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17 ప్రారంభమైన విన్యాసాలు ఈ రోజుతో ముగియనున్నాయి. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ కేంద్రాల్లో తిరుమలలోని శ్రీవారి భక్తులకు నిత్యం జారీ చేసే సర్వదర్శన టోకెన్లను మరో 4 రోజుల పాటు నిలిపిపోయనున్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు నిలిపివేస్తున్నట్టు తొలుత దేవస్థానం ప్రకటించింది. తాజాగా మరో 4 రోజులు పొడిగించి 24వ తేదీ వరకు టోకెన్లు జారీ ఉండదని అధికారులు వెల్లడించారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 3వ పథకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజతం దక్కింది. ఫైనల్లో రుద్రాక్ష్ పాటిల్, పార్థ్ మాని, హిమాన్షు థిల్లాన్ త్రయం త్రిటిలో స్వర్ణాన్ని చేదార్చుకుంది. చైనా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు రుద్రాక్ష్, హిమాన్సు వ్యక్తిగత ఈవెంట్లో ఫైనల్కు అర్హత సాధించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 12:05. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాం కదా. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ ని. ముందుగా మీకోసం ఒక మంచి హిట్ సాంగ్ తో స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ప్రోగ్రామ్ ని. తర్వాత మిగతా అన్ని విషయాల గురించి మనం చక్కగా ముచ్చటించుకుందాం. మరి మీకోసం ఇప్పుడు వస్తున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ రంగస్థలం నుంచి మన దేవి శ్రీప్రసాద్ గారి సంగీతంలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మరిప్పుడు నేను చెప్పబోయే విషయం భయ్యా కాస్త కొత్తగా అనిపించవచ్చు, ఫన్నీగా కూడా అనిపించవచ్చు. అందుకే మ్యాటర్ ఏంటంటే, కొన్ని కొన్ని జంతువులు ఉంటాయి భయ్యా, ఇవి ఎక్కువగా తింటే చనిపోతాయి. ఇంకొన్ని జంతువులు ఉంటాయి, ఇవి ఎక్కువగా తినకపోతే చనిపోతాయి. అదేంటో ప్రకృతి ధర్మం. ఇంతకీ అలా ఎక్కువగా తినకపోతే చనిపోయే జీవి ఏదంటారా చెప్తా. అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది కుందేలు. అవునండి, ఇవి చూడ్డానికి వేలే క్యూట్ క్యూట్ గా ఉంటాయి, కానీ ఇవి గనక పొర్రపాటున తినడం మానేసాయి అనుకోండి, ఫసక్ కనిపెడతామట. అంటే దెబ్బకు వీటి ప్రాణానికే ముప్పు. ఎందుకంటే ఈ కుందేలకి పళ్ళు ఉంటాయి చూసారు, ఎదురు పళ్ళు, వాటి జీవిత కాలం అంతా అవి పెరుగుతూనే ఉంటాయట. మరి అవి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన చేతిలో ఏం లేదు, ఎవరు ఏం చేయరు. అందుకని ఏం చేస్తూ ఉంటాయంటే, ఎప్పుడూ ఏదో ఒక దాన్ని కొరుకుతూ తింటూనే ఉంటాయి. వాటిని నమురుతూ ఉండటం వల్ల ఆ పళ్ళు కాస్త అలా అరిగిపోతూ ఉంటాయంట. అలా ఏదోటి తింటూ వాటి ప్రాణాలను అలా కాపాడుకుంటున్నాయట. అది విషయం. అదే గనక తిన్న మానేసి అనుకోండి, వాటి పళ్ళు అలా పెరుగుతూనే ఉంటాయి, దెబ్బకి వాటి ప్రాణాలు హరి హరి అనిపిస్తాయి అన్నమాట. అది సంగతి. అదండి మ్యాటర్. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ హనుమాన్ నుంచి. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వల్మడియా ఫ్రెండ్స్, మనం తార్చ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా కార్యక్రమంలో. మన భారతదేశంలో అలాగే చాలా చోట్ల ప్రేమకు చిహ్నంగా ప్రేమ పావురాలు అని అంటూ ఉంటారు. సో మరి ప్రేమ పావురాలను చూస్తూ ఉంటే చాలా మంది లవ్ బర్డ్స్ అని

చక్కగా పిలుస్తూ ఉంటారు ప్రేమికులని. కానీ ఇది మన వరకేనండోయ్. ఈ చైనీయులు ఉన్నారు చూసారా, వారిది ఇంకొంచెం డిఫరెంట్ అనమాట. ఏంటంటే వాళ్ళకి మాండరిన్ డక్స్ అని ఒక ప్రేమ జాతుల పక్షులు ఉన్నాయన్నమాట. ఈ మాండరిన్ డక్స్ అంటే బాతులండి. ఈ బాతులు చాలా అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయంటే నిజంగా వీటిని ప్రేమ పక్షులు అనడంలో ఏమాత్రం సందేహం కలగదంటండి, అంత అందంగా ఉంటాయి. అందుకే చైనీయులు వారి వివాహ కార్యక్రమాల్లోనూ అట్లాగే ఏదైనా ప్రేమకు సంబంధించి చెప్పేటప్పుడు కూడా వీటి చిహ్నాలు ఉన్నటువంటి చిత్రాలని లేదా వీటి బొమ్మలని ప్రేమ కానుకగా ఇస్తూ ఉంటారట. అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఫేమస్. మనకి ప్రేమ పావురాలంటాం వారు మాండరిన్ డక్స్ అంటారు, అదనమాట సంగతి. మరి మీరు కూడా మీ ప్రేమకు చిహ్నంగా ఏమిచ్చుంటారు కానుక? మనకి తీసుకోవడం తప్పవడం తెలియదు భయ్యా అంటారా? తప్పే లేదు, మనకి ఇవ్వడమూ లేదు తీసుకోవడం లేదంటారా? ఇక అసలు ఇబ్బందే లేదు. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తాం, అంతకుమించి ఇంకేం చేస్తాం, అదనమాట సంగతి.

మంగళారం వస్తే పూల సొక్క వేసి, మంగళారం వస్తే పూల సొక్క వేసి సందు చివరాగి తుంగి చూస్తనే నిన్ను చూడగానే ఎగిరిగంతులేసి

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్ లో భారత ప్రయాణం ఆత్మ నిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్ లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్టపతి రేపు కేవాడియాలోని ఏక్తానగర్ లో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవానికి అధ్యక్షత వహిస్తారు. ఎల్లుండి వడోదరలో జరిగే మహారాజా సయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి హాజరవుతారు. బ్రహ్మకుమారీస్ వారి ప్రపంచ పునరుద్దరణకై ఆధ్యాత్మిక జాగృతి అనే ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వడోదరలో ప్రపంచ ఆధ్యాత్మిక భవన కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి బ్రహ్మకుమారీస్ నడియాడ్ వారి వికసిత్ భారత్ కోసం యువత దేశ నిర్మాణానికై అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్ షాప్ ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ వర్క్ షాప్ లో పాల్గొంటారు. గోవా గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

0: 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా 14 రాష్టాలు భాగస్వామ్య రాష్టాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 22 నుంచి 25 తేదీ వరకు 4 రోజుల పాటు జరిగే అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్లో రేపటి నుంచి ఈ నెల 28 వరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి చర్చలు జరుగుతాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ ఉన్నత స్థాయి సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నేతృత్వం వహిస్తారు. విశ్వాసాన్ని పునరుద్దరించేందుకు, పరివర్తనను నిర్వహించేందుకు అందరికీ ప్రయోజనం చేకూర్చే ఐక్యరాజ్యసమితి అనే ఇతివృత్తంతో ఈ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్య దేశాల అధ్యకులు, ప్రధానమంత్రులు, సీనియర్ ప్రతినిధులు పాల్గొంటారు. వీరు ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై తమ ప్రాధాన్యతలు, వైఖరులను వివరిస్తారు. సర్వసభ్య సమావేశం కోసం న్యూయార్క్లో సమావేశమవుతున్న ప్రపంచ నాయకులు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, అప్పుడే ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ ఈరోజు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహ అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANewsHYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత జాతీయ ఫార్ములరీ 7వ సంచికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో 1100కు పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ రోగి భద్రతా డేటాబేస్కు ఔషధ భద్రతా సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓకు ఈ సమాచారాన్ని అందించడంలో భారత్ 2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు ఎదిగిందని మంత్రి ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పౌరులు స్వీయ వైద్యానికి దూరంగా ఉండాలని, నిపుణుల ప్రిస్క్రిప్షన్ను అనుసరించాలని, ఏదైనా ఔషధం దుష్ప్రభావాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
1: We have over the years developed a very strong pharmacovigilance ecosystem which is capable of collecting, processing, analyzing as well as generating the medicines safety data from across the country. And today we have around 1150 ADR monitoring centers which are operational across the country, and we also intend to expand these facilities up to the primary health facility level.
0: భారత సౌర ఇంధన సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. గత 15 ఏళ్లుగా దేశ పునరుత్పాదక ఇంధన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థను బలోపేతం చేయడంలో భారత సౌర ఇంధన సంస్థ కీలక పాత్ర పోషించిందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో రాజస్థాన్లోని ఖేజర్లీ గ్రామంలో ఖేజ్రీ చెట్ల పరిరక్షణకై తమ ప్రాణాలర్పించిన అమృతాదేవి బిష్ణోయ్ సహా ఇతర అమరవీరులందరికీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఈరోజు ఖేజర్లీ త్యాగదినం సందర్భంగా పర్యావరణాన్ని ప్రేమించే ఆ త్యాగధనుల జ్ఞాపకాలు నేటికీ రాజస్థాన్ ప్రజల చైతన్యంలో అంతర్భాగంగా నిలిచి ఉన్నాయని ఓం బిర్లా అన్నారు. భారత్లో పర్యావరణ పరిరక్షణ భావన కొత్తది కాదనే విషయాన్ని

హేజర్లీ చెబుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. హిమాన్షు దిల్లాన్ 252.4 స్కోరుతో రజత పతకాన్ని గెలుచుకోగా రుద్రాంక్ష్ పాటిల్ 230.9 స్కోరుతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్లో కూడా భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. హిమాన్షు దిల్లాన్, పార్థ్ మానే, రుద్రాంక్ష్ పాటిల్ త్రయం 1890.1 స్కోరుతో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, మహారాష్టలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజులలో రాజస్థాన్, పంజాబ్, సౌరాష్ట్ర, కచ్లలో పరిస్థితులు నైరుతి రుతుపవనాల తిరోగమనానికి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొంది. జార్ఖండ్, ఒడిషా, రాయలసీమ, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో రేపటి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రజాసేవయే దేశసేవ అనే సూత్రం ప్రధానమంత్రి నిబద్దత, ప్రస్థానానికి మార్గదర్శకమయ్యాయి. సేవ, సుపరిపాలన అనే దార్శనికతతో ప్రేరణ పొంది 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ను సాధించాలనే లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నిబద్దత, సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో పరివర్తనను తీసుకువస్తోంది. ఈరోజు లక్ష్మణరావు ఇనామ్దార్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. లక్ష్మణరావు తన సేవ, సహకారంతో సమాజాన్ని శక్తివంతం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గుజరాత్లో జరిగిన సహకారోద్యమానికి ఆయన దిశానిర్దేశం చేశారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు. సమగ్ర న్యాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకంపై న్యాయమంత్రిత్వ శాఖ ఈరోజు ఒక వర్క్షాప్ను నిర్వహిస్తుంది. ఫార్మకో విజిలెన్స్లో భారత ప్రయాణం ఆత్మనిర్భరతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్లో భారత్ 2 పతకాలు కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: సినిమా కబుర్లు.

వన్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, సాయంత్రం పూట కాస్త వాతావరణం చల్లబడితే ఒక రెండే రెండు మిరపకాయ బజ్జీలు తింటే ఉంటుంది భయ్యా, ఆహా అనిపించాల్సిందే కదా. ఏముంటుంది భయ్యా టేస్ట్? ఈ మిరపకాయ బజ్జీల రుచి మన భారతీయులకు మాత్రమే కాదండోయ్, ఖండ ఖండాలను దాటి విస్తరించింది. అది ఎక్కడా ఏంటి అంటే చెప్తాను భయ్యా, మనకన్నా మెక్సికన్లు ఈ మిరపకాయ బజ్జీలను బాగా ఆస్వాదిస్తున్నారట భయ్యా. ఓ రకంగా చెప్పాలంటే మనకన్నా ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ప్రత్యేకించి మిరపకాయ బజ్జీల గురించి వాళ్లకు ఫుడ్ ఫెస్టివల్నే నిర్వహిస్తారట. మంచి ఆహార ప్రియులు కదా. ఇక అంతేకాదండోయ్, వీళ్ళు ఈ మిరపకాయలతో రకరకాల కూరలను కూడా ప్రిపేర్ చేస్తారట ఈ ఫెస్టివల్ కోసం. అంటారులే అండి, తినడానికి కాదేది అనర్హం అన్నట్టు వారు కూడా మంచి రుచిని ఆస్వాదిస్తున్నారు ఈ మిరపకాయల ద్వారా. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం నాన్నక ప్రేమతో మూవీ నుంచి ఈ మంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. I wanna follow you. I wanna follow you.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరు తాత్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇదండి ఈనాటి మన ఈ మీకు తెలుసా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక ఈనాటి మీకు తెలుసాకి బై బై చెప్పేస్తున్నాను. నెక్స్ట్ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు ట్యూన్ చేసి వింటూ ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. కుప్పం నియోజకవర్గ అభివృద్దిలో భాగంగా పలు కీలక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. కుప్పం కొత్తపేటలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో బహిరంగ సభలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పూర్తైన నిర్మాణాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం రెండో ఫెట్లలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగరవాటికను ఆయన ఈరోజు ప్రారంభించారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుణకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు ఎదురుగాల నేపథ్యంలో లోతట్టు తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. ప్రపంచంలోని 123 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739 ర్యాంకు, విశాఖపట్నం 755 ర్యాంకు, నెల్లూరు 893 ర్యాంకు, విజయవాడ 932 ర్యాంకులు పొందాయి. మహాకవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ స్త్రీ విద్యను ప్రోత్సహించిన అభ్యుదయవాది గురజాడ అని కొనియాడారు. గురజాడ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట పండుగల నిర్వహించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. మహాకవి గురజాడ అప్పారు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ 164 జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండిస్తే రైతులు

అధిక లాభాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఏపీసీఎన్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఆయన అనంతపురం జిల్లా గార్లజిన మండలంలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ పద్దతిలో ఒక భాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా సాగు చేసిన పంటను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి పరిశీలించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోట నియామకాల్లో అక్రమంలో నకిలీ ధృవపత్రాల వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈ రోజు ఆందోళన చేపట్టింది. టీచర్లు మాత్రం తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లు మెడల్స్ నిజమైనవేనని స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి మూడు గంటలకు.

0: Red Bharti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 13:05 అంటే 1:05 PM అయిపోయిందనమాట. సో మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాల గురించి, బ్యూటీ టిప్స్ గురించి, అలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అదే కదా ఈనాటి స్పెషల్ ధీరా. మరి ఈ రోజైతే మనం మహిళలకు సంబంధించి వారి అందానికి ఉపయోగపడేటువంటి విషయాల గురించి, చిన్న చిన్న బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది మహిళలు కాస్త ఎండలోకి వెళ్ళి వస్తే వారి ముఖం ఊరికినే ట్యాన్ గా మారిపోతూ ఉంటుంది. అరే ఏంటో ఇంత కాంతివంతమైన మొహం మీద ఈ నల్లని వలయల్లా అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి వారు ఏం చేయాలంటే, కొంచెం తేనె నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేస్తే ఆ స్కిన్ మళ్ళీ కాంతివంతంగా మరి మంచి స్కిన్ టెక్చర్ కూడా బాగుంటుందట. సో ఇది కాస్త మనకి ఇంట్లో దొరికేటువంటి సాధారణమైనటువంటి పరికరాలు కదా, కొంచెం బాగా ఉపయోగపడుతుందేమో, ట్రై చేయండి. అదనమాట సంగతి. ఇప్పుడైతే మనం మీకోసం తొలి ప్రేమ మూవీ నుంచి మంచి సుభైట్ సాంగ్స్ అయితే వస్తున్నాయి, వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మర్మున ధీర కార్యక్రమంలో ఇంకొంతమంది మహిళలకి ఫేస్ మీద కాస్త బ్లాక్ మార్క్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ రోజుల నుంచి ట్యాన్ ఉండిపోతూ ఉంటే అవి బ్లాక్ మార్క్స్ లా తయారైపోతాయి. సో అలా ఉన్నవారు దానికి ఏం చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీలు అనేవి తాత్కాలికంగా పనిచేస్తాయి. కానీ దీని మీద మంచి స్ట్రాంగ్ ఎఫెక్ట్ గా పనిచేయాలంటే ఒక మంచి చిట్కా ఉంది భయ్యా. అదేంటంటే ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, అదే అండి మన నారింజ రసం. ఆ నారింజ రసంలో కాస్త చిటికడంత పసుపు కలిపి కొంచెం ఫేస్ మీద కొంచెం బాగా అప్లై చేస్తే దీనికి వీలైతే గనక కొద్దిగా పసుపుతో పాటు పెరుగును కూడా కలిపితే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందంట. సో ఆ కలిపిన మిశ్రమాన్ని ఫేస్ మీద అప్లై చేస్తే స్కిన్ టెక్చర్ బాగా మృదువుగా మారి ఆ బ్లాక్ మార్క్స్ కూడా తగ్గుముఖం పడతాయంట. సో ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే చాలా సాధారణమైనటువంటి రోజు ఉపయోగించే పదార్థాలే కదా. సో ఇవి కొంచెం బాగా ఎఫెక్టివ్ గా పనిచేసే అవకాశం కూడా బాగుంటుందట. మరి ట్రై చేయండి, మనకు అవకాశం ఉంది కదా, ట్రై చేస్తే తప్పే ఉందబ్బా. అదన్నమాట సంగతి. మరిప్పుడైతే మీకోసం మరొక సూపర్ సంగతి వచ్చేస్తుంది, వింటావు, ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ముఖ్యాంశాలు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289.50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులను ప్రారంభించడంతో పాటు మరో 38.50 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కుప్పంలో నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో రైతులు, మహిళలు, ఉద్యోగులు, యువత, వివిధ పథకాల లబ్దిదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: వాతావరణ సమతుల్యం దెబ్బతినింది, ఇప్పుడు ఎల్నినో వచ్చింది, దీనివల్ల మన రాష్ట్రంలో మీరు చూస్తే నీళ్లు పోయినసారి 133 చెరువులు తీసుకొచ్చాం. క్రమంగా మనం ఎరువుల వాడకం తగ్గించాలి, చెట్లను పెంచాలి, బయోడైవర్సిటీ రావాలి, అప్పుడే మన ప్రాంతం కూడా బాగుపడుతుంది. రైతులందరూ గుర్తుపెట్టుకోండి, ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష మనందరికీ.

0: పిఠాపురాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం రెండు రోజుల పర్యటనలో భాగంగా నూతనంగా అభివృద్ది చేసిన పీఠికాపుర వనం నగర వాటికను ఈరోజు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మొక్కను నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పీఠికాపుర వనంలో అభివృద్ది చేసిన ఉద్యానవనాలు, ప్రజా సౌకర్యాల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిఠాపురం ప్రజలకు నడక, వ్యాయామం, వినోదం, విశ్రాంతికి ఈ వనం ఉపయోగపడనుందని చెప్పారు. పాదగయా క్షేత్రాన్ని సందర్శించే యాత్రికులకు అదనపు ఆకర్షణగా విద్యార్థులకు పర్యావరణ విద్య, ప్రకృతి అధ్యయనం, జీవ వైవిధ్యంపై అవగాహన కల్పించే కేంద్రంగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలోని 163 దేశాలకు చెందిన 1000 నగరాలను విశ్లేషించిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 సూచికలో రాష్టంలోని పలు నగరాలు ర్యాంకులను పొందాయి. వీటిలో గుంటూరు 739వ ర్యాంకు, విశాఖపట్నం 755వ ర్యాంకు, నెల్లూరు నగరం 893వ ర్యాంకు, విజయవాడ 932వ ర్యాంకులను పొందాయి. ఆర్థిక వ్యవస్థ, మానవ మూలధనం, జీవన నాణ్యత, పర్యావరణం, పాలన వంటి 5 ప్రధాన అంశాల ఆధారంగా నగరాలను ఈ సూచికలో విశ్లేషించారు. దీనిపై పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ స్పందిస్తూ, నగర అభివృద్ది, మౌలిక వసతుల మెరుగుదల, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్టంలోని నగరాలను ఆధునిక, సుస్థిర నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పునకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో మంత్రి ఫోన్లో మాట్లాడి జిల్లాలో వాతావరణ పరిస్థితిపై ఈరోజు సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో లోతట్టు, తీర ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు, కాలువలు, నదులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా తీర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని రాష్ట పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించిన గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గురజాడ రాసిన నాటకాలు, కవితలు, రచనలు సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చాయని అన్నారు. గురజాడ రచించిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కొనియాడారని మంత్రి తెలియజేస్తూ,
1: ఆయన రాసినటువంటి కవితలు కానీ శ్లోకాలు కానీ అందరినీ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుని ఇన్స్పైర్ చేయాలి అని ఈరోజు రాష్ట్ర పండుగగా దాన్ని అనౌన్స్ చేసి ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ లో గురజాడ అప్పారావు గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా పండుగని నిర్వహించుకున్నాము. ఆయన కవితల ఇన్స్పిరేషన్ తీసుకుని దేశభక్తి మీద ఇప్పటికే కూడా చాలా మంది ఆయన రాసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజుకి కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆయన మన్ కీ బాత్ లో కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఆయన ప్రస్తావించి ఈరోజు విజయనగరం కీర్తిని
0: ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో అంకుర సంస్థల బలోపేతం కోసం ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో అంకుర సంస్థల వ్యవస్థాపకతను ప్రోత్సహించే దిశగా 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా కార్యక్రమం దేశాభివృద్దిలో కీలకంగా మారింది. సుమారు 400 గుర్తింపు పొందిన స్టార్టప్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రస్తుతం 2 లక్షలకు చేరుకుంది. ఈ అంకుర సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఇక చిన్న వయసులోనే ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. స్టార్టప్ రంగంలో మహిళల భాగం

భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. స్టార్టప్ ఇండియా కార్యక్రమంతో ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు స్టార్టప్ సంస్కృతి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా

0: కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ సంచాలకులు పి సంపత్ కుమార్ తెలిపారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ,
1: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలని చేపట్టింది. కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాల యొక్క మన బడ్జెట్ తో మనము మన పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్స్ ను కూడా కండక్ట్ చేస్తాం. మున్సిపల్ శాఖ పరంగా స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ కు సంబంధించినటువంటి మిషన్, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన గాని అన్నింటినీ కూడా మనము ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది.
0: డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు విజయవాడలోని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ప్రశ్నిస్తూ నిరసన తెలియజేస్తూ శాప్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సేంద్రీయ ఎరువుల వాడకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పిఠాపురాన్ని మరింత పచ్చగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే దిశగా పీఠికాపుర వనం కీలక ముందడుగు అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మహాకవి గురజాడ అప్పారావు రచనలు సమాజంలో చైతన్యాన్ని కలిగించాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: సందడి సందడి, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
7: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
8: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
7: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
7: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
8: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తాటియం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర మహిళల కార్యక్రమంలో కొంతమందికి ఏదైనా పని చేస్తూ ఉంటే బాగా చెమటలు పడుతూ ఉంటాయి, అది సహజం. కానీ ఇంకొంతమందికి ఆ చెమటలు తల నుంచి ధారాళంగా కారిపోతూ ఉంటాయి. సో అటువంటి

బాగా తల దురద పుట్టేసి చాలా చికాకుని ఇబ్బందులు కలగజేస్తూ ఉంటది. ఆ తర్వాత దాని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ ఎన్ని కాదు. అటువంటి వారు కాస్త జుట్టు కూడా ఓడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో దీనికి ఒక చిన్న పరిష్కారం కాదు కానీ చిట్కా ఉంది. అదేంటి అంటే, కొంచెం అలోవెరా పేస్ట్ తీసుకొని దానిలో కొన్ని చుక్కల వేప నూనెను కలిపి కుదుళ్లకు పట్టిస్తే కుదుళ్లు బాగా గట్టిపడి జుట్టు ఊడకుండా ఉంటుంది. అలాగే ఆ ఇచ్చింగ్ సమస్య నుంచి కూడా కాస్త త్వరగా బయటపడచ్చట. సో ఇది కూడా కొంచెం ఉపయోగపడే చిట్కలా ఉంది. ట్రై చేస్తే పోయేదేముంది, అదనమాట సంగతి. ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: మా కోపమా?
1: లేదు, చాలా సంతోషం.
0: లేట్ అయ్యిందనా?
1: అచ్చి, నాతో మాట్లాడుకు.
0: ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్లతోటి.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటిట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున ధీర కార్యక్రమంలో. కొంతమందికి జుట్టు పాపం చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, అయినా కానీ ఎందుకో తెలియదు కానీ ఆ జుట్టు కాస్త అన్హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఎన్ని క్రీములు రాసినా ఏమీ చేసినా కానీ డబ్బులు పోతూ ఉంటాయి, అలాగే అది సరిగ్గా పనిచేయదు. సో అటువంటప్పుడు అలా ఉన్నవాళ్ళు కాస్త డ్రైగా బాగా జుట్టు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి ఎగ్ వైట్ ఉంటాయి కదండి, ఆ ఎగ్ వైట్లో కాస్తంత ఆలివ్ ఆయిల్ని కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తే జుట్టు కూడా చక్కగా కలకల కలకలాడుతూ కనబడుతుందంట, అంటే జుట్టు కూడా మెరుస్తుంది. సో ఈ చాలా చిన్న సింపుల్ ట్రిక్స్ కదా, ట్రై చేస్తే ఎన్నో డబ్బులు సేవ్ అవుతాయి, టైము సేవ్ అవుతుంది, ముందు జుట్టు బాగుంటుంది అదన్నమాట సంగతి. మరి ఎన్ని విషయాలు తెలిసిన తర్వాత ఒక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అందుకే మీకోసం 180 నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇదండి ఈనాటి ధీరా కార్యక్రమం. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి నేనైతే ఈనాటి ధీరాకి బై బై చెప్పేస్తున్నాను. మనమంతా కలుసుకుందాం తర్వాతి కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే సందడి సమయం ఆసన్నమైనది. మరి మన మిత్రులు కూడా చాలా సిద్ధంగా ఉన్నట్టున్నారు సందడి కోసం ఎదురు చూస్తూ. మరి ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడిని. మరి ఈ ప్రోగ్రామ్ లో ఈ రోజు నేను అడిగే ప్రశ్నలకి మీదైన సమాధానాలు పంపించాలి అంటే కనుక 0866243814 ఈ నంబర్ కి మీ పేరు, మీకు తెలిసిన సమాధానం జత చేసి పంపించేసేయండి 0866243814 కి. అదనమాట సంగతి చిన్న గమనిక, నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానం పంపించాలి కానీ ఇంటర్నెట్ ఉపయోగించి పక్క వాళ్ళ దగ్గర నుంచి కాకుండా. అదనమాట సంగతి. ఇక మొదటి ప్రశ్న, చింకిరి లాంటి బట్టలు కానీ రత్న లాంటి బిడ్డలు ఎవరది? ప్రశ్న మరొకసారి, చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల్లాంటి బిడ్డలు ఎవరిది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టడీ అంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమనం సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? చింకిరి చింకిరి లాంటి బట్టలు కానీ రత్నాల్లాంటి బిట్టలు, ఎవరది అని. దానికి కాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే, గుడ్ ఈవినింగ్ సార్ అంటున్నారు. వెల్కమ్ వెల్కమ్ టు సందడే సందడే అంటూ సుమని పి ఈడెన అంటూ, సారీ పెడల నుంచా, ఓకే. వీరు చెప్తున్న సమాధానం అయితే కనుక రాంగ్ ఆన్సర్ సుమని ఫ్రమ్ పెడల నుంచి, బట్ కాస్త 50% కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి సాలి కాలనీ అంటూ పంపించేశారు. కాదండి, బట్ మీరు పంపించింది కూడా 50% కన్సిడర్ చేయొచ్చు, కానీ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ పెట్టిన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఈయన పంపించిన సమాధానం కూడా కరెక్ట్ కాదండి, 50% కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దుమ్మాయి గూడెం నుంచి పంపించారు హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే.

మధుసూదన్ రెడ్డి పేపిన పాల్యం నుంచి కందిరిగా గూడు అంటూ, కాదు గురువు గారు, నెక్స్ట్. శాంతినగర్ నుంచి ఒకటి పంపు చేశారు పొద్దుతిరుగుడు పువ్వు అంటూ, సారీ బ్రో రాంగ్ ఆన్సర్. మూసపట్టి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్ కో ఫ్యామిలీ పంపు చేశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తెనాలి నాజర్పేట నుంచి పోతయ్య, రాంగ్ ఆన్సర్, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు దాన్ని. నెక్స్ట్ విజయలక్ష్మి రామాపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు, 50% మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ బెడర్ నుంచి, రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ. బి రాంబాబు టైలర్ కమల మనస రచన అనుకో ఫ్యామిలీ పంపించేశారు, ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం, రైట్ ఆన్సర్. తదుపరి భాస్కర్ ఫ్రమ్ తిరుపతి నుంచి, 50% మాత్రం కన్సిడర్ చేయొచ్చు, సరైన సమాధానం కాదది. నెక్స్ట్ అనువర్జీ అస్సలాం వలైకుం అంటున్నారు, వలైకుం అస్సలాం అండి. మీ ప్రశ్నకు మా సమాధానం దొరకడం చాలా కష్టంగా ఉందండి అంటూ పంపించేశారు ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు. నెక్స్ట్ తదుపరి గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ బాయ్ అంటున్నారు, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. తో గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. తరువాయి రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పంపించేశారు, కుక్క అనుకున్నాను సార్ అంటూ, కుక్క హౌ భయ్యా, మన ప్రశ్నకి దానికి సంబంధం ఏమాత్రం లేదు భయ్యా. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు కండె నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి గారు, ప్రియా శ్రీనివాస రెడ్డి. ఓకే రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద గారు, రాంగ్ ఆన్సర్. తదుపరి పెర్ర జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. ఒక్కొక్కరికి ఒక్కసారి మాత్రమే సమాధానాలండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ టపటపా మళ్ళీ పంపిస్తూ ఉంటే ఒక్కొక్కరిది ఒక్కసారి మాత్రమే చదవడం జరుగుతుంది. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. కొల్లిపర నుంచి మూలాలి, రాంగ్ ఆన్సర్. హాయ్ మునమ్మ అంటూ పంపించేశారు పెద్ద పర్య నుంచి, రాంగ్ ఆన్సర్ తో. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించేశారు డి గోవర్ధన్ అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మా భాష వాకాడు నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ పంపించేశారు చెరుకుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. నమస్తే అండి అన్వర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు పెద్ద మస్తానరావు చిన్నమస్తానరావు గారు, మన ప్రశ్నకు సమాధానం అయితే లేదు. నెక్స్ట్ ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాల నుంచి, రాంగ్ ఆన్సర్ తో. హాయ్ నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నంది కుట్కూరు నుంచి అని పంపించారు, రైట్ ఆన్సర్ తో. అదనమాట సంగతి, మరింతకి ఏంటో ఆ రైట్ ఆన్సర్ అంటే మొక్కజొన్న. అవునండి, మీరు విన్నది రైటే, మొక్కజొన్న కండి. పైన దానిపైన లేయర్ లేయర్లుగా ఉంటూ ఉంటాయన్నమాట, చింకిరి చింకిరి లాంటి బట్టలు, కానీ లోపల రత్నాలు లాంటి బిడ్డలు లాంటి గింజలు ఉంటాయి. అదనమాట సంగతి. సో మా ప్రశ్నకి సమాధానం వచ్చేసినట్టు అనుకుంటా. ఈ గ్యాప్ లో మా ఫ్రెండ్స్ మళ్ళీ పంపించేశారు, అరేరే ఆల్రెడీ అయిపోయింది కదా భయ్యా. నా ఆన్సర్ కాకరకాయ అంటే పంపించేశారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. రాంగ్ ఆన్సర్ భయ్యా అది కూడా, అది విషయం. మరిక తదుపరి ప్రశ్న ఏమిటి అంటే, సంవత్సరంలో ఏంటి ఇయర్లో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఎందుకంటే మనకి చాలా ట్రెడిషన్స్ కల్చర్స్ ప్రకారం చూసుకుంటూ ఉంటాం కాబట్టి అందుకని అడుగుతున్నారన్నమాట. సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నా. ఈలోపు ఆలోచిస్తూ మీ ఆన్సర్ పంపించేసండి 0866244314కి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్ ఏర్పాటుతో టూరిజాన్ని ఆకర్షిస్తామని, 2.5 కోట్ల రూపాయలతో కుప్పం మార్కెట్ యార్డును అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఎఫ్కే పాలెంలో మైసమ్మ చెరువును ఆయన పరిశీలించి అక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాష్టంలోని 50 ఏళ్లు నిండిన అర్హులైన చేనేత కార్మికులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను రాష్ట ప్రభుత్వం ప్రారంభించింది. పింఛన్ల దరఖాస్తుకు మధ్యవర్తులు నగదు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యవర్తులకు నగదు ఇవ్వకుండా నేరుగా సచివాలయాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్లకు 10%, పీజీలకు 5%, సూపర్ స్పెషాలిటీకి 3.5% ప్రకారం ఈ సంవత్సరం జనవరి నుండి 28,497 రూపాయల స్టైఫండ్ పెంచారు. విజయవాడ నగరంలోని శాప్ కార్యాలయం వద్ద మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు టీచర్లపై దాడికి ప్రయత్నించడం హేయమైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. అమరగడ్డ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల లబ్దిదారులు 115 మందికి మంజూరైన 80,42,149 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈరోజు పంపిణీ చేశారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న సిబ్బంది సౌకర్యాలు సరిపోవడం లేదనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి ఉత్సవ ప్రచార రథాన్ని ఈరోజు నియోజకవర్గ శాసనసభ్యులు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజపతిరాజు ప్రారంభించారు. ఆసియా క్రీడలు 2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్పోర్ట్స్ 75 పేరుతో టీమిండియా జపాన్తో ఏకైక టీ20 మ్యాచ్కు సిద్దమైంది. ఈ మ్యాచ్ సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా రేపు జరగనుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నాం సందడే సందడిలో. ఇందకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? సంవత్సరంలో ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చుద్దాం. పెడన జోగానంద్రావు కాలనీ నుంచి చప్పలరాజు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూసాపేట గ్రామం, మూసాపేట నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్కో ఫ్యామిలీ పంపించేశారు రాంగ్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు ఉమ్మడి నుండి మహమ్మద్ జయంతి స్నేహమాను జయనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ తో. మలాంబి కర్నూలు నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. మీ యాంకరింగ్ బాగుంది, సందడే సందడికి స్వాగతం, నేను భాస్కర్ తిరుపతి నుండి అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. భయ్యా మీరు రైట్ ఆన్సర్ పెట్టి కూడా తప్పే కదా అని అడిగారు, చూసారా? బాగుంది భయ్యా, మనమంతా ఒక జాతి పక్షులు లాంటి వాళ్ళం అనమాట. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధపట్నం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేయ పాలెం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నేమ్ ఎంఏ భాష అందమాల విలేజ్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ తో. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ ని. హాయ్, నా పేరు తులసి మౌనిక జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ నుంచి రైట్ ఆన్సర్ తో. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. విజయ కైలాస్ సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపల్లి నుంచి పంపించేశారు తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. తెనాలి నాజర్పేట నుండి పోతయ్య గారు ఆగస్ట్ నెల అంటూ, ఆగస్ట్ నెల తప్పులేదులేండి, ఇట్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. ఏప్రిల్ అనుకుంటున్నామండి అంటున్నారు, ఎందుకు అంటే ఏప్రిల్ ఫుల్ చేస్తారని ఎక్కువ మాట్లాడరండి అంటూ. వా, వాట్ ఎ లాజిక్ భయ్యా, ఎంత లాజిక్ చెప్పినా మీ ఆన్సర్ మ్యాజిక్ లేకపోవడం వల్ల రాంగ్ ఆన్సర్ భయ్యా అది, అదనమాట సంగతి. నెక్స్ట్ గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామాపురం గువ్వల రామకృష్ణ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. కన్నూరు నుంచి తాతారావు గారు, మీరు పంపించిన దాంట్లో ఒక రైట్ ఉంది ఒక రాంగ్ ఉంది, ఎలా తీసుకో అర్థం కావట్లేదండి. నెక్స్ట్ ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి పంపించేశారు హలో టు ఎవ్రీ వన్ ఆన్సర్ రీజన్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్ ని. నున్న నుండి శోభారాణి రంగారావు అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ హాయ్ గెడ్డ మంకయ్య బందరుపల్లి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్ ని. వెల్కమ్ టు సందడే సందడి అంటూ పంపించేశారు మాధవి ఆంజనేయ బోధన పోచంపల్లి నుండి, బట్ ప్రశ్నకు సమాధానం ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి సుబ్బారెడ్డి పల్లి నుంచి రైట్ ఆన్సర్ తో. పాలెం పోలే గారు పంపించారు అలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహాలక్ష్మి ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయ్ అండ్ కో ఫ్యామిలీ ఆగస్ట్ అంటూ, ఇట్స్ రాంగ్ ఆన్సర్. సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ ని, బట్ ఆదిత్య అయిపోయినండి, చెప్తా మళ్ళీ రమ్మను ఒకసారి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య పంపించేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద పంపించేశారు యశోద గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒకసారి అండి సమాధానం. నెక్స్ట్ సుందరి ఫ్రం పెరంబలూరు నుంచి మార్చ్ అంటూ, రాంగ్ ఆన్సర్. ఎంత మార్చి ఫైనాన్షియల్ ఎయిడ్ అయితే మాత్రం తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ తక్కువగా మాట్లాడడం కూడానా? ఓకే నెక్స్ట్ పేరు లేదు కానీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగార్జున లక్ష్మీ ఫ్రం వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి చిరబాబు గారు నా ఆన్సర్ అంటూ పంపించారు రైట్ ఆన్సర్ ని. చిరబాబు కూడా వచ్చా చెప్తారండి. నెక్స్ట్ నా ఆన్సర్ ఇది అన్న డౌట్ అండి అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన టైలర్స్ కృష్ణ సంతోష్. మీ డౌట్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి డిసెంబర్ అంటూ, డిసెంబర్ సంవత్సరంలో లాస్ట్ మంత్ అని తెలుసుకారండి, మాట్లాడడానికి కూడా తక్కువేనా?

రాంగ్ ఆన్సర్. మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ బలి ఫాతిమా, రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ బంబు చేతనాల నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రామకృష్ణయ్య ఎనమడుగు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. వై గోపి పాటి బండ్ల నుంచి, హాయ్ శృతి గారు బాగున్నారా అంటూ. నా వాయిస్ శృతి గారి వాయిస్ లా ఉందా అండి? థ్యాంక్ యూ అండి, తప్పలేదు. నెక్స్ట్ ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ, రైట్ ఆన్సర్. ఇంతకీ ఇంతమంది కలిపి పంపించా, రైట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి, కన్ఫ్యూజన్ వద్దు భయ్యా, నేను చెప్పేస్తా రైట్ ఆన్సర్ ఏంటనేది. సంవత్సరంలో తక్కువ రోజు లేనల్లో ఉంటాయి భయ్యా, అందరికీ తెలిసిందే ఫిబ్రవరి నెల కాబట్టి ఫిబ్రవరి నెలలో చాలా మంది సహజంగానే తక్కువ మాట్లాడుతూ ఉంటారు, రోజులు తక్కువ కాబట్టి, అది రైట్ ఆన్సర్. మిగతా ఏం పంపించినా గానీ అది మన పర్సనల్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అదనమాట సంగతి. ఇక మూడో ప్రశ్న ఏమిటంటే, ఇది నిరంతరం పైకి వెళ్తుందే కానీ కిందకి ఎంత రమ్మన్నా మాత్రం రాదు, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది నిరంతరం పైకి వెళుతుందే కానీ కిందకి ఏమాత్రం ఎంత రమ్మన్నా రాదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

మీడియా ఫ్రెండ్స్, మీరు పాఠ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సందడిలో ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? ఇది నిరంతరం పైకి వెళ్తుందే కానీ ఎంతరమ్మన్నా కిందకి మాత్రం రాదు, ఏమిటది అని. మరి దానికి కాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి అంటే, భాస్కర్ టైలర్స్ చెరుకువాళ్ళ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పేరు లేదు గాని రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, పొగ కూడా కావచ్చు. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా శ్రీశాంత్కు ఫ్యామిలీ. ఆకాశంలో చుక్కలు, ఆకాశంలో చుక్కలు పై పైకి వెళ్తూనే ఉంటాయండి, నేను ఇంకా పైన ఉంటాయి అనుకున్నానే. నెక్స్ట్ సారీ అండి అన్వర్ గారు, నా ఆన్సర్ ఇది రైటేనా అంటున్నారు, ఇందాక ఆన్సర్ రైటే కదండి. నెక్స్ట్ మంగళగిరి నుంచి యశోద, టైం అంటూ టైం కిందకి పైకి వస్తూనే ఉంటది కదండి, అంటే పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదంటారా? ఏమోండి లాజిక్ అర్థం కాలేదు కానీ ఇదైతే రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, జవాబు పొగ అంటూ పొగ కాదండి. తిరుపతి నుంచి డామినేడు నుండి భాస్కర్ రావు గారు, ఆన్సర్ తెలివి మీరే చెప్పండి అంటూ చెప్తానండి తప్పకుండా. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన పోచంపల్లి నుండి, ధర అంటూ ధరలు ఓకే. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, పొగ అంటూ కాదుగా. నెక్స్ట్ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి రాంగ్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి పొగ అనుకుంటున్న అన్వర్ భాయ్ అంటూ కాదుగా. నెక్స్ట్ సుమని ఫ్రమ్ పెడల నుంచి పొగ అంటూ కాదుగా. నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి పొగ అంటూ కాదుగా. మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కనకారాం ఫ్రమ్ పెడల నుంచి పొగ ఆర్ హైడ్రోజన్ బెలూన్ అంటూ థర్డ్ ఆప్షన్ పంపించేసారు చూసారా, అది రైట్ ఆన్సర్ అండి, ముందు రెండు రాంగ్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడల నుంచి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు అన్నమయ్య డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పేపినపాలయం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రూరు రామకృష్ణయ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్. జమలయ్య బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్, లతా ఫ్రమ్ వియూర్ నుంచి రైట్ ఆన్సర్. నల్లమ్మ పర్పనయపాలెం నుంచి రాంగ్ ఆన్సర్. రామాపురం నుంచి గువ్వల శ్రీనాథ్ రైట్ ఆన్సర్. హాయ్ ఎన్వా సార్, గెడ్డ మంకయ్య బందర్పల్లి నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్ అని. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. పేటపాలెం రామనగర్ బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. తదుపరి సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిపట్నం నుంచి రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఇందాక పంపించారు కదండి, ఇప్పుడు కూడా రాంగ్ ఆన్సరే. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ మళ్ళీ పంపించేశారు. నెక్స్ట్ కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి బెలూన్ అంటూ కాదు భయ్యా, బెలూన్ లో కూడా గాలిపోతే కిందకి రావాల్సిందే కదా. నెక్స్ట్ ఖాదర్బాద్ విలేజ్ పొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్. తదుపరి హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, చెప్పుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి, తప్పదండి మనందరం దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఇంకొకరు ఎవరు పంపించారు మహానుభావులు రాకెట్ అంటూ, అద్భుతం మహానుభావులు. నెక్స్ట్
మంచిర్యాల నుంచి చంద్ర ముగిలి పద్మరాణి అక్షర. రైట్ ఆన్సర్. ఇంతకీ అదే రైట్ ఆన్సర్ ఏంటంటే వయస్ అండి, ఏజ్. అవునండి, దీని ఎంత కిందకలాగినా మాత్రం ఏమాత్రం కిందకు రాదు, అది పై పైకి వెళ్తానే అంటేనే ఉంటది. దాన్ని మనం ఆపగలమా? దాంతోపాటు ముందుకు సాగడమే అదనమాట సంగతి. ఇక తదుపరి ప్రశ్న, ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది? ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ కూల్ గా ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: గదిలోకి వెళ్ళి గడిపెట్టిన తర్వాత ఏం జరిగింది మామా?
1: ఏం జరిగిందా? ఒకటే చీకటి, ఒకటే లొల్లి. చెరు చెయ్యేస్తే చెరు చెయ్యేస్తే

0: మామా, 9 నెలలు అయిన తర్వాత ఏం జరిగింది?
1: ఏం జరిగిందా? ఒకటే సౌండ్. చిరు చెయ్యేస్తే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సందడే సందడిలో ఇందక్కడొక ప్రశ్న అడిగారు కదా, గుర్తున్నదా? ఎండ తగిలితే పెరుగుతుంది, నీడ తగిలితే కరిగిపోతుంది, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు ఎవరెవరక్కడి నుంచి పంపించేశారు అంటే, భాస్కర్ ఫ్రమ్ పెడ్రో నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ రోజాస్ రిషన్కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవాడ మండలం నుంచి, రైట్ ఆన్సర్. సత్యనారాయణ గారు ఫ్రమ్ దేవీనగర్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. పెరున జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శేఖర్పూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు, రైట్ ఆన్సర్. జనార్దన్ కండూరు నుంచి షాడో ది నీడ అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదార్ పోచంపల్లి నుండి, రాంగ్ ఆన్సర్. విజయ కైలాస సాయి కృతిక మారుతీనగర్ నుంచి ఐస్ బటర్ అంటూ, తప్పులేదండి, ఇవన్నీ బాగుంటాయి తినడానికి, కాకపోతే మన ప్రశ్నకు సమాధానం అయితే కూడా ఇంకా బాగుంటాయి, కానీ కాదుగా. నెక్స్ట్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ మయూర్ నుంచి, రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెడ్రో నుంచి, రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పెనిపాలయం నుంచి, రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. రామాపురం గువ్వల ఋత్వికాశ్రీ, రైట్ ఆన్సర్. తిరుపతి దామిరెడ్డి నుండి భాస్కర్ రావు, రైట్ ఆన్సర్. సమాధానం థర్మామీటర్లో పాదరసం, నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్ సీతారాంపురం విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. మా భాష అందనమాల నుంచి, రైట్ ఆన్సర్. నల్లమ్మ పెనిపాలయం నుంచి, రైట్ ఆన్సర్. సైకం పోతురాజు గారు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ చెప్పేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల అండ్ కో ఫ్యామిలీ. ఎంతమంది కష్టపడి రైట్ ఆన్సర్ పంపించేశారే. క్వశ్చన్ అడిగేవారు మేడమా సారా అన్నది కూడా కాస్త వింటే బాగుండేదేమోనండి, అదనమాట సంగతి. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి, భయ్యా ఈ ఆన్సర్ కరెక్టో కాదో నేనైతే పెడుతున్నాను అంటున్నారు. కరెక్టే భయ్యా, పెట్టడండి, తప్పేం లేదు, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి అండ్ కో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేర్బోలు రామకృష్ణయ్య అండ్ కో ఫ్యామిలీ. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని పెట్టారు భయ్యా, ఇందులో ఒకటైనా రైట్ ఆన్సర్ ఉందా భయ్యా? ఆ ఉందిలేండి, మనసు అన్నారు, నీడన్నారు, మూడోది మాత్రం రైట్ ఆన్సర్ పెట్టారు భయ్యా, వెరీ గుడ్. నెక్స్ట్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. సమాధానం దాహం, నిక్కు శ్రీలక్ష్మి రవికుమార్. కాదండి, మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తున్నారు కానీ రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారు. తదుపరి అదనమాట సంగతి. జమలయ్య బెంగళూరు నుంచి జవాబు నిప్పు అంటూ, మీ సమాధానంలో ఫైర్ ఉంది కానీ భయ్యా, అదైతే రాంగ్ ఆన్సర్ భయ్యా, అదనమాట సంగతి. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఎండలోకి వెళ్తే వచ్చేది ఏంటిది భయ్యా, చెమట. నీళ్ళలోకి వెళ్తే చల్లగా ఉంటుంది కాబట్టి అది రాదు, అదనమాట సంగతి. ఎండ తగిలితే పెరుగుతుంది చెమట, నీడ తగిలితే కరిగిపోతుంది చెమట, అదనమాట సంగతి. ఇది రైట్ ఆన్సర్. మరిక తదుపరి మరొక ప్రశ్న, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది?
ప్రశ్న మరొకసారి. ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243214 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడొస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? ఇది నీటిలో నడుస్తుంది గాని తడవని తడవదు ఏమిటది అని. మరి దీనికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరెక్కడి నుంచి అంటే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి శ్రీ చేపల రామకృష్ణ పంపించేశారు రైట్ ఆన్సర్. తదుపరి భాస్కర్ ఫ్రం పెడ్రో నుంచి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. మునమ్మ పెద్దపర్రి నుంచి ఇందాకడానికి రైట్ ఆన్సర్. సత్యనారాయణ ఫ్రం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ శిరీష అనుకో ఫ్యామిలీ ప్లాస్టిక్ కవర్ అంటూ. ఏం సమాధానాలు భయ్యా, హౌ అసలు ఎట్లా భయ్యా ఇట్లాగా. నెక్స్ట్ మార్కాపురం నుంచి

0: శివాజీ నగర్ లోని టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా. రైట్ హ్యాండ్ సార్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు. రైట్ హ్యాండ్ సార్. తిరుపతి నుంచి దేవసేన జలాంతర్గామి అంటూ పంపించేశారు. ఇప్పుడే టైం చేశారా? ఏమో భయ్య, రాంగ్ ఆన్సర్ మొత్తానికి. నెక్స్ట్ తదుపరి నేమ్ ఎంఏ భాష అందనమాల నుంచి. రైట్ హ్యాండ్ సార్. నెక్స్ట్ సులోచన ఫ్రం కరీంనగర్ నుంచి. రైట్ హ్యాండ్ సార్. నేమ్ జాన్సన్ ఫ్రం విజయవాడ నుంచి. రైట్ హ్యాండ్ సార్. తిరుపతి దామినేడు నుండి భాస్కర్ రావు గారు. రైట్ హ్యాండ్ సార్. రామాపురం గువ్వల శ్రీనాథ్. రైట్ హ్యాండ్ సార్. విజయ కైలాస సాయి కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి. రైట్ హ్యాండ్ సార్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు. రైట్ హ్యాండ్ సార్. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపత్రి గ్రామం నుంచి. రైట్ హ్యాండ్ సార్. నమస్కారం అన్నవరు భాయ్, మరి మీ ప్రశ్నకు మా సమాధానం వచ్చేసి అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల. రైట్ ఆన్సర్ తో ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి. రైట్ హ్యాండ్ సార్. డి బాలాజీ ఫ్రం వనస్థలీపురం నుంచి, మీరు సమాధానం చెప్పి ఉంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం భయ్యా అంటూ కరింగ్ సూపర్ అంట. అద్భుతం భయ్యా, మీరు పంపించిన దానికైతే సమాధానం. రైట్ ఆన్సర్ భయో. నెక్స్ట్ మీరు అనుకుంటారు రైటే భయ్యా. బ్రహ్మయ్య ఫ్రం కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. దస్తకర సంధ్యా ఫ్రం పొద్దులూరు కడప జిల్లా నుంచి. చేప, ఆహా ఏం పంపించారండి. దీనితో పాటు ఇంకోటి పంపించారు చూశారు, దీనికి సెమెంటనెస్ గా, అది రైట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ నుంచి పెద్దవారి గూడెం విలేజ్ నుంచి మా నేమ్ ఇస్ కుమారి లక్ష్మి అంటూ పంపించారు. రైట్ ఆన్సర్ ని కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి. రైట్ ఆన్సర్. మధుసూదన రెడ్డి పాపినేయపాలెం నుంచి. రైట్ ఆన్సర్. గన్నవరం ఇంటి పేరు తిరుపతి శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపురం డిస్టిక్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. రైట్ ఆన్సర్. నల్లమ్మ పాపనేపాలెం నుంచి. రైట్ ఆన్సర్. కనకరావు ఫ్రంపేట నుంచి. రైట్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి పంపించేశారు ఫిష్ అంటూ. అది కాకపోతే ఒకవేళ బోటన అయి ఉండొచ్చు అంటున్నారు, అది కూడా కాకపోతే షిప్ అయి ఉండొచ్చు అంటున్నారు. భయ ఎలా భయ, ఎలాగా ఒకే ప్రశ్నకి మూడు రాంగ్ ఆన్సర్లు చెప్పారు భయ్య, అద్భుతం భయ్య. కానీ ఎక్కడ రైట్ ఆన్సర్ దేదాపులో కూడా లేరు భయ్య మీరు, సూపర్. నెక్స్ట్ అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్ తో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా. రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్ ని మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు. రైట్ ఆన్సర్ ని వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ రామకృష్ణయ్య ఇనమడుగు నుంచి. రైట్ ఆన్సర్. కాదర్బాద్ విలేజ్ పొద్దుటూరు నుంచి వడ్డే రంగ. రైట్ ఆన్సర్. హాయ్ బివి సుబ్బారావు అండ్ మై ఫ్యామిలీ మార్కాపూర్. భయ్యా మీకు మీరే హాయ్ చెప్పేస్తున్నారు భయ్యా, నాకు చెప్పారు మీకు చెప్పారు అర్థం కలదు భయ్యా. నెక్స్ట్ అనవర భయ్యా సూపర్ భయ్య అంటూ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. సూపర్ భయ్యా. నెక్స్ట్ హాయ్ గడ్డ మంకయ్య బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ అంటూ రాంగ్ ఆన్సర్ తో మీరు ఎంత చెప్పినా కానీ రాంగ్ ఆన్సర్ చెప్పారు భయ్యా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ధర్మారావు ఛత్తీస్గఢ్ నుంచి. నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. తాబేలు గాని సాయి సురేష్ గారు పంపించేశారు తిరుపతి నుంచి, లెక్క కప్పనా అని. తాబేలు గాని కప్ప గాని ఈ రెండు నీటిలో మునుగుతాయి కదా భయ్యా, తడుస్తాయి కదా. మన ప్రశ్న ఏంటి, ఇది నీటిలో నడుస్తుంది కానీ తడవదు అని. ఈ రెండు నీటిలో తడవడం పక్కన పెడితే నడుస్తూ ఉంటాయి కదా, ఎట్ ది సేమ్ టైం తడుస్తాయి కదా. పాప మన వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేశారండి, బహుశా మన ప్రశ్నలో ఎక్కడో సమాధానం లేకపోవడం వల్ల కష్టపడినట్టున్నారు పాపం. పాపం కేవలం రెండే రెండు అక్షరాలు పదం అండి ఈ ప్రశ్నకు సమాధానం, చాలా కష్టపడ్డారండి. అయినా ఇంకా మనల్ని పంపిస్తూ ఉన్నారు. ఇంకెవరంటే గగన్ శరత్ పాపనేపాలెం నుంచి. రైట్ ఆన్సర్. అదన మన సంగతి ఇంతకీ. ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నీడ, ది షాడో. చూసారా భయ్యా, అదనమాట సంగతి. మనం ఎంత కష్టపడినా కానీ భయ్యా సరైన సమాధానం వచ్చేంత వరకు అబ్బే మనం దండయాత్ర చేస్తూనే ఉంటాంగా. ప్రశ్న అడిగిన మీద అదన్నమాట సంగతి. ఏదేమైనా ఈరోజు మీరు బాగా కష్టపడ్డారు, బాగా అదన్నమాట సంగతి. మొత్తానికి ఇది ఈనాటి సందడే సందడి. మీరంతా బాగా అడేసుకుంటూ వడేసుకుంటూ పాడేసుకుంటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ నేనైతే ఇక సందడే సందడికి బై బై చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తూ ఇక తర్వాత మనం కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనేనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: And the wonderful people out there, let me tell you a beautiful village story. Just talking behind the village trees. I mean, everyone, listen to the village.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీసు సెంటర్ వరకు రహదారి వెంబడి నిర్మిస్తున్న డ్రైనేజీలను పరిశీలించి డ్రైనేజీ పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని, ఉపాధ్యాయులపైన దాడులకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సాలూరు మున్సిపాలిటీ అభివృద్దికి 15 కోట్ల రూపాయల హెచ్ఏఎం నిధులను తీసుకొచ్చామని, ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల అభివృద్దిని చేయనున్నట్లు రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ, రేడియోథెరపీ మరియు సర్జికల్ అంకాలజీని కవర్ చేస్తుందని, దీనివల్ల సొంత ఖర్చులు తగ్గి లక్షలాది మందికి ఆర్థిక రక్షణ లభిస్తుందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రమేష్ బాబు ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 75,813 రూపాయల విలువైన చెక్కులను కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి లబ్దిదారులకు అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని నిర్వహించిన వారుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సౌమ్య పట్టువస్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా యానాం జాతీయ రహదారి మార్గంలోని ఒక హోటల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సీతంపేట ఐటీటీఏ కార్యాలయంలో ప్రముఖ తెలుగు కవి, రచయిత, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డబ్ల్యూఏపీఎల్ టీ20 టోర్నీలో అమరావతి ఈ ఛాంపియన్స్ గోదావరి గోల్డెన్ ఈగల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 4:04. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక ప్రముఖ సినిమా వారి గురించి మనం మాట్లాడుకుంటూ వారు నటించిన లేదా వారు చేసిన చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధ. ఈ రోజు మన వివిధ కార్యక్రమంలోకి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయన చేసినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరింతకీ ఆయన ఎవరంటే అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ గారి సంగీతం సమకూర్చే చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేసేద్దాం. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కాటమ్ రైడు మరియు అఖిల్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సెపరేట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: బాగుందా?
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇళ్ళకెళ్ళాం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్నాం వివిధ కార్యక్రమంలో. అనుపురుబెన్స్ గారు స్వరపరిచేటువంటి చిత్రాల నుంచి మంచి మంచి సాంగ్స్ ని మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ మనం మరియు కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: సారీ ఫర్ ద లేట్, లేట్ అయింది ఫ్లైట్.
1: మై డియర్ ఆడియన్స్.

विद भारती एफएम 101.3।

మీరంతా ఇప్పుడు వెన్నెల స్పెషల్ ప్రోగ్రామ్ ని వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ మ్యూజికల్ వెన్నెలా ప్రోగ్రామ్. మ్యూజికల్ ఎందుకంటున్నారంటే, ఇవాళ మనము మ్యూజిక్ అండ్ పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే చైతన్ వెల్కమింగ్ యూ ఆల్. పాటలు పాడటం చాలా మందికి ఇష్టం. మహిళలు ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు చిన్నపిల్లలను బుజ్జగించటానికి. వారికి గోరుముద్దలు తినిపించటానికి అమ్మ పాడే పాటలు అమృతంలా ఉంటాయి. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేన్ అయినా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయే దాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యుర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి?

0: రాదు కాబట్టి పాడరంతే, కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. సిఓపీడీతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు బదులుగా ఉండే కండరాల వల్ల గురుకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వామును పాడటం వల్ల గురుకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు, ఫీజులు, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు. 102.7 మెగాహెచ్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

అందరికీ నమస్కారం. ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన

సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారం, అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధురగీతం ప్రసారమవుతుంది. 7:15 వ్యవసాయ పాఠశాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 తిరుమలలో శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 సందర్భంగా రోజువారీ ముఖ్యాంశాల సంగ్రహం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 మన కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి సాయంకాలం మన సింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

ఇప్పుడు రేపు అనగా 22/9/2026 మంగళవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందే మాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధ, 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:00 మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో ముందుగా గురుజాడలు శ్రీ గురజాడ అప్పారావు గారి లబ్ధ సమగ్ర రచనల సంపుటం, ఈ అంశం గురించి శ్రీ కాళిదాసు పురుషోత్తం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఉదయం 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారం. 9:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:00 వనితావాణి కార్యక్రమం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సెప్టెంబర్ 11 విశ్వ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11 చేసిన చారిత్రక ప్రసంగం పురస్కరించుకుని శ్రీ నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదయానంద గారి ప్రసంగం పునఃప్రసారమవుతుంది. రాత్రి 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 8:00 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అశ్వవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది. రాత్రి 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 11:10 మన కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:05 వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు నిరీక్షణ చిత్రం కోసం చంద్రబోస్ గారి రచనలో, ఎంఎం శ్రీలేఖ గారి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి ఆలపించిన పాట విందామా?

చంద్రబోస్ గారి రచన నిజంగా అద్భుతమేనండి. చాలా అద్భుతంగా రాస్తారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం హరిహరన్ సుజాత గారి గానంలో ఈ అద్భుతమైన పాట మన అందరి శ్రోతల కోసం.

0: మీరు విన్న ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు సందీప్ చౌత, గానం హరిహరన్, సుజాత. అద్భుతమైన పాటనైతే విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు గుణ చిత్రం కోసం రాజశ్రీ గారి రచనలు, ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు శైలజమ్మ ఆలపించిన పాట విందామా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియ, ప్రేమతో నేను రాసే
2: ఉత్తరం
1: లేచా లేక ఇంకా ఉత్తరమే అంటారు. అప్పుడు నేను కూడా మార్చుకో. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
1: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో,
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు.
1: ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా?
0: తట్టుకోదు. మాదేవి దేవి, మాదేవి
2: అది కూడా రాయాలి.

అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అది రాగ స్వచ్ఛమైనది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం.
1: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా అల్లుడు అదుర్స్ చిత్రం కోసం భాస్కర్ భట్ల గారి రచనలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో, జస్ప్రీత్ జాస్జ్ గానంలో అద్భుతమైన పాటనైతే విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడైతే మనం ఒక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. డిప్లొమా విద్యార్హతతో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జూనియర్ ఇంజనీర్లు అత్యధిక ప్రాధాన్యం ఉన్న పోస్టులు అన్నమాట. వీటికి ఎంపికైన వారు లెవెల్ 6 వేతన శ్రేణి ప్రకారం జీతాన్ని పొందుతారు. విధుల్లో చేరిన తర్వాత అనుభవము, నైపుణ్యాలు, విద్యార్హతలతో అసిస్టెంట్ ఇంజనీర్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ స్థాయికి చేరుకోగలరు. ఈ పోస్టులకు 2 దశల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలు, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలైతే ఉంటాయి. ఇక వీటి వివరాల్లోకి వెళ్లే ముందు, అన్ని మంచి శిఖనములే

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్జ్ పై యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మనమైతే తెలుసుకుంటూ ఉన్నాం కేంద్రీయ సంస్థల్లో జూనియర్ ఇంజనీర్లు, ఈ పోస్టుల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ పరీక్ష ఎలా నిర్వహిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2 గంటల వ్యవధితో 200 మార్కులకు పేపర్ 1 పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 200 ప్రశ్నలైతే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్కులకు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు అడుగుతారు. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం సంబంధిత విభాగం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి పేపర్ 1లో. అలాగే పేపర్ 2లో, పేపర్ 1లో కనీస అర్హత మార్కులు సాధించి మెరిట్లో నిలిచిన వారికే పేపర్ 2 రాయడానికి అవకాశం ఇస్తారు. ఈ పరీక్షను 300 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నకు 3 మార్కుల చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి వచ్చేసి 2 గంటలు ఉంటుంది. ప్రశ్నలన్నీ దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం సంబంధిత విభాగాల నుంచే వస్తాయి. 2 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. పేపర్ 1లో ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు, పేపర్ 2లో 1 మార్కు చొప్పున తగ్గిస్తారు. పేపర్ 1, పేపర్ 2లో అర్హత కోసం UR 30, OBC లేదా EWS 25, మిగతా విభాగాల వారు 20% మార్కులు పొందాలి. పేపర్ 2 అర్హుల జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఇబ్బంది లేని వారికి ఉద్యోగంలో అనుమతి ఇస్తారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లోని పోస్టులకు మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు అదనంగా నిర్వహిస్తారు. ఇక వివరాల్లోకి వస్తే, మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు 1748, అర్హత వచ్చేసి సంబంధిత అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమో లేదా బీఈ లేదా బీటెక్ డిప్లొమో విద్యార్హతతో దరఖాస్తు చేసుకునే కొన్ని విభాగాల పోస్టులకు అనుభవం అవసరం. ఇండియన్ మీటియోరాలజికల్ డిపార్ట్మెంట్లో సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు బీఎస్సీలో ఫిజిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ నేపథ్యంతోనూ పోటీ పడవచ్చు. అర్హత వయసు వచ్చేసి 1 ఆగస్టు 2026 నాటికి 30 సంవత్సరాలు మించరాదు. కొన్ని విభాగాల్లోని పోస్టులకు 32 ఏళ్ల వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగులకు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. పరీక్ష ఫీజు వచ్చేసి 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు ఫీజు ఉండదు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2 సెప్టెంబర్, అంటే రేపే. పరీక్ష తేదీలు పేపర్ 1 అక్టోబర్, నవంబర్లో, పేపర్ 2 వచ్చేసి డిసెంబర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక మనం మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://ssc.gov.in/login. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://ssc.gov.in/login. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఆట చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో, దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విందామా? పాట వినే ముందు ఒక ప్రకటన.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

సంపుటి ఇది మీ హలో అభిరుచి. ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు SLBRB ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది పురుషుల విభాగం. డ్రైవర్ ఆపరేటర్ పురుషులు విభాగంలో 147 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అర్హత ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి విద్యార్హతతో పాటు హెవీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అర్హత వయస్సు జూలై 1, 2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. జూలై 2, 1994 జూలై 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. మినహాయింపులు వర్తిస్తాయి. వేతన శ్రేణి 32,670 రూపాయల నుంచి 1,01,970 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. ఎంపిక వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్. ఈ పరీక్షలతో దరఖాస్తు పరీక్ష తేదీలు త్వరలో ప్రకటించడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://slprb.ap.gov.in/ui/index. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://slprb.ap.gov.in/ui/index. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు అభి అనే చిత్రం కోసం వేటూరి గారి రచనలో దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో మల్లికార్జున చిత్ర ఆలపించిన పాట విందామా?

ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగల్పూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆర్డీఓ ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 2 కోట్ల 70 లక్షల రూపాయలతో చేపట్టనున్న మల్లనూర్ జూనియర్ కళాశాల పనులకు భూమి పూజ చేశారు. వ్యవసాయ ఫీడర్ల కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 8904 బంగారు కుటుంబాలకు P4 కార్యక్రమం ద్వారా సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంజీవని ప్రాజెక్టులో భాగంగా పౌరుల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి రాష్టంలోని 5 కోట్ల మంది ఆరోగ్యాన్ని పరిరక్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట వ్యాప్తంగా 5000 దేవాలయాల నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. అర్హులందరికీ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి, పేదలకు పట్టాభిషేకం పేరుతో ఇల్లు ఇంటి స్థలం ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: P4 జీరో పావర్టీ అంటే P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, MBK మార్గదర్శి బంగారు కుటుంబాలు. డబ్బులుండే వాళ్ళు మార్గదర్శకులుగా ఉండి పేదవాళ్ళని బంగారు కుటుంబాలకు వర్గీకరణ చేసి వీళ్ళని ఆదుకోవాలి. దానికోసం నేను ఒక మాట చెప్పాను, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మీకు తెలివితేటలున్నాయి, మీరు వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి, చేయూతనివ్వండి.
0: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ నెల 23-24 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించి ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదీ ప్రవాహాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డిఎస్సీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద ఈరోజు చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయవచ్చన్నారు. అయితే కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ఫేక్ అంటూ అవమానించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయులపై దాడి జరిగిందన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ, ఈ ఘటనలో ఎవరు చట్టాన్ని అతిక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సాహిత్య దిగ్గజం మహాకవి గురజాడ అప్పారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి కర్తవ్యమని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురజాడ జయంతి సందర్బంగా ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు జాతికి అభ్యుదయ భావాలను, విశాల దృక్పథాన్ని అందించిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. కన్యాశుల్కం నాటకం ద్వారా నాటి సాంఘిక దురాచారాలపై ధైర్యంగా గలం విప్పి సంఘ సంస్కరణలకు బాటలు వేసిన గురజాడ అప్పారావు ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని చెప్పారు. గురజాడ వారసులకు గతంలో నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని పునరుద్ధరించామని, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సాహిత్య సాంస్కృతిక రంగాల పట్ల ఉన్న చిత్తశుద్దికి తార్కాణమని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది

0: ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ స్థూల జాతీయోత్పత్తిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం వాణిజ్య రంగంలో సులభతర విధానాలను ప్రవేశపెట్టింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం నిబంధనలను సరళీకరించి అనవసరమైన అధికారిక ప్రక్రియలను తగ్గించడం మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఈ విధానాలు వ్యాపార వర్గాలకు కీలకమైన ఆర్థిక అభివృద్ది ప్రయోజనాలను అందించాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల ద్వారా విదేశీ పెట్టుబడులు పెరిగాయి. వ్యాపార కార్యకలాపాలు పెరిగి అధిక ఉత్పాదకత, మార్కెట్ విస్తరణ కారణంగా ఆర్థిక వృద్ది వేగవంతమైంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నిర్వహణ ఖర్చులను తగ్గించి రుణ లభ్యతను మెరుగుపరిచింది. అనధికారిక ఆర్థిక వ్యవహారాలను, అవినీతిని తగ్గించింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, NSWS, ఉద్యమ రిజిస్ట్రేషన్ పోర్టల్, శ్రమ సువిధ పోర్టల్ వంటివి మెరుగైన ఫలితాలు ఇచ్చాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: జిస్ భారత్ మే దస్తావేజో మే కాగజో మే కానూనో మే ఉలజానా బ్యూరోక్రసీ కి పహచాన్ మానా జాతా థా వహీ ఆజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ మే బడీ ఛలాంగ్ లగా రహా. జహాన్ సాలో తక్ శ్రమికో కో ఉద్యోగో కో సేకడో కానూనో కే జాల్ మే ఉల్జాయే రఖా గయా వహీ ఆజ్ దర్జనో శ్రమ కానూన్ చార్ లేబర్ కోడ్స్ మే సమా చు. జహాన్ కభీ కృషి కో సిర్ఫ్ గుజారే కా మాధ్యమ మానా జాతా.
0: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో పోషణ్ మాసోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ మునగాకు ఆరోగ్య ప్రయోజనాలను తెలియజేశారు. మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, చిన్నారుల్లో రక్తహీనత పెద్ద సమస్యగా మారిందని, దీనికి మునగాకు దివ్య ఔషధమని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనతను పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. మునగాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, మునగాకును ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్టంలోని 5 కోట్ల మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హోంమంత్రి వంగులపూడి అనిత ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సరికాదని మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: కావాలంటే ముందు చాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్ను, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారత న్యూజిలాండ్ దేశయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః అస్య వర్షస్య అక్టోబర్ మాసస్య 20 దినాంకే విజయదశమీతః ప్రవర్తిష్యతే ఇది వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయల సంసూచితవాన్. కేంద్రీయ మంత్రి అనుప్రియా పటేల్ అద్య ఉక్తవతీ యత్ విశ్వస్య 25 దేశాః భారతీయ ఔషధి సూచీం మాన్యతాం దదతి ఇత్యేతత్ భారతస్య స్వావలంబనస్య మహత్వపూర్ణ యాత్రా ప్రదర్శయతి. సా నవదిల్ల్యాం రాష్ట్రీయ ఔషధి సూచ్యాః సప్తమ సంస్కరణం ప్రకాశితవతీ. భాజపేతి దళేన ఉక్తం యత్ కాంగ్రెస్ దళం సామ్యవాద విచారధారయా గభీరతయా ప్రభావితః అస్తి. సహైవ పూర్వ ఉపరాష్ట్రపతినా హామిద్ అన్సారీ ఇత్యనేన ప్రదత్తస్య వక్తవ్యస్య నిందా కృతా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర అమెరికాయా న్యూయార్క్ నగరె సంయుక్త రాష్ట్ర మహాసభాయా ఏకాశీతితమస్య సత్రస్య ఉచ్చస్తరీయ సప్తాహాయ భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. రూస్ దేశస్య శాసనాధిరూఢం యునైటెడ్ రష్యా దళం దేశస్య సంసదీయ నిర్వాచనే అగ్రే అస్తి. అపి చ జపాన్ దేశస్య ఇచి

0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విందాం. ఈ కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతంగా చేపడుతున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత ఆదివారం ఆయన నెల్లూరు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సర్వేపల్లి కాలువకాటపై పర్యటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అల్లీపురం డంపింగ్ యార్డులు పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 60 ఏళ్లుగా అక్కడ పేరుకుపోయిన లెగసీ వేస్ట్ ను శాస్త్రీయ పద్దతుల్లో తొలగించి ఆ ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నారాయణ వెల్లడించారు. సర్వేపల్లి కాలువకట్టపై నివసిస్తున్న పేదలకు శాశ్వత

వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా శనివారం తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఏపీఐఏసీ డిఆర్డీఏ మెప్మా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎంఐపి సంయుక్త ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వర్క్ షాప్ లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈల ప్రతినిధులు స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపయోగపడే విధంగా వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన సమాచారం మార్గదర్శకత్వం అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ శాఖలు సంస్థలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి అవసరమైన సమాచారం ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్దిని వేగవంతం చేయడంతో పాటు ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ ను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా ఆ ప్రకటనలో తెలియజేశారు. వినాయక చవితి పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మండపాల్లో గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. వైవిధ్యమైన విగ్రహాలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామివారి చేతుల్లో భారీ లడ్డులు ఉంచారు. నిమజ్జనం రోజున వాటిని వేలమేశారు. విభిన్న ఆకారాల్లో తీర్చిదిద్దిన మండపాలు విద్యుత్ కాంతులతో కొత్త శోభ సంతరించుకున్నాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని గణేష్ ఘాట్ వద్ద నిర్వహించిన గంగాహారతి భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఇరగాలమ్మ గుడి సమీపంలోని గణేష్ ఘాట్ వద్ద 5 రోజులుగా విక్రమశివపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలకు పవిత్ర నదీ హారతి కార్యక్రమం మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చిందని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి విచ్చేసిన వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ స్వర్ణాల చెరువు వద్ద పవిత్ర హారతులు సమర్పించడం ద్వారా నెల్లూరు ప్రజలకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి కలిగించామని మంత్రి వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్క్ కార్యక్రమంలో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని రాష్ట చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ సూచించారు. గత గురువారం అమరావతి నుంచి రాష్ట చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రస్తుత పురోగతి, పెండింగ్ లో ఉన్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని శంకరన్ హాల్ నుంచి కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి దశలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు సర్ కార్యక్రమం పెండింగ్ లో ఉన్న హింసాత్మక ఘటనల కేసులు పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా రాష్ట చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ కు వివరించారు. సృష్టి, శ్రమ, సాంకేతిక నైపుణ్యానికి ప్రతీకగా దేవశిల్పి విశ్వకర్మను భావిస్తారని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా అన్నారు. గత గురువారం విశ్వకర్మ జయంతి సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో నిర్మించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మను దైవిక వాస్తుశిల్పి, ఇంజనీర్గా భావిస్తారని పేర్కొన్నారు. శిల్పకళ, వాస్తుశాస్త్రం, నిర్మాణ రంగం, యంత్ర నిర్మాణం, సాంకేతిక నైపుణ్యాలకు విశ్వకర్మ ఆదుడిగా పూజించబడుతున్నారని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. విశ్వకర్మ జయంతి స్ఫూర్తితో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సమాజ, దేశ అభివృద్దికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. విక్రమసింహపురి యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు 2వ విడత అడ్మిషన్ల షెడ్యూల్ను రాష్ట ఉన్నత విద్యామండలి విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ అడ్మిషన్ల డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి శుక్రవారం తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. 27 సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆచార్య హనుమారెడ్డి కోరుతున్నారు. కాగా విక్రమసింహపురి యూనివర్సిటీ ఐసెట్ 2026 ద్వారా నెల్లూరు కావలి కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21, 22 ఆన్లైన్ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. 26వ తేదీన సీట్ల కేటాయింపులు జరగనున్నాయని అడ్మిషన్ల డైరెక్టర్ ఆచార్య హనుమారెడ్డి తెలిపారు. ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని అర్హత కలిగిన విద్యార్థులు నిర్దేశిత గడువులోకి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా పిలుపునిచ్చారు. ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి 100% అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. గత మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఇటీవల జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో చర్చించిన విషయాలకు సంబంధించిన అంశాలను కలెక్టర్ జిల్లా అధికారులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలుత జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత

0: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని కలెక్టర్ వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవారంగం, పరిశ్రమలు, గృహ నిర్మాణం, నీటిపారుదల, మున్సిపాలిటీలు, రహదారుల నిర్మాణం, విద్య, సంక్షేమం తదితర ప్రాధాన్యత రంగాల్లో పనితీరు మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గత బుధవారం నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చేశారు. తిరుపతి నుంచి ఆయన రోడ్డు మార్గాన నెల్లూరు నగరానికి చేరుకున్నారు. తొలుత నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట, మూలాపేటలో దాతల సహకారంతో ఆధునీకరించిన పాఠశాలలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం ఆయా పాఠశాలల అకాడమిక్ పురోగతిపై అధ్యాపకులతో సమీక్షించారు. స్కూల్ లెర్నింగ్ అవుట్కమ్స్ పై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. వచ్చే ఏడాది 10వ తరగతిలో మరింత ఉత్తీర్ణత కనిపించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. అనంతరం ఆయన కోవూరుకు వెళ్లి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రధానంగా పేద సామాన్య ప్రజలు వైద్యం కోసం వస్తారని, వారికి అంకితభావంతో మానవతా దృక్పథంతో నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి వైద్యుడిపై ఉందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. రోగుల పట్ల బాధ్యత, సేవాభావం, సమన్వయంతో పనిచేయడం ద్వారా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మరింత మెరుగైన వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ది చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన జీజీహెచ్ అభివృద్దికి సంబంధించిన సమీక్ష సమావేశం గత మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవితో పాటు అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలిట్రామా యూనిట్, మెడికల్ ఐసీయూ ఆధునీకరణకు సంబంధించిన అంశాలను సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విభాగాలను మరింత ఆధునికంగా అభివృద్ది చేసేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు, అదనపు సిబ్బంది నియామకాలకు సంబంధించిన అవసరాలను వివరించారు. ఈ అంశాలపై సంబంధించిన కలెక్టర్ ఎమర్జెన్సీ ట్రామా కేర్ యూనిట్, మెడికల్ ఐసీయూ అభివృద్దికి అవసరమైన పరికరాలు సమకూర్చడం, సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయడం వంటి అంశాలపై సూపరింటెండెంట్కు దిశానిర్దేశం చేశారు.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విన్నారు. కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఇప్పుడు విందాం గ్రామదర్శిని కార్యక్రమంలో వాన చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి రచనలో కార్తీక్ ఆలపించిన పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వర్షం చిత్రం కోసం మల్లికార్జున సుమంగళి ఆలపించిన పాట విన్నారు. ఇప్పుడు వర్షం చిత్రం కోసం ఎస్పీబీ చరణ్ ఆలపించిన సుమంగళి ఆలపించిన పాట విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు విందాం. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేయడంతో నిరుద్యోగులు గ్రంథాలయాల బాట పట్టారు. వేలకు వేలు ఫీజులు చెల్లించలేని పేద మధ్యతరగతి అభ్యర్థులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రశాంత వాతావరణం, అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండటంతో నిరుద్యోగ అభ్యర్థులు వీటికి వచ్చి చదువుకుంటున్నారు. 10,060 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అవసరమైన ప్రభుత్వ కొలువులు సాధించాలన్న లక్ష్యంతో యువత శ్రమిస్తోంది. నగరంలోని కేంద్ర గ్రంథాలయంలో 150 మందికి పైగా యువతి యువకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుంటున్నారు. గతంలోనూ వీటి ఆధారంగా పరీక్షలకు సిద్ధమై 40 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. నగరంలోని రోడ్లపై వర్షపు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం నగర వ్యాప్తంగా కురిసిన వర్షానికి రోడ్లపై చేరిన నీటిని తొలగించే పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మద్రాసు బస్టాండ్ సమీపంలో కాలువలను పరిశీలించారు. యుద్ద ప్రాతిపదికన పూడిక తీత పనులు చేపట్టారు.

వరద నీటిని రోడ్లపై నుంచి తొలగించాలని ఆదేశించారు. ఎస్టు సినిమా హాళ్ల కూడల్లో కాలువల్లో వర్షపు నీటి ప్రవాహాన్ని పరిశీలించి పూడిక తీయాలని సూచించారు. కర్నాలమిట్ట ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో ప్రధాన కాలువ ద్వారా మురుగునీటి ప్రవాహాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట ఆరోగ్య అధికారి డాక్టర్ దినేష్, డిఈ గోపీనాథ్, ఏఈ వెంకటేష్ సచివాలయ కార్యదర్శులు ఉన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహాలు ఆదివారం గణేష్ ఘాట్లో నిమజ్జనోత్సవానికి తరలివచ్చాయి. ప్రత్యేక వాహనాలపై పొదలకూరు రోడ్డు, దర్గామిట్ట, కొత్తూరు, సంతపేట, నవాబ్పేట, బాలాజీనగర్ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. ప్రపంచంలోని 163 దేశాల్లో 1000 నగరాలను విశ్లేషించిన ఇచ్చిన ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026 నగరానికి పలు ర్యాంకులు రావడంతో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు, అధికారులకు అభినందనలు తెలిపారు. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో రాష్ట్రంలోని గుంటూరు 739, విశాఖపట్నం 755, నెల్లూరు 893, విజయవాడ 932 ర్యాంకులు సాధించాయన్నారు. 5 అంశాల ఆధారంగా విశ్లేషించగా నగరానికి ఆయా విభాగాల్లో ర్యాంకులు వచ్చాయని వివరించారు. ఆర్థిక వ్యవస్థలో 787, మానవ మూలధనంలో 997, జీవన నాణ్యతలో 815, పర్యావరణంలో 636, పాలనలో 415 వంతున ర్యాంకులు దక్కాయని తెలిపారు. అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, పారిశ్రామిక ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే దిశగా జరుగుతున్న కృషికి ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగుల పాత పెన్షన్ కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పున్నారావు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని సంఘాలు ఏకమై పోరాటాలు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి సత్యరాజు, గౌరవ అధ్యక్షుడు కటారి అజయ్ కుమార్, సిఐటియు అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్లికార్జున, ట్రెజరర్ శివాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సాకర సంగమం చిత్రం కోసం జానకమ్మ బాలు ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా?

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. అలనాటి మధుర గీతం విందామా? దేవత చిత్రం కోసం ఎస్పి కోదండపాణి సంగీత సారథ్యంలో వేటూరి గారి రచనలో ఘంటసాల సుశీలమ్మ ఆలపించిన పాట విందామా?

అలనాటి మధుర గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి
1: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ న్యూజిలాండ్ మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ నుండి భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులకు 100% పన్ను మినహాయింపు లభిస్తుందని తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఒప్పందం కింద న్యూజిలాండ్ భారత్లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని గోయల్ తెలిపారు.
2: We will all benefit from the commitments undertaken in this agreement and also facilitates significant investments of $20 billion over the next 15 years from New Zealand to India.
1: వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ANTF అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మత్తు పదార్థాల రహిత భారత్ నిర్మాణంపై చర్చిస్తారు. ఈ సందర్భంగా

లక్నో, డెహ్రాడూన్లలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నూతన కాంప్లెక్స్ లకు హోంమంత్రి శంకుస్థాపన చేయడంతో పాటుగా డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన పెంచే టీవీ ప్రకటనలు విడుదల చేస్తారు. T72, T90 ట్యాంకులకు అవసరమైన ఆక్సిలరీ పవర్ యూనిట్ల సేకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో 586 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేసిన ఏపీయూలు ఇండియన్ ఆర్మీ మెకనైజ్డ్ విభాగాల కార్యాచరణ సామర్థ్యాన్ని, సిద్ధతను మరింత బలోపేతం చేస్తాయని రక్షణ శాఖ పేర్కొంది. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలు చేసేందుకు చర్చలను వేగవంతం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇందులో భాగంగా తదుపరి విడత చర్చలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయం వెల్లడిస్తూ రాబోయే 90 రోజులు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత కీలకమైన కాలంగా మారనున్నట్టు పేర్కొన్నారు. గత వారం ముంబైలో కెనడా వాణిజ్య శాఖ మంత్రితో జరిగిన ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందపు 4వ విడత చర్చల్లో ఇరు దేశాల మధ్య చర్చల వేగాన్ని పెంచాలని నిర్ణయించినట్టు పీయూష్ గోయల్ వెల్లడించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైస్పీడ్ యాక్సెస్ నియంత్రణ జాతీయ రహదారుల ప్రణాళిక రూపకల్పనల కోసం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. రాబోయే 4-6 లేన్ల గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ హైస్పీడ్ నేషనల్ హైవే ప్రాజెక్టులన్నింటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాజెక్టు నివేదికల తయారీలో ఒకే విధమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురావడం, రహదారి భద్రతను బలోపేతం చేయడం, రహదారుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. వికసిత్ భారత్ 2047 విజన్లో భాగంగా 50,000 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లను అభివృద్ది చేసి రవాణా రంగాన్ని వేగవంతం చేయడంతో పాటుగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధుల ముందస్తు గుర్తింపులో ఉపయోగించే ఆధునిక వైద్య విధానం ఎండోస్కోపీ సిస్టమ్ను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కోజీవాడా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎయిమ్స్ ఆసుపత్రికి అందజేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాను ఈ బృందం కలిసింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్లో తయారైన మొదటి ఎండోస్కోపీ సిస్టమ్ను ఎయిమ్స్ కు అందజేసినందుకు ఫిజీ ఫిల్మ్ ఇండియా బృందాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. ఈ నెల 23న జరగనున్న 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజా భాగస్వామ్యం వ్యక్తమవుతోందని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన రేపటి కోసం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 9,700కు పైగా కార్యక్రమాలు చేపట్టగా ఆయుర్వేద దినోత్సవ అధికారిక వెబ్సైట్ ద్వారా 3 లక్షలకు పైగా నమోదయ్యారు. అంతేకాకుండా ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసెట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి మద్దతుగా ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్టాలు ఈ ప్రచారంలో ముందున్నాయి. ప్రజల భాగస్వామ్యం, నమోదు, కార్యక్రమాల వివరాల కోసం ఒక డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారత్లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఆఫ్ఘనిస్తాన్తో సహా 10 దేశాలు, వివిధ ప్రాంతాల నుంచి 1,900 మందికి పైగా ఇందులో భాగస్వాములయ్యారు. ఇది ప్రపంచ స్థాయిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది. మాజీ ఉపరాష్టపతి హమీద్ అన్సారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమ్యూనిజం కంటే హిందూ జాతీయవాదమే పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భావించారని హమీద్ అన్సారీ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వామపక్షాల వైపు మళ్లీ
కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంలో కూరుకుపోయిందని

0: సుధాన్సు త్రివేది విమర్శించారు. రష్యా పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం యునైటెడ్ రష్యా పార్టీ ఇప్పటి వరకు 57.5% ఓట్లను కైవసం చేసుకోగా మొత్తం ఓటింగ్ శాతం 56.66% నమోదైంది. ఉక్రెయిన్తో యుద్దం, డ్రోన్ల దాడుల తీవ్రత నడుమ సాగిన ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు ఈ నెల 25వ తేదీ నాటికి వెలువడతాయి. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అండమాన్ నికోబార్ సముద్రంలోకి, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత షూటర్లు ఈరోజు మరో 3 పతకాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో హిమాన్షు ధిల్లాన్ రజత పతకం సాధించగా రుద్రాక్ష్ పాటిల్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల టీమ్ ఈవెంట్లోనూ భారత జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. నిన్న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో ఎలవెనిల్ వలరివన్ రజతం సాధించగా మహిళల టీమ్ ఈవెంట్లోనూ భారత్కు రజత పతకం దక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు షూటింగ్ విభాగంలోనే భారత్ 4 రజతాలు, 1 కాంస్యంతో కలిపి మొత్తం 5 పతకాలు సాధించింది. మరోవైపు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ 60 కిలోల విభాగంలో సుచిత తరియాల్ కాంస్య పతకం సాధించి ఆసియా క్రీడల ఎంఎంఏ విభాగంలో భారత్ తరపున పతకం గెలిచిన తొలి అథ్లెట్గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 4 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలతో 12వ స్థానంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదక ద్రవ్యాల వ్యతిరేక టాస్క్ ఫోర్స్ అధిపతుల 3వ జాతీయ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల
2: ఈనాటి కార్యక్రమంలో పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి.
3: అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి బీటీ పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ తెలుసుకుందామండి. ఈ గులాబీ రంగు పురుగు మనకి కేవలం బీటీ మీద కానివ్వండి, లేకుంటే నాన్ బీటీ విత్తనాల మీద గాని మనకి వస్తుందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బీటీ పత్తి అనేది మనకి 2002 సంవత్సరంలో మనకి అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు అన్ని రకాలు కానివ్వండి, లేకుంటే రకరకాలు మనకి వరలక్ష్మి కానివ్వండి, అదేవిధంగా రకాలు అనేది సాగు చేసేవాళ్ళు. అంతకుముందు చాలా రకాల మందులు అనేది పిచికారీ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే గులాబీ రంగు పురుగు కానివ్వండి, లేకుంటే అందులో వచ్చే శనగపచ్చ పురుగు కానివ్వండి, తర్వాత లద్దె పురుగు కానివ్వండి, ఇవన్నీ మనకు అదుపులో ఉండేవి. కాకపోతే ఈ 2002 సంవత్సరం నుంచి మనకి బీటీ అనేది మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎక్కువ విస్తీర్ణంలో మనకు ఈ పత్తి అనేది బాగా మనకు కర్నూలు కానివ్వండి, నంద్యాల కానివ్వండి, అదేవిధంగా గుంటూరు కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తారు. అదేవిధంగా తక్కువ విస్తీర్ణంలో మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ కానివ్వండి, లేకుంటే కృష్ణా జిల్లా కానివ్వండి, ఇక్కడ ఏంటంటే మనకు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ విధంగా మనకి ఏంటంటే విస్తీర్ణము పెరిగే కొద్దీ మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణలో మనకు పత్తి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మనకి 2002 సంవత్సరంలో మొదటి దశగా మనకు BT1 అంటే BG1 అనే పత్తిని మనకు విడుదల చేశారు. తర్వాత దశలో 2006లో మనకి BG2 అంటే ఈ BG1 BG2 అంటే మనకు అందులో విషం అనేది ఉంటుంది. మనకి ఆ విషం అనేది మనకు ఈ గులాబీ రంగు పురుగు, అదేవిధంగా

మనకి శనగపచ్చ పురుగు మీద పనిచేసే విధంగా ఈ బీటీ అనేది మనం తయారు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ 2002 సంవత్సరంలో ఎప్పుడైతే మనకి బీటీ విడుదల చేశారో అప్పుడు మనకి 2 ప్యాకెట్లు అనేది మనకి సరఫరా చేయడం జరిగిందండి. ఒక ప్యాకెట్ లో మనకు బీటీ విత్తనాలు ఉండేవి 450 గ్రాములు, అదేవిధంగా నాన్ బీటీ విత్తనాలు ఒక 120 గ్రాములు చొప్పున మనకు సరఫరా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ బీటీ విత్తనాలు రైస్ ఫ్లోర్లు ఎక్కువగా సాగు చేశారు. కాకపోతే నాన్ బీటీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి 4 సార్లు అంటే రెఫ్యూజియా అంటారండి. ఈ రెఫ్యూజియా వల్ల పాటించడం వల్ల మనకి ఏదైతే ఉందో ఈ గులాబీ రంగు పురుగు దీని మీద ఆధారపడి అందులో మనకి వృద్ధి చెంది తర్వాత దాని జీవనాన్ని కొనసాగుతుందనే ఉద్దేశంతో ఈ రెఫ్యూజియా అనేది మనకు 4 సార్లు పొలం చుట్టూ వేయవలసిందిగా సూచించారు. కాకపోతే ఏంటంటే 2002 సంవత్సరం నుంచి BG1 వచ్చినప్పటికి అదేవిధంగా BG2 వచ్చినా కూడా మనకి భారతదేశంలో ఎక్కడ ఈ 4 సార్లు వేయడము నాన్ బీటీ విత్తనం పాటించలేదన్నమాట. దానివల్ల ఏంటంటే మనకు 2009 సంవత్సరంలో ఈ గులాబీ రంగు పురుగు మనకి దీన్ని తిని అరిగించుకునే శక్తి వచ్చేసి నిరోధక శక్తి అనేది ఏర్పరచుకోనండి. ఈ గులాబీ రంగు పురుగు BT1 ఉండే విషం కానివ్వండి, లేకుంటే BG2 అంటే 2 Cry1 AC, అదేవిధంగా Cry2 AB2 విషం తినేసి అరిగించుకునే శక్తి వచ్చింది కాబట్టి 2009 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మనకి ఏదైతే రకరకాల దాదాపు మార్కెట్ లో చూసుకున్నట్లయితే దాదాపు 2300 నుంచి 2400 హైబ్రిడ్స్ అనేది మనకు మార్కెట్ లో రైస్ ఫ్లోర్లు సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఎటువంటి హైబ్రిడ్స్ తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు చూసుకోవచ్చండి. అంటే ఈ గులాబీ రంగు పురుగు దాదాపు 30 నుంచి 90% వరకు నష్టం కలగజేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు కానివ్వండి, దీని లక్షణాలు కానివ్వండి, తర్వాత దీన్ని ఎలా నివారించుకోవాలి సమగ్ర యాజమాన్య పద్ధతిలో అనేది మనము ఇవాళ తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు చూసుకున్నట్లయితే దీని యొక్క జీవిత చక్రం ఎలా ఉంటుంది, అదేవిధంగా దీని గాయపరచు లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలండి. ఈ గులాబీ రంగు పురుగు చూసుకున్నట్లయితే దీన్ని మోనోఫేగస్ అంటాం. అంటే ఇదేంటంటే గులాబీ రంగు పురుగు కేవలం పత్తి మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటుంది. అంటే దీనికి ఎటువంటి ఆశ్రయ మొక్కలు అనేది మనకి లేవండి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకి శనగపచ్చ పురుగు చూసుకున్నట్లయితే దానికి దాదాపు 180 నుంచి 190 ఆశ్రయ మొక్కలు అని అంటే అది మనకి పత్తి మీద వస్తుంది, అదేవిధంగా కంది మీద వస్తుంది, అదేవిధంగా పెసర మినుము ఇటువంటి రకరకాల పంటల మీద ఈ శనగపచ్చ పురుగు వస్తుంది. కాకపోతే ఈ గులాబీ రంగు పురుగు అనేది కేవలం మోనోఫేగస్ పెస్ట్ అంటారు. అంటే కేవలం పత్తి మీద మాత్రమే తినేసి ఆధారపడి తన జీవనాన్ని సాగిస్తుంది కాబట్టి దీన్ని మోనోఫేగస్ అంటారు. అదేవిధంగా దీని జీవిత చక్రం చూసుకున్నట్లయితే అన్ని పురుగుల్లానే ఈ గులాబీ రంగు పురుగుకి మనకి 4 దశలు ఉంటాయండి. అందులో ఏంటంటే గుడ్డు దశ ఒకటి, తర్వాత పిల్ల పురుగు దశ, తర్వాత కోశస్థ దశ, తర్వాత రెక్కల పురుగు దశ. ఇందులో ఏంటంటే పిల్ల పురుగు దశలో అంటే 4 లార్వా స్టేజెస్ అంటారు. ఇక్కడ ఏంటంటే 1వ దశ 2వ దశ 3వ దశ 4వ దశ, అతి తక్కువలో ఏంటంటే 5వ దశ మనకి పొలంలో చూసుకోవచ్చు. ఈ 4 దశల్లో ప్రత్యేకత ఏంటంటే తల్లి పురుగు దశ ఏంటంటే దాదాపు 6 నుంచి 7 రోజులు ఉంటాయండి. పూర్తిగా మనకి జీవిత చక్రం వచ్చేసి 40 నుంచి 45 రోజులు. అంటే వాతావరణ పరిస్థితులు బట్టి మనకి గాలిలో ఉన్న తేమశాతం కావచ్చు, అదేవిధంగా ఎండ కావచ్చు, దీని అన్ని అనుకూలంగా ఉంటే దాదాపు 40 నుంచి 45 రోజులు మనకి జీవిత చక్రం ఉంటుంది. లేదనుకోండి ఒకవేళ మనకి బాగా వర్షం పడి లేకుంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి జీవిత చక్రం 40 రోజుల్లోనే ముగుస్తుంది. సో ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ తల్లి పురుగు వచ్చేసి దాదాపు 500 నుంచి 600 గుడ్లు గుంపులు గుంపులుగా పెడుతుందండి. ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఏవైతే ఉన్నాయో మొదటి దశ 2వ దశ మనకి గులాబీ రంగులో ఉండవండి, అది కేవలం మనకి తెలుపు రంగులో ఉంటుంది. 3వ దశ నుంచి ఆ గులాబీ రంగు వర్ణంలో మారుతూ ఉంటుంది. రైతులు ఏమిటంటే మనకు ఎప్పుడైతే పత్తి పగిలేటప్పుడు ఈ పురుగును చూస్తారో అప్పుడు మనకు గులాబీ రంగులో కనపడుతూ ఉంటుంది. అంటే మొదటి 4 దశలు మీకు చెప్పాను, అందులో ఏంటంటే 1వ దశ 2వ దశ 3వ దశ 4వ దశ. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఇందులో నిద్రావస్థ అనేది మనకు ముఖ్యంగా చూసుకోవాలండి. ఈ నిద్రావస్థ ఏంటంటే మనకు ఎటువంటి ఆహారం సేవించుకోకుండా దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాల వరకు ఈ గులాబీ రంగు పురుగు అలానే నిద్రావస్థలో ఉండిపోతుంది. దీనివల్ల దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవి బాగా వృద్ధి చెంది మనకి మొదటి దశలో అంటే దాదాపు పంట 30 నుంచి 40 రోజుల్లో ఉన్నప్పుడు ఆ తల్లి పురుగు వచ్చేసి గుడ్లు పెట్టడము స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఏంటంటే మనకు ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థ నుంచి బయటకు రావాలంటే దానికి అనుకూలమైన పరిస్థితులు అనేది ఏర్పడాలండి. అనుకూలమైన పరిస్థితులు అంటే ఏంటంటే మీకు ఎక్కువగా పత్తి సాగు చేసినప్పుడు, లేకుంటే గాల్లో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు, అదేవిధంగా ఉష్ణోగ్రతలు బాగా తక్కువ ఉన్నప్పుడు, ఇవి అనుకూలమైన పరిస్థితులు అండి. ఆ అనుకూలమైన పరిస్థితుల్లో మనకేంటంటే ఈ గులాబీ రంగు పురుగు నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసి కోశస్థ దశకు మారి, తర్వాత కోశస్థ దశ నుంచి తల్లి పురుగుగా మారి, తల్లి పురుగు ఏంటంటే మీకు గుడ్లు పెట్టడం చూసుకోవచ్చండి. ఇక్కడ మనకి గులాబీ రంగు పురుగు జీవిత చక్రం చూసుకున్నాం. జీవిత చక్రంలో ఏంటంటే ప్రత్యేకించి గుడ్డు దశ చూసుకున్నట్లయితే గుడ్డు దశ మనకు కేవలం 3 నుంచి 4 రోజులు ఉంటుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఏంటంటే గుడ్డు నుంచి పగిలిన పిల్ల పురుగులు

అయితే ఉన్నాయో అవి కేవలం గంటన్నర నుంచి 2 గంటలు మాత్రం బయట ఉండేసి తర్వాత లోపలికి చొచ్చుకుపోయి మనకి ఎటువంటి లక్షణాలు అంటే నష్టపరిచిన గాయపరిచిన లక్షణాలు బయట నుంచి ఏ విధంగా కూడా కనపడవండి. ఎందుకంటే కాయ పెరిగే కొద్దీ మనకు ఆ కాయ నుంచి వచ్చే ఇవన్నీ మనకు బూడుకుపోయి బయట నుంచి ఎటువంటి లక్షణాలు కనపడకోకుండా లోపల తినుకుంటూ జీవనం సాగిస్తుందండి. ప్రత్యేకించి ఈ పిల్ల పురుగులు 1వ దశ నుంచి దాదాపు 4వ దశ వరకు లోపల కాయలో గింజలు అనేది తినేసి మనకు పత్తి నాణ్యత కూడా తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది పోషక దశకు మారేటప్పుడు మనకేంటంటే బయట నుంచి అంటే కాయ నుంచి బెజ్జం పెట్టుకుని బయటకు వచ్చేసి ఆ నేల్లో కానివ్వండి లేకుంటే కాయలో కానివ్వండి మనకు ఈ నిద్రావస్థకు పోతుందండి. ఈ నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో మగ తల్లి పురుగులు ఆడ తల్లి పురుగులు దాదాపు 6 నుంచి 7 రోజులు దాని కాలం కాబట్టి అదేంటంటే ఎక్కడైతే పూత గోడ ఉంటుందో అక్కడ మనకు గుడ్లు పెట్టి మనకు పిల్ల పురుగులు వచ్చి నష్టపరుస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఇక్కడ చూసుకున్నట్లయితే గాయపరచే విధానంలో చూసుకున్నట్లయితే మొదటి దశలో ఏదైతే ఉందో అంటే దాదాపు 30 నుంచి 40 రోజుల లోపు ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం వల్ల పిల్ల పురుగులు మనకి అంటే పూత గోడ దశలో మనకి ఆకుల మీద కానివ్వండి పూత మీద కానివ్వండి మనకి ఆ గోడ మీద అడుగు బాగాన తల్లి పురుగు గుంపులు గుంపులుగా దాదాపు 600 నుంచి 800 గుడ్లు అనేది దాదాపు 5 నుంచి 6 రోజులు పెట్టుకుంటూ ఉంటుందండి. సో ఆ విధంగా మనకి ఏంటంటే పిల్ల పురుగులు ఆ పత్తి లోపలికి అంటే పత్తి ఏదైతే ఉందో ఆ పూతలోకి వెళ్లి లోపల మనకి ఏదైతే గుడ్డి పూలు అంటే మనం చూసుకున్నట్లయితే గుడ్డి పూలు అనేది మనకు మొదటి దశలో చూసుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే గొంగళి పురుగులు ఏవైతే ఉన్నాయో గుడ్ల నుండి వచ్చిన వెంటనే మొగ్గలు మరియు లేత కాయల మీద ఆశ్రయం పొందుతాయండి. సో దానివల్ల ఏంటంటే మనకు లోపలికి వెళ్ళిన ఎటువంటి మనకి లక్షణాలు అనేది బయట నుంచి కనపడకపోగా ఎప్పుడైతే ఉధృతి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఈ గుడ్డి పూలు అనేది మనకు కనపడతాయండి. ఈ గుడ్డి పూలు ఏంటంటే లోపల ఈ పిల్ల పురుగులు ఉంటాయి. ఆ పిల్ల పురుగులు ఏంటంటే బాగా తినేసి లోపల భాగము బాగా ఈ జీడలా మనకి లోపల ఉండేసి ఈ గుడ్డి పూలుగా మారుస్తాయి. ఈ గుడ్డి పూలు ఏంటంటే మీకు దానివి మీకు కాయలుగా మారుకోకుండా రాలిపోవడం జరుగుతుందండి. ఆ విధంగా ఏంటంటే మొదటి దశలో మనకి గుడ్డి పూలను గమనించుకుంటే ఇది కూడా ఒకరికి గాయపరిచే లక్షణాలే. అదేవిధంగా గుడ్డి కాయలు కూడా ఏర్పడతాయండి. గుడ్డి కాయలు ఏంటంటే మనకు ఎటువంటి మనకు పక్వానికి రాకోకుండా మొదటి దశలో రాలిపోవడం జరుగుతుంది. ఇది కూడా మనకి గాయపరిచే లక్షణాలుగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే ఒకవేళ ముదురు కాయలను ఆశిస్తే అంటే ఇప్పుడు మీకు చెప్పింది లేత పంటలో మనకు దాదాపు 40 నుంచి 60-70 రోజుల్లో మనకి కాయ దశలో ఉంటే అప్పుడు మీకు గుడ్డి కాయలు కానివ్వండి అదేవిధంగా కాయలో నుంచి బెజ్జాలు కానివ్వండి అదేవిధంగా గుడ్డి పూలు కానివ్వండి మనం చూసుకోవచ్చండి. అదేవిధంగా ముదురు కాయల మీద మనకు ఆశిస్తే మనకి ఏమవుతుందంటే మనకి చాలా నష్టం కలగజేస్తుంది. అదేవిధంగా ఆ కాయ మీద బెజ్జాలు అనేది మనం చూసుకోవచ్చండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పురుగు ఉనికిని మనం చాలా వరకు రైస్ ఓవర్లు చూసుకున్నట్లయితే దాన్ని ఉనికిని ఎలా గమనించుకోవాలి అంటే దాన్ని ఆ గులాబీ రంగు పురుగు మన పొలంలో ఉందా లేదా ఆ పొలంలో ఉందా లేదా అని గమనించుకోవడానికి ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలండి. తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టుకోకపోవడంతో మనకి దానివల్ల కూడా మనకి చాలా నష్టం కలగజేస్తాయి ఈ గులాబీ రంగు పురుగులు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకు గాయపరచు లక్షణాల్లో ఈ పురుగు ఉనికిని గమనించుకోవడమే చాలా ముఖ్యమండి. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ గుడ్డి పూలు అంటే గుడ్డి పూలు ఏంటంటే దాదాపు 1-2% అంటే గుడ్డి పూలు 100లో 10లో 1 నుంచి 2 గుడ్డి పూలు ఉంటే వెంటనే మనకు నివారణ చర్యలను పాటించాలి. అదేవిధంగా మనకేంటంటే కాయపై భాగంలో మనకి చిన్న చిన్న రంధ్రాలు లాంటివి కనపడతాయి. అంటే కాయ దగ్గరగా చూసుకున్నట్లయితే కాయ మీద చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా గమనించుకోవాలి. అది కూడా ఒక లక్షణం. అదేవిధంగా గుడ్డి పత్తి అంటే పత్తి కూడా గుడ్డి పత్తిలా మారిపోతుంటది. అదేవిధంగా రంగు మారిన పత్తి ఇదేంటంటే ప్రత్యేకించి ఏంటంటే కాయ లోపలుండి బాగా ఆ గింజలు తినేయడం వల్ల మనకేంటంటే పత్తి ఒక నాణ్యత అనేది తగ్గిపోతాయండి. ఇవన్నీ మీకు గాయపరచు లక్షణాలుగా మనం గుర్తించుకోవాలి. అంటే ఇదేంటంటే మొదటి దశలోనే మనకి పూత దశ నుంచి తర్వాత కాయ దశ వరకు ఈ లక్షణాలు గమనిస్తేనే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనము నివారించుకోవడానికి సాధ్యపడుతుందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట కాలంలో గులాబీ రంగు పురుగు వృద్ధి చెందడం ఎలా ఉంటుంది. మనకి పంట కాలంలో చూసుకున్నట్లయితే ఈ గొంగళి పురుగులు ఆహార పదార్థాలు లభ్యం కాకపోవడంతో మనకి ఏదైతే ఉందో ఏర్పడినప్పుడు గొంగళి పురుగులు నిద్రావస్థ ఇందాక చెప్పినట్లు బాగా మనకు అనుకూల పరిస్థితిలో ఉంటే నిద్రావస్థ నుంచి బయటకు వచ్చేసి తల్లి పురుగు గుడ్లు పెడుతుందండి. ఇది ఎప్పుడంటే దాదాపు 40 రోజుల నుంచే మనకు మొదలైతుందండి. అంటే 40 రోజుల నుంచి దాదాపు పంట అయిపోయేంత వరకు ఈ తల్లి పురుగులు అన్ని దశలు మనకి తల్లి పురుగులు కానివ్వండి గుడ్డు దశ కానివ్వండి పిల్ల పురుగులు కానివ్వండి అన్ని దశలు మనకి పొలంలో చూసుకోవచ్చండి. అందులో మనకి వాటిలో 10% మాత్రమే బతకగలవు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పెట్టిన గుడ్లన్నీ బతకలేవు కాబట్టి కొన్ని 10% మాత్రమే మనకి ఉంటాయి. అందులో కూడా మనకు ఆ 10% మాత్రం ఉన్నా కూడా మనకు దాదాపు 100% వరకు నష్టం కలగజేసే ధోరణి ఉంటది. కాబట్టి
అదేవిధంగా ఈ రెక్కల పురుగులు చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 120 రోజులు మొక్కల కాయలు మీద గుడ్డు పెడుతుందండి. మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్లు 40 రోజుల నుంచి దాదాపు 180 రోజుల వరకు పంటకాలం అయిపోయేంత వరకు ఈ తల్లి పురుగు గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది.

ఎక్కువ నష్టం మనం చూసుకునేలా అయితే 90 రోజుల తర్వాత మనకు ఎక్కువ నష్టం అనేది వాటి వెళ్తుంది. ఎందుకంటే మనకు ఆ దశలో మనకు కాయలు ఉంటాయి కాబట్టి అక్కడ మనకు ఎక్కువ నష్టం అనేది వాటి వెళ్తుంది. అంటే మొదటి దశలో గుడ్డి పూలు కానీ అదేవిధంగా తర్వాత దశలో కాయల మీద ఎక్కువగా నష్టపరుస్తాయండి. ఈ విధంగా మనకేంటంటే గుడ్డు పత్తి రావడం, అదేవిధంగా గుడ్డి కాయ రావడం, అదేవిధంగా కాయ మీద బెజ్జాలు రాలిపోవడము, ఈ విధంగా నష్టపరచు విధానము, అదేవిధంగా గాయపరచు విధానము కూడా మనం చూసుకోవాలండి. మొదటి దశలో ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ లక్షణాలు మనం చూసుకోవాలి. అంటే గుడ్డు పత్తి రావడం, గుడ్డు పూలు రావడం, ఇవన్నీ గమనించుకుంటూ రైస్ ఓవర్లు దాని యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలి. యాజమాన్య పద్ధతులు ఏంటంటే ప్రత్యేకించి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే ఈ ఒక్క పురుగును అనేది నివారించుకోవచ్చు అండి. కేవలం ఒక పురుగు మందులతోనే దీన్ని నివారించుకోలేము కాబట్టి ఖచ్చితంగా రైస్ ఓవర్లు ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేది పాటించాలండి. అంటే ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లే మొదటిగా మనకు పంట కాలాన్ని పొడిగించుకోకుండా డిసెంబర్ కల్లా మనకు పంట తీత తీసేయాలి. ఎందుకంటే పొడిగిస్తూ ఉంటే కాయలు వస్తూనే ఉంటాయి, అదేవిధంగా ఈ గులాబీ రంగు పురుగు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది కాబట్టి మొదటి దశలో మనకి డిసెంబర్ కల్లా కాయలు అనేది తీసేయాలి, పత్తి అనేది తీసేయాలి. అదేవిధంగా రెండో చూసుకున్నట్లయితే పత్తి తీసిన వెంటనే పొలంలోకి గొర్రెలు కానివ్వండి, అదేవిధంగా మేకలు కానివ్వండి వదిలేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగులు ఉండే కాయలు కానివ్వండి లేకుంటే అక్కడ ఉండే పదార్థాలు కానీ తినేస్తాయి కాబట్టి కొద్దో గొప్ప ఒక 10-20% వరకు ఈ గులాబీ రంగు పురుగు కోశస్థ దశలు కానివ్వండి లేకుంటే ఈ పిల్ల పురుగు దశలు కానివ్వండి చనిపోవడానికి అవకాశం ఉంటాయండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి షెడ్డర్ అనేది మనకి అందుబాటులో ఉన్నాయండి యంత్రాలు, అవి కూడా మనకు ఈ షెడ్డర్ వేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా మారిపోయి కొమ్మలు కానివ్వండి కాయలు కానివ్వండి అక్కడే కలిగి ఉండొచ్చు కాబట్టి మనకి ఆ భూమిలో కూడా ఫలవత్తత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి గులాబీ రంగు పురుగును కూడా నివారించుకోవచ్చు అండి. అదేవిధంగా పంట మార్పిడి చేయాలండి. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ పంట మార్పిడి ఏవైతే మనకి ఇందాక చెప్పిన పత్తి కాకుండా వేరే పంటలు సజ్జ గానీ మొక్కజొన్న గానీ కంది గానీ ఇలాంటి పంటలు వేసుకుంటే దాని మీద రాదు కాబట్టి ఖచ్చితంగా పంట మార్పిడి అనేది మనం చేసుకోవాలి. అదేవిధంగా గోడౌన్స్ లో కూడా అదేవిధంగా ఈ పొలంలో కూడా ఖచ్చితంగా లింగాకర్షక బుట్టలు అనేది పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మగ తల్లి పురుగులు అనేది దీని మీద ఆకర్షపడి లోపల పడిపోయి చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పంట తీసేసిన వెంటనే మనకు గోడౌన్ లో కూడా మనకు ఈ లింగాకర్షక బుట్టు పెట్టుకుంటే కొద్దివరకు ఏంటంటే అక్కడ ఉనికిని కూడా గమనించుకొని దాన్ని నివారించుకోవచ్చండి. అదేవిధంగా మనకు ట్రైకోడర్మ పరాన్నజీవి అని ఉంటుంది, అది కూడా మనకు ట్రైకోడర్మ పరాన్నజీవి ఏదో అది కూడా ఈ ట్రైకోగ్రామ అనేది మనకు గుడ్డు మీద ఆధారపడి జీవిస్తుంది కాబట్టి ఈ ట్రైకోగ్రామాన్ని మనకి పొలంలో వదులుకున్నట్లయితే ఏదో గులాబీ రంగు పురుగు గుడ్ల మీద తిని జీవిస్తుంది కాబట్టి ఈ ట్రైకోగ్రామ వదలడం వల్ల కూడా మనకు కొద్ది వరకు ఈ గులాబీ రంగు పురుగు అనేది తగ్గించుకోవచ్చండి. అదేవిధంగా మనకి ఇందాక చెప్పినట్టు సామూహికంగా ఎక్కువ పొలాల్లో మనకి ఏదైతే రైస్ సోదరులు ఈ లింగాకర్షక బుట్టలు అనేది పెట్టాలి. కేవలం 1-2 పొలాల్లో పెడితే ఈ లింగాకర్షక బుట్టలు ఆ పొలంలో వరకే పనిచేస్తాయి కాబట్టి సామూహికంగా అంటే ఊరు మొత్తము ఈ లింగాకర్షక బుట్టలు ఎకరాకు 10 చొప్పున పెట్టినట్లయితే ఏమైతుందంటే మనకు ఎక్కువ మోతాదులో మనకు ఈ తల్లి పురుగులు అనేది ఆకర్షపడి చనిపోవడం జరుగుతుంది. అదే ఎందుకంటే మనకు తల్లి పురుగుల వల్లే ఈ పిల్ల పురుగులు ఉత్పత్తి అవుతాయి కాబట్టి మొదటి దశలో అనేది మనకి తల్లి పురుగుల్ని నివారించుకుంటే కొద్ది వరకు ఈ గులాబీ రంగు పురుగుని మొదటి దశలో 50 రోజుల వరకు ఈ బుట్టలు పెట్టుకున్నట్లయితే ఎకరాకు 10 చొప్పున మొక్కొక అడుగు పైన ఖచ్చితంగా తల్లి పురుగుల్ని మనం నియంత్రించవచ్చింది. అదేవిధంగా పత్తి పంట వివిధ దశల్లో గులాబీ రంగు పురుగు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఇందాక మీకు సమగ్ర యాజమాన్య పద్ధతులు మీకు చెప్పినట్లయితే అన్ని రకాల పద్ధతులను మనం పాటించాలి. కేవలం ఒక పురుగు మందులతో మనము ఏ పురుగుని మనం నివారించుకోలేము. దానివల్ల ఏంటంటే మనకు ఖచ్చితంగా ఈ లింగాకర్ష బుట్టలు పెట్టడం, అదేవిధంగా ఈ ట్రైకోగ్రామ పరాన్న జీవుల్ని మనకు వదలడం, అదేవిధంగా గోడౌన్ లో మనకి లింగాకర్ష బుట్టలు పెట్టడం, అదేవిధంగా పంట మార్పిడి చేయడం ఇవన్నీ పాటిస్తూ తర్వాత దశలో మనకి పురుగు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు మందులు కూడా ఏంటంటే కేవలం ఒక పురుగు మందులే కాకుండా మనకి వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా వేప నూనె కానివ్వండి ఇలాంటివి పిచికారీ చేసుకున్నా కూడా మనకి ఏదైతే ఉందో మొదటి దశలో కూడా ఈ గులాబీ రంగు పురుగును కూడా అరికట్టవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే ఉనికిని గమనించుకోవడానికి ఖచ్చితంగా రైస్ వాళ్ళు 4-8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడైతే ఏంటంటే మనకు 3 రోజుల పాటు మనకి ఆ లింగాకర్షక బుట్టలు 8 తల్లి పురుగులు, అంటే 1వ రోజు 8 తల్లి పురుగులు, 2వ రోజు 8 తల్లి పురుగులు, 3వ రోజు 8 రెక్కల పురుగులు చూసుకున్నట్లయితే ఆ ఉనికి మన పొలంలో ఉందని గమనించుకుంటూ అప్పుడు మనకి ఈ నివారణ చర్యలను పాటించాలి. అదేవిధంగా ఇందాక చెప్పిన షెడ్డర్ వేసుకోవడం, అదేవిధంగా గొర్రెల్ని మేకల్ని మేపడం ఇవన్నీ మన పద్ధతులు పాటిస్తూ తర్వాత దశలో చూసుకున్నట్లయితే పురుగు మందులు పిచికారీ అనేది మనం చేసుకోవాలండి. 10 పువ్వుల్లో ఒక గుడ్డి పువ్వు ఉన్నప్పటికీ, అదేవిధంగా ఇందాక చెప్పినట్లు 10 పువ్వులో గుడ్డి పువ్వు ఉన్నప్పుడు, అదేవిధంగా 20 కాయల్లో కోసి చూసుకున్నట్లయితే 2 బ్రతికిన గొంగల పురుగులు మనం చూసుకున్నట్లయితే దీని ఉనికిని మనం గమనించుకోవచ్చండి. అదేవిధంగా మనకు వివిధ దశల్లో తీసుకోవాల్సిన పురుగు మందులు మనం ఏవైతే ఉన్నాయో మనం చూసుకుందామండి. పంట మొదటి దశలో ఏదైతే ఉందో 40-40 రోజుల్లోపు ఖచ్చితంగా బుట్టలు పెట్టుకున్న తర్వాత మొదటి దశలో వేప నూనె కానివ్వండి, వేప

గింజల కషాయం గాని ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలండి. 5% వేప గింజల కషాయం, అదేవిధంగా వేప నూనె అంటే 10,000 PPM అయితే ఖచ్చితంగా 1 ml ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా 5% వేప గింజల కషాయం పిచికారీ చేసుకుంటే ఆ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం ఆపుతుంది, అదేవిధంగా పెట్టిన గుడ్లు కూడా పగలకోకుండా చనిపోవడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత దశలో

లో థైరాయిడ్ కార్బ్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. అది కూడా మనకి 1.5 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేసుకునే లేదా కొద్ది వరకు తగ్గిపోతుంది ఉధృతి. అదేవిధంగా మనకి తర్వాత దశలో క్వినాల్ఫాస్ అనేది లీటర్ నీటికి 2.5 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోరోఫైరిపాస్ అనేది లీటర్ నీటికి 2.5 ml చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. 100 రోజుల వరకు ఇలాంటి మందులు మనం వాడుకోవడం వల్ల కొద్ది వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. తర్వాత 115 నుంచి 120 రోజులు అంటే 120 రోజులు దాటిన తర్వాత మనకి ఏదైతే పైరెథ్రాయిడ్స్ అనేది మనకి అందుబాటులో ఉంటాయండి, సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది 100 రోజుల్లోపు ఖచ్చితంగా వాడుకోవడం రైస్ సోర్లు. ఎందుకంటే ఈ తెల్లదోమ ఉధృతి అనేది పెరుగుతుంది కాబట్టి 100 రోజులు దాటిన తర్వాత అంటే 120 రోజులు దాటిన తర్వాత పైరెథ్రాయిడ్స్ అనేది వాడుకోవాలి. ముఖ్యంగా పైరెథ్రాయిడ్స్ లో చూసుకున్నట్లయితే పంట దశలో సైపర్ మిత్రిన్ అనేది మనకి 25 EC అనేది మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా లామ్డా సైలోత్రిన్ 5 EC అనేది కూడా మనకి లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు 100 నుంచి 120 రోజులు దాటిన తర్వాత ఈ పైరెథ్రాయిడ్స్ ని ఖచ్చితంగా పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఆ పూతలో పురుగు కానివ్వండి, కాయలో ఉండే పురుగు కానివ్వండి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి రైస్ లో కూడా గమనించుకోవాలి. ఎందుకంటే 100 రోజుల లోపు ఏదైతే పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోకూడదండి. ఒకవేళ 100 రోజుల లోపు ఈ పైరెథ్రాయిడ్స్ పిచికారీ చేసుకుంటే ఖచ్చితంగా ఈ తెల్లదోమ ఉధృతి కానివ్వండి, అదేవిధంగా పేనుబంక ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 120 రోజులు దాటిన తర్వాత మనకి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎర్ర నేలలో చూసుకున్నట్లయితే వర్షం కురిసిన పత్తి పంట సాగు చేసుకునేటప్పుడు మనకి పంట దశ 80 రోజులప్పుడు 1 పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పిన మందులు ఏవైతే ఉన్నాయో వేపగింజల కషాయం కానివ్వండి, వేప నూనె కానివ్వండి, ఇలాంటివి మనకి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనం పంట పొలంలో పంట కాలంలో మొదటి దశ మనం చూసుకున్నట్లయితే ఎసిఫేట్ లాంటి మందులు వాడకూడదు. ఎందుకంటే ఈ ఎసిఫేట్ ఏంటంటే మనకు మొదటి దశలో పిచికారీ చేయడం వల్ల రొట్టె ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి మొదటి దశలో ఎసిఫేట్ ఎక్కువగా వాడుకోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా పంట చివరి దశలో మాత్రమే, ఇందాక చెప్పినట్లు చివరి దశలో మాత్రమే ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, లామ్డా సైలోత్రిన్ గాని, సైపర్ మిథ్రిన్ కానివ్వండి, అదేవిధంగా డెల్టా మిథ్రిన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే 100 రోజులు అంటే 120 రోజులు దాటిన తర్వాతే ఖచ్చితంగా ఈ సింథటిక్ పైరెథ్రాయిడ్స్ అనేది పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట చివరి దశలో మాత్రమే సింథటిక్ పైరెథ్రాయిడ్స్ పిచికారీ చేసుకుని ఉధృతి పెరిగే కొద్దీ పురుగు మందులు అనేది మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటూ మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొద్ది వరకు ఈ ఉధృతిని కూడా మనం నివారించుకోవచ్చండి. అదేవిధంగా మనకి జనవరి నుంచి జూన్ మాసం వరకు అంటే ఈ ఏదైతే ఉందో పత్తి, మనకి ఇందాక చెప్పినట్లు డిసెంబర్ కల్లా పత్తి తీసేయాలి. అదేవిధంగా జనవరి నుంచి జూన్ మాసం వరకు ఎటువంటి పత్తి అనేది సాగు చేయకూడదు, అదేవిధంగా పొడిగించకూడదు. చాలా వరకు రైస్ వర్లు ఏంటంటే మార్చిలో కానివ్వండి, ఏప్రిల్లో కానివ్వండి అలాంటి పత్తి సాగు చేస్తూ ఉంటారు. ఒకటి గమనించుకోవాలి ఏంటంటే ఇందాక చెప్పినట్లు జనవరి నుంచి జూన్ వరకు ఈ సమ్మర్ కాటన్ అనేది మనకి ఎంకరేజ్ చేయకూడదండి. ఎటువంటి మనకు పత్తి సాగు అనేది ఈ మాసాల్లో మనం వేయకూడదు. ఎందుకంటే ఈ మాసంలో వేసినట్లయితే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనకు అప్పటి వరకు ఆగుతూ తర్వాత దశలో మనకి ఏదైతే జూన్ కానివ్వండి, జూలై కానివ్వండి, అప్పుడు ఆ మాసాల్లో వేసిన పత్తిలో చాలా తీవ్రంగా మనకి గులాబీ రంగు పురుగు నష్టపరుస్తుంది. కాబట్టి దయచేసి జనవరి నుంచి మనకు జూన్ మాసం వరకు ఎటువంటి పత్తి అనేది మనకు సాగు చేయకూడదు. ఈ విధంగా మనకి ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతిలో అన్ని పద్ధతులు పాటిస్తూ ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవచ్చు. ప్రత్యేకించి ఏంటంటే పంట మార్పిడి చేయడం, అదేవిధంగా గులాబీ రంగు పురుగుకి ఈ బుట్టలు పెట్టుకోవడం అనేది చాలా వరకు ప్రధాన పాత్ర వహిస్తుందండి. బుట్టలు ఏంటంటే మనకు ఖచ్చితంగా 35 నుంచి 40 రోజుల్లోపే ఎకరాకు 8 నుంచి 10 చొప్పున ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. అదేవిధంగా ఆ లింగాకర్షక బుట్టలతో పాటు ఏదైతే ఉందో లోపల ఉండే లూర్ అని ఉంటారండి, ఆ లూర్ అనేది రబ్బర్ పరిమాణంలో ఉంటే ఆ రబ్బర్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవాలండి. అలా మార్చుకుంటూ దాదాపు 120 రోజులు 160 రోజుల వరకు అది మార్చుకుంటూ ఉంటే ఆ తల్లి పురుగులు అందులో పడుతూ ఉంటాయి. ఇలా ఈ పద్ధతులు పాటిస్తే మీకు ఏంటంటే దాదాపు తల్లి పురుగులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఆ తల్లి పురుగులు తగ్గితేనే మీకు 60 నుంచి 70% వరకు నష్టం అనేది తగ్గించుకోవచ్చు. తర్వాత దశలో మీకు సమగ్ర యాజమాన్య పద్ధతిలో వేప నూనె పిచికారీ చేయడం, మందులు పిచికారీ చేయడం, తర్వాత ట్రైకోగ్రామ పరాణజీవులు వదలడం, ఇవన్నీ పద్ధతులు పాటించడం వల్ల ఎక్కువ దిగుబడులు పొందుకోవచ్చు అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో మనకు ఈ రైస్ సోదరులకి రెఫ్యూజియన్ బ్యాగ్ అంటే ఆల్రెడీ మనకి బీటీ విత్తనాలతో పాటు నాన్ బీటీ విత్తనాలు కూడా అందులో కలిపి మనకి రైస్ సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా మనకి ఏంటంటే రైస్ సోదరులు నాన్ బీటీ మొక్కలు తీసేయకుండా పొలంలో అలానే ఉంచితే మనకి ఏదైతే ఉందో ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనకి కొద్ది వరకు పొడగించవచ్చు. ఎందుకంటే మనకు ఈ BT3 అనేది రావడం ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పటి వరకు మనకి పత్తి సాగు చేసే రైతులు ఏదైతే ఉందో, మనకి ఇచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉందో, బిల్ట్ ఇన్ రెఫ్యూజియా అంటారండి, అంటే మనకు 100 గింజల్లో 5 గింజలు నాన్ బీటీ విత్తనాలు అందులో ఉంటాయి. కాబట్టి దయచేసి రైస్ సోర్లు అవి కల్తీ విత్తనాలు ఏం కావు, అందులో విత్తనాలే మనకు టెక్నాలజీనే అలా వస్తాను. కాబట్టి దయచేసి మనకి రైస్ సోర్ల నాన్ బీటీ పత్తిని తీయకుండా అలానే వదిలేస్తే మీకు అందులో మనకి గులాబీ రంగు పురుగు వచ్చి జీవించి దాన్ని వృద్ధి చెంది మనకి బీటీలో ఎటువంటి నష్టం కలగజేయకుండా మనం కాపాడుకోవచ్చండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అంటే
అన్ని విధాలుగా మనకు ముందు పంట వేసినప్పటి నుంచి విత్తన శుద్ధి కానివ్వండి, అదేవిధంగా లోతు దుక్కులు దున్నుకోవడం కానివ్వండి, అలా రకరకాల పద్ధతులు పాటించుకుంటూ పంట కాలం అయిపోయేంత వరకు 180 రోజుల వరకు మనకు

ఈ ఉధృతిని తగ్గించుకోవాలా, తగ్గించుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో సమగ్ర యాజమాన్య పద్ధతుల వల్లే మనకు ఈ గులాబీ రంగు పురుగుని మనం నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఈ రైతు సోదరులు ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా రైస్ సోదరులు ఏదైతే ఉందో పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు దయచేసి 2-3 మందులు కలిపి పిచికారీ చేయవద్దండి. ఎందుకంటే కేవలం సూచించిన మందులు ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పిన ప్రొఫెనోఫాస్ కానివ్వండి, ఎస్ఫేడ్ కానివ్వండి, లామ్డా సైలోత్రిన్ కానివ్వండి, అదేవిధంగా సైపర్మెత్రిన్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మందులు ఒకే మందుతో పాటు పిచికారీ చేయండి. 2-3 మందులు కలిపి పిచికారీ చేయొద్దు. ఎందుకంటే అవి చాలా వరకు దుష్పరిణామం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం ఒక పురుగు మందే, ఇప్పుడు సూచించిన పురుగు మందు కేవలం ఒక పురుగు మందే తగిన మోతాదులో, అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రొఫెనోఫాస్ ఉందనుకోండి, అది 400 ml ఎకరా చొప్పున పిచికారీ చేయాలి. 400 ml పిచికారీ చేయాలి. దానికన్నా మించి పిచికారీ చేస్తే ఏమవుతుందంటే నిరోధక శక్తి అనేది పురుగులో పెరుగుతుంది. కాబట్టి దయచేసి 400 ml చొప్పున పిచికారీ చేయాలి. అదేవిధంగా లామ్డా సెలవుతున్న అయితే మీకు 200 ml, అంటే మోతాదుకు మించి అనేది మనం పిచికారీ చేయకూడదు. అదేవిధంగా పిచికారీ చేసినప్పుడు పంట దశ అనేది చూసుకోవాలి. ఇందాక చెప్పినట్లు మనకి ఏదైతే ఉందో 30-40 రోజులు లేకుండా 50 రోజుల లోపు ఎప్పుడైతే పూత అదేవిధంగా గోడ దశ ఉంటుందో ఖచ్చితంగా ఈ వేప గింజల కషాయం కానివ్వండి, అదేవిధంగా వేప నూనె కానివ్వండి, అదేవిధంగా ప్రొఫెనోఫాస్ ఏంటంటే మనకు గుడ్డుని నియంత్రించే శక్తి ఉంటుంది. కాబట్టి మొదటి దశలో ఇటువంటి వేప సంబంధిత కషాయాలు కానివ్వండి, వేప నూనె కాని పిచికారీ చేసుకుంటే కొద్ది వరకు ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టడం ఆపుతుంది. అదేవిధంగా ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఈ ప్రొఫెనోఫాస్ అనేది మనకు గుడ్డు మీద పనిచేస్తారు. కాబట్టి మొదటి దశలోనే 50 రోజుల్లోపు 60 రోజుల్లోపు ఈ ప్రొఫెనోఫాస్ పిచికారీ చేసుకుంటే తల్లి పురుగులు పెట్టిన గుడ్లను కూడా మనకు పెగలకోకుండా ఆపుతుంది. కాబట్టి దీన్ని సమగ్రవంతంగా కేవలం ఒకే పురుగు మందుతో మనం నియంత్రించుకోవచ్చు అండి. సో ఈ BT2 అనేది మనకి ఇందాక చెప్పుకున్నట్లు అన్ని రకాల హైబ్రిడ్స్ అనేది మనకు ఈ BT2 వేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఏదైతే ఉందో గులాబీ రంగు పురుగు అన్ని హైబ్రిడ్స్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మొదటి దశ నుంచే, అంటే 30 నుంచి పంట కాలం దాదాపు 160 రోజుల వరకు ఈ మధ్యకాలంలో ఈ గులాబీ రంగు పురుగుకి 2-3 పద్ధతులు కూడా ఉన్నాయి. మనకి కేవలం ఒక లింగాకర్షక కుట్టలు కాకుండా మనకి జెల్ టెక్నాలజీ అనేది, అదేవిధంగా స్ప్లాట్ టెక్నాలజీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. అదేవిధంగా మనకి రోప్ టెక్నాలజీ అనేది కూడా మనకి అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ టెక్నాలజీ ఏంటంటే మనకు పేస్ట్ రూపంలో మనకు వస్తుందండి. ఈ పేస్ట్ అనేది మనకు 125 గ్రాములు ఉంటుంది. ఈ పేస్ట్ అనేది ఎకరాకి మనకు సరిపడా పేస్ట్ ఉంటుంది. ఈ పేస్ట్ అనేది ఒక 400 చోట్లు పెట్టుకోవాలండి. ఎకరాకు ఆ 400 చోట్లు ఒక మొక్కకు పెట్టిన తర్వాత ఒక 3 మొక్కలు వదిలేసి 4 మొక్కకు పెట్టాలి. అదేవిధంగా ఒక సాలుకు పెట్టిన తర్వాత 2 సార్లు వదిలేసి 3వ సాలుకు గానీ 4వ సాలుకు పెట్టాలి. ఇలా ఏంటంటే ఈ స్ప్లాట్ టెక్నాలజీ అంటారు మీకు. మనకి ఈ స్ప్లాట్ టెక్నాలజీ ఏంటంటే 3 నుంచి 4 దఫాలు, అంటే 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 60 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి, అదేవిధంగా 120 రోజులకు ఒకసారి, ఇలా 125 గ్రాములు చొప్పున పేస్ట్ 4 దఫాలుగా పెట్టుకోవాలి. ఆ 4 దఫాలుగా పెట్టుకుంటే ఏమవుతుందో, ఇందాక చెప్పిన లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తాయి, ఇవి కూడా మనకు ఆ తల్లి మగ పురుగుల్ని ఆకర్షించి కొద్ది వరకు ఆ నష్టాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకు PB0 అనేది కూడా మనకి అందుబాటులో ఉందండి. ఈ PB0 కూడా ఏంటంటే మనకు ఆ నాట్ అనేది మనకి దారం రూపంలో ఉంటుందండి. ఇది ఏంటంటే మనకు పంట 40 రోజులు ఉన్నప్పుడు, అంటే మొక్కకి కింద భాగంలో దాన్ని ముడేయాలి అండి, ఇలా దీన్ని నాట్ అంటారు. ఇలా ముడేయడం వల్ల ఏంటంటే మనకు పంట కాలం అయిపోయిన తర్వాత దాదాపు 160 నుంచి 180 రోజుల వరకు దీనిలో ఉండే మనకి విషం అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ తల్లి పురుగులు మగ తల్లి పురుగులు ఆకర్షపడి పొలంలో అటు తిరుగుతుంటాయి. కాబట్టి కొద్ది వరకు ఈ టెక్నాలజీలు ఏవైతే ఇందాక చెప్పిన మనకు ఫెరమోన్ టెక్నాలజీలో ప్రత్యేకించి లింగాకర్షక బుట్టలు ఒకటి, అదేవిధంగా జెల్ టెక్నాలజీ ఒకటి, అంటే స్ప్లాట్ టెక్నాలజీ అంటారు అదొకటి, తర్వాత 3వది వచ్చేసి PB0. ఇవి 3 ఏంటంటే మనకు మేటింగ్ డిసెప్షన్ టెక్నాలజీస్ అండి. అంటే ఏవైనా టెక్నాలజీ వాడినా కూడా మీకు తల్లి పురుగుల్ని ఆకర్షించే టెక్నాలజీ. కాబట్టి ఇవి ఎటువంటి టెక్నాలజీలు కూడా మీకు కేవలం గులాబీ రంగు పురుగు తల్లిని ఆకర్షిస్తాయి. తల్లిని ఆకర్షించడం వల్ల ఏంటంటే మగ తల్లి పురుగులు అక్కడ ఉండిపోతాయి. కాబట్టి ఆడ తగిలి పురుగులు ఎటువంటి సంపర్కం జరుపుకోకుండా చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటి దశలో ఖచ్చితంగా 30 నుంచి 40 రోజుల్లోపు బుట్టలు పెట్టుకోవడము, అదేవిధంగా ఇందాక చెప్పిన మొదటి దశలో వేప గింజల కషాయం కానివ్వండి, లేకుంటే వేప నూనె కానివ్వండి మొదటి దశలో పిచికారీ చేసుకుంటే తల్లి పురుగును కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా పంట కాలాన్ని పొడిగించుకోకుండా దేవరం డిసెంబర్ వరకే ఈ పంటను మొత్తం తీసేయాలండి. అంటే డిసెంబర్ దాటిన తర్వాత పంట కాలం పొడిగిస్తే ఖచ్చితంగా గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అంతటితో పంట కాలం తీసేసి అదేవిధంగా ఈ ఎండాకాలంలో మనం ఖచ్చితంగా పత్తి అనేది సాగు చేయకూడదు. అంటే మార్చి కానీ, ఏప్రిల్ కానీ, ఇలా మే కానీ, ఇలాంటి అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే పత్తి సాగు ఆ మాసాల్లో చేయకపోవడం వల్ల మనకి ఏదైతే ఉందో జూన్ జూలై మాసాల్లో కొద్ది వరకు ఈ ఉధృతి అనేది మనకి తగ్గుతుంది. లేదనుకుంటే ఒకవేళ సాగు చేసినట్లయితే దీని ఉధృతి మనకు ఇంకా ప్రభావితం

0: జూన్ నుంచి వేసే పత్తిలో బాగా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ అంటే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించు, అదేవిధంగా పురుగు మందులతో పాటు సమగ్రంగా వాడుకుంటే దానివల్ల ఏంటంటే మనకు రకరకాల పురుగు మందులు వాడుకోకుండా ఒక పురుగు మందుతోనే పిచికారీ చేసుకుని ఖర్చులు తగ్గించుకుంటూ లాభాలు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఇవన్నీ పద్ధతులు పాటించుకుంటూ అదేవిధంగా దిగుబడులు కూడా ఎక్కువగా పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలండి.
1: పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ రాజేష్ చౌదరి.
2: వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఆకాశవాణి వికసిత్ భారత్ ఇలాంటి కార్యక్రమంలో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు. 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన. శ్రీ వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
1: భారత ప్రభుత్వం ప్రస్తుతం మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశ స్థాయి వరకు తీసుకెళ్లాలని విశేషమైనటువంటి కృషి చేస్తోంది. మరి ఈ వికసిత్ భారత లక్ష్య సాధనలో ఏమేమి అంశాలున్నాయి, ఎలాగా ముందుకు సాగుతున్నారు, ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలాగా అమలవుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకోవడానికి శ్రీ వేంపల్ల భాస్కర్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వీరు అన్నమయ్య కడప జిల్లాల క్లస్టర్ ప్రోగ్రాం అధికారి. వీరితో మాట్లాడి ఏ అంశాల్లో ఈ చుట్టుపక్కల వికసిత్ భారత లక్ష్య సాధనలో ముందరకి సాగుతున్నామనేటటువంటి వివరాలని కనుక్కుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం
1: భాస్కర్ గారు, చెప్పండి. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కాస్త కోస్త ప్రగతి సాధనలో వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి వీటి మీద మరింత దృష్టి సారించవలసిన అవసరం ఉంటుంది కదా.
2: అవునండి.
1: జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ముడిపడిన వివిధ అంశాలు చెప్పండి.
2: యాక్చువల్లీ మన జిల్లా కూడా ఆస్పిరేషనల్ డిస్టిక్ కింద ఉంది. అంటే ఆస్పిరేషనల్ డిస్టిక్ట్ లో మనకు అగ్రికల్చర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అలాగే కొన్ని పారామీటర్స్ హౌసింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆస్పిరేషన్ వెనుకబడిన జిల్లా కింద భారతదేశము గుర్తించింది. అందులో మన కడప కూడా ఒకటి ఉంది. అందులో ఈ వికసిత భారత్ కింద టు డెవలపింగ్ కంట్రీ టు డెవలప్డ్ కంట్రీగా, అంటే దీన్ని కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థను ఎలా గ్రోత్ చేసుకోవాలి, అలాగే సాంకేతిక పరమైనటువంటి అప్గ్రేడేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి, సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఎలా జరగాలి, అలాగే సస్టైనబిలిటీ జరుగుతుందా, జరుగుతుంది దాని క్రైటీరియా మనం ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అనే దాని మీద ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో చాలా కీలక్షుణ్ణంగా దాన్ని ప్రతి పిన్ టు పిన్ భారత ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు వీటిని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గా తీసుకోవడం జరిగింది. ఈ వికసిత భారత్ కింద కొన్ని లక్ష్య సాధనలు ఉన్నాయి సార్. ఫస్ట్, జీరో పావర్టీ. మన జిల్లాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా వెనుకబడిన ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి. సో మనం ఎలా వాళ్ళని జీరో పావర్టీ నుంచి మనం వాళ్ళని తీసుకురావచ్చు,
1: అంటే పేదరికం అనేటటువంటిది ఇంకా ఉండకూడదు,
2: నిర్మూలన చెయ్యాలి, ప్రక్షాళన చెయ్యాలనేది మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్య అంశంగా పెట్టుకున్నారన్నమాట. ఇది చెయ్యాలంటే మన గవర్నమెంట్ యొక్క అధికారులే కాదు, ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలన్నీ ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా చేసుకునే అవకాశం ఉంది. 100% గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలనేది భారతదేశం యొక్క, అంటే

0: ఒకప్పటి మన జిల్లా ఇప్పుడు జిల్లా టెక్నాలజికల్ గా అంటే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అయింది. అంటే ఈ డెవలప్మెంట్ సరిపోదు, ఇంకా మనం డెవలప్ చేయాలి. బై 2047 కి ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనేది మన దేశం. దాంతో పాటుగా 100% హై క్వాలిటీ అఫోర్డబుల్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్. మీ అందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక వ్యక్తి ఎక్కువ కాలం జీవించాలన్నా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలన్నా హెల్త్ అవసరం. అలాగే వికసిత భారత్ గోల్స్ లో కూడా హెల్త్ కు హై ప్రయారిటీ ఇవ్వడం, ఎడ్యుకేషన్ తర్వాత నెక్స్ట్ ఇచ్చింది హెల్త్ కి అనమాట. అలాగే మనకి ఎక్కువగా 100% స్కిల్డ్ లేబర్ ని బాగా డెవలప్ చేయడం. అంటే ఈ రోజుల్లో స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇండస్ట్రీస్ లో స్కిల్డ్ పీపుల్ లేక స్టిల్ ఖాళీగా ఉన్నాయి. అందరూ ఇప్పుడు అవి టెక్నికాలజీగా బీటెక్ కోర్సులో చేస్తున్నారు కానీ స్కిల్డ్ వేలే వెళ్ళట్లేదు. సో దాన్ని 100% డెవలప్ చేయాలనేది. ఇంకోటిలో చూసినట్టయితే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామికల్ గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి అనే పారామీటర్స్ చూస్తున్నారు. అలాగే మనకు మెయిన్ అగ్రికల్చర్ లో ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో వారిని ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్ గా చెయ్యాలి. అంటే ధాన్యాగారాన్ని మన భారతదేశము అందరికి ఇస్తుంది ఇప్పటి వరకు, ఇంకా కూడా ఇవ్వాలి. సో 2047 ఎందుకు తీసుకున్నామంటే మనకు 100th century మనం వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకు యూత్ కానివ్వండి, పూర్ పీపుల్ కావండి, అంటే యువత ను మోటివేట్ చేయడము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్ చేయడం, మహిళా సాధికారత, ముఖ్యంగా అన్నదాత ఫార్మర్స్ కి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు మెయిన్ గా 2 అంశాలు మనము చేసుకోవచ్చు. ఒకటి జీరో పావర్టీ మరియు హెల్త్, ఫస్ట్ 2 పారామీటర్స్ లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: అయితే ముఖ్యంగా ఈ పేదరిక నిర్మూలన, మీరు జీరో పావర్టీ అన్నారు, చాలా చాలా పెద్ద అంశం. ఎందుకంటే ఒకళ్ళు పేదరికం స్థాయిని దాటి అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి వెళ్లేసరికి మళ్ళీ వేరే ఒక కొంతమంది మళ్ళీ దిగిపోవచ్చు. ఇలా కాకుండా ఈ పేదరిక స్థాయిని దాటి వెళ్లి అందరూ కూడా వాళ్ళ డబ్బు సంపాదన వాళ్ళు సంపాదించుకుని హాయిగా బ్రతకగలిగేటటువంటి స్థాయికి తీసుకురావడం అంటే ఇన్ని కోట్ల మందిని, అందులో మన ప్రాంతంలో ఉండేటటువంటి వారందరినీ ఫోకస్ చేయడానికి ఏమేం చెయ్యవచ్చు, ఏమి టార్గెట్స్ పెట్టుకున్నారు?
0: యాక్చువల్గా అయితే మనకి వికసిత భారత్ కింద చాలా సదుపాయాలు ఉన్నాయి, కానీ ప్రజలకు అవి అవగాహన లేకపోవడం వలన వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. వాటిని కానీ వినియోగించుకోగలిగితే ముఖ్యంగా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ లో, అంటే మనకు రిప్రజెంట్ వివిధ రకాలైనటువంటి సదుపాయాలను వినియోగించుకొని, సో వికసిత భారత్ కింద మనకు స్టూడెంట్స్ అయితేనేమి, ఉమెన్ అయితేనేమి, యూత్ కానివ్వండి, ఫార్మర్స్ అంటే మన అగ్రికల్చర్ చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి, సో అన్నదాతలు అంటాం కదా వాళ్ళకి కానీ సపరేట్ గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. అందులో మెయిన్ గా మనకు 80 crores ఇండియన్స్ ఎక్కువగా వ్యవసాయదారం మీద ఆధారపడున్నారని అంచనా ఉంది. దానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని అలాగే భారత ప్రభుత్వం ద్వారా జన్ ధన యోజన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇందులో ఇది ప్రపంచంలో లార్జెస్ట్ పథకం అనమాట. అంటే ఇది పథకము బ్యాంక్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్క వ్యవసాయదారునికి అయితేనేమి, అలాగే జనధన యోజన కింద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి. సో వాళ్ళు ఆ నియర్బై ఉన్నటువంటి బ్యాంకుల వద్ద కానీ లేదా మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో కానీ వారు సంప్రదించినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తుంది. అలాగే మనకు ఇందులో స్పెషల్ గా మనము కొంతమందిని వీకర్ సెక్షన్ ఉంటాం కదా, వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా, అలాగే కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చే నిధులతో పాటుగా. ముఖ్యంగా ఇది మనకు వికసిత భారత్ లో చాలా ముఖ్యంగా దాంట్లో దివ్యాంగులకు కూడా దీంట్లో అవకాశం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్లాల్సింది అంటే ప్రతి వరకు ఫైనాన్షియల్ అష్యూరెన్స్ అనేది మనకు వికసిత భారత్ లో ఉంది.
1: అంటే కావాల్సిందే అది, మనం పేదరికాన్ని అధిగమించాలంటే కావాల్సిందే ఆర్థిక శక్తి, ఆర్థిక పురోగతి, అలాగే ఆర్థిక స్వావలంబన. దానికి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు అందించడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఈ విషయం తెలియదని చెప్తున్నారు. అంటే మీరు ఇంకా పూర్తిగా నిజమే, మీరు అన్నట్టుగా అందరికీ తెలియదు ఇది.
0: ఇప్పుడు కొంతమందికి ఆ ట్రైబల్స్ తీసుకోండి, వాళ్ళకి సపరేట్ ఫండ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ లోన్స్ కానీ బీసీ లోన్స్ కానీ ఇవన్నీ అండర్ వికసిత భారత్ కింద ఉంది. రీసెంట్ గా ఇంతకు ముందు ఎప్పుడో ఉన్న బకాయిలు కూడా ఈ మధ్య కాలంలో రిలీజ్ చేశారని విన్నాం. అంటే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఒకసారి మనకు అవకాశం ఇచ్చిందంటే దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ప్రతి ఒక్క

0: హౌస్ హోల్డ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
1: ఇదివరకు ఎప్పుడో ఒక్కొక్కసారి కొంతమంది అనుకునే వాళ్ళు ఈ పథకాలన్నీ పెడతారు కానీ మనకి రావచ్చు రాకపోవచ్చు, ఎవరికో వెళతాయి మనకేం వస్తాయిలే అని అనుకునేవాళ్ళు.
0: అవును అవును.
1: అర్హులైనటువంటి ప్రతి వాళ్ళకి వాళ్ళు కానీ పెట్టుకునేటట్లయితే, వాళ్ళు కరెక్ట్ గా దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళకి వస్తున్నాయి అని మీ మాటలతో
0: అవును.
1: అంతేనా?
0: ఇంకా కొన్ని పదాలు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ పిఎం కిసాన్ అని మీరు వినే ఉంటారు, అందరూ ఏమి దొరుకుతుందో కూడా చాలా మందికి తెలియని. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఒకటి ఉంది, ఆవాసన పథకం ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే ప్రజల కోసం పెట్టారు. అలాగే ప్రధానమంత్రి యాక్సిడెంటల్ పథకం ఒకటి పెట్టారు,
1: ఇన్సూరెన్స్
0: ఇన్సూరెన్స్ కూడా పెట్టారు, అందులోనే బ్యాంకులోనే దొరుకుద్ది అది. అలాగే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే పిఎం కృషి సంచాయి పథకం ఒకటి ఉంది. ఇవన్నీ కూడా పిఎం కృషి యోజన కింద అగ్రికల్చర్ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు, ఈ పథకాలు బ్యాంకులో అందుబాటులో ఉన్నాయి.
1: అంటే ప్రజలు కూడా, అంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను ఇస్తోంది కానీ ప్రజలు కూడా ఇన్ని మాకు వస్తున్నాయి ఉన్నాయి కాబట్టి ఇది మనము ఆ సదరు అధికారుల దగ్గరికి వెళ్లి తెలుసుకోవాలి, ఒకవేళ రాకపోతే ఇంకొక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనేది. అందుకనే మనం ఈ కార్యక్రమాలను కూడా ఈవెన్ ప్రసారం చేస్తున్న కారణం ఏంటంటే అందరికీ ఇక పూర్తిగా అర్థమవుతుంది, తెలుస్తుంది, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారని.
0: దీంట్లోని కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించిన ఫండ్ ఉంటుంది అందులో. స్వామిత్వ స్కీమ్ ఒకటి, ఫార్మర్స్ కి వారి గ్రోత్ ని అంటే వారు సొంతంగా వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. వారితో పాటుగా పిఎం ప్రణామం అనే స్కీమ్ ఒకటి ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకొని అసలు ఏంటి అనేది ఆ సంబంధించిన కార్యాలయానికి వెళితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది పోస్టల్ ఆఫీస్ లో కానీ బ్యాంక్ లో కానీ లేదా మీకు ఆన్లైన్ ఇప్పుడు అందరికీ తెలుసు. సో వాట్ ఈస్ ద గోల్స్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ అవైలబుల్ అని అంటే కొట్టినా కూడా అందులో వాళ్ళు చూసుకొని ఈ అవకాశాన్ని, ముఖ్యంగా జీరో పావర్టీ కింద ఫార్మర్ వెల్ఫేర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అందుకని ప్రజలందరూ కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని వికసిత భారతం వీళ్ళు భాగస్వామ్యం అవ్వాలి మెయిన్.
1: అంటే అందరూ కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే కరెక్ట్ గా ఇలా వెళ్ళంగానే పలానా ఆఫీస్కి వెళ్తే రా బాబు ఇదిగో నీకు ఇది ఇవన్నీ ఉన్నాయి నువ్వు పెట్టుకోలా అని చెప్పడానికి అలాంటి ఏర్పాటు ఉన్నదా?
0: ప్రాసెస్ అనేది ఒకప్పుడు మనకు పేపర్ తో జరిగేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఈ ఫైలింగ్ చేస్తున్నాం. అంటే అందరూ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా ప్రభావితులయ్యారు. టెక్నికల్ గా ఈవెన్ చదువు లేనటువంటి వ్యక్తులు కూడా మొబైల్ ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ వచ్చిందంటే, మొబైల్ వాళ్ళ దగ్గర ఉందంటే అరిదేవ్ చెప్తారు కదా అరచేతిలో స్వర్గం ఉన్నట్టే అని, మొత్తం ప్రపంచం వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఎవరైనా సరే దానికి సంబంధించిన స్కీమ్ కావాలనుకున్నప్పుడు ఆన్లైన్ లోకి అప్రోచ్ అయినా, ఒకవేళ చదువు రాదు మాకు ఆన్లైన్ లోకి మేము వెళ్ళడానికి కుదరదు అనుకుని వేరే వాళ్ళ చదువు వచ్చిన వాళ్ళు లేదా ఇది ఈ పని చేయగలిగిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి దాంట్లో కొన్ని ఆ కేసు అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వెరిఫికేషన్ నియర్ బై సచివాలయం చేయొచ్చు, లేదా సంబంధించిన బ్యాంకు వాళ్ళు చేయొచ్చు, లేదా వీళ్ళు వెహికల్ లోన్ పెట్టుకున్నారంటే వెహికల్ వాళ్ళు సంబంధించవచ్చు. అగ్రికల్చర్ పెట్టుకున్నప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా వీళ్ళు పెట్టుకున్నారా లేదనేది ఆ డాక్యుమెంట్స్ అనేది చూసుకోవాలి కదా.
1: చూస్తారు ఒకసారి మీకు ఉందా లేదా అనే విషయాన్ని చూస్తారు. దానికోసం కొంచెం వెళ్లాల్సి ఉంటుంది,
0: టైం లైన్ అనేది కొంచెం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి దానికి ఒక టైం లైన్ ఉంటుంది, కానీ ఒకప్పుడు ఉన్నంత డిలే ఇప్పుడు అవ్వట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేసి అది ఖర్చు పెట్టమని మాకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఈజీ వేలో వెళ్లాలంటే ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకుండా రావాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి ప్రజలు అవగాహన చేసుకుని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
1: అంటే అందుకని ఒకవేళ మీరు అన్నట్టుగా కొంతమంది వ్యవసాయదారులు లేకపోతే కొంతమంది బలహీన వర్గాల వారు అణగారిన వర్గాల వాళ్ళు వాళ్ళకి చదువు లేకపోయినా వాళ్ళ పిల్లలు 8th క్లాస్ వరకు చదువుకుంటారు,
0: ఇంటర్మీడియట్
1: వరకు చదువుకుంటారు, లేదా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చదువుకుంటారు, నాయన నాకు ఇది వస్తుందంట ఇది వస్తుందంట వెళ్ళు కొంచెం చూడు ఇది చూడు అని కనీసం అట్లా చెప్పి లేదా సదరు ఆఫీస్ కి వాళ్ళని పట్టుకుని వెళ్లి చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి లాభం
0: జరగదు.
1: కాబట్టి ప్రభుత్వం సువిశాలమైనటువంటి భారతదేశంలో 140 కోట్ల మంది దాటి ఉన్నటువంటి ఈ భారతదేశంలో అందరికీ లాభం చేయటానికి అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు, కానీ అది అట్టడుగు స్థాయి వారికి కూడా చేరడానికి కూడా ఇప్పుడు వేంపల్లె భాస్కర్ గారు మనకు ముచ్చటించినట్లుగా కంప్యూటర్లలో ఆన్లైన్లో అన్ని కనబడతాయి మనకి. ఒకవేళ వాళ్ళు అప్రూవల్ ఇచ్చినా వెంటనే మనకు కనబడిపోతుంది, దాన్ని ఎవరు దాచడానికి అవకాశం లేదు. అయితే సదరు డాక్యుమెంట్లు ఆ పత్రం

0: వాళ్ళు వాటన్నింటినీ మనము ఆన్లైన్లో వాళ్ళకి అప్లోడ్ చేయాలి. దానికి ఎవరైనా సహాయం మీరు తీసుకోవాలి. అది ముఖ్యంగా శ్రోతలు కానీ వింటున్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన పని.
1: అవునండి.
0: కాబట్టి ఈ పేదరికాన్ని తగ్గించేటటువంటి దిశలో ఇన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ప్రభుత్వం పెట్టింది. ఇది ఎంతవరకు ఎంత లోపల ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 2047 వరకు ఇవన్నీ కొనసాగుతాయా?
1: ప్రజెంట్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు వాళ్ళు ఎంతైతే బడ్జెట్ ఇచ్చారో ఈ కమింగ్ అప్పింగ్ మార్చ్ లోపల అది మనం యూటిలైజ్ చేసుకుంటే, యూటిలైజేషన్ బట్టి నెక్స్ట్ ఇయర్ మనకి ఎంత ఇవ్వాలనేది, అంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చారు.
0: అంటే
1: ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చారు.
0: ఇచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే సెలెక్ట్ అయిన 2 జిల్లాల్లో కడప ఒకటి ఉన్నది, అన్నమయ్య కడపలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో. కాబట్టి అలాగే మనకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడితే తిరిగి ఇంకా ఇంకా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నది. మరి అవసరం ఉన్నటువంటి వారు ఉపయోగించుకోవడం కూడా అత్యంత ప్రధానం. మనం ఈ రోజున జీరో పావర్టీ అంటే ఈ పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుకున్నాము. ముఖ్యంగా ధన్యవాదాలండి. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో వివిధ అంశాలు, 2047 నాటికి సంపూర్ణ పేదరిక నిర్మూలన, వేంపల్లి భాస్కర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరు మహేష్. కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం వెలువడింది. తర్వాత కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
3: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: భాస్వచంద్ర సమేయదీయ నయనే భార్యాయదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమి కులం యధ్యానయుక్తం సదా నాథోయో జగతాం నగేంద్ర దుహితుర్ నాథోపి యద్భక్తిమాన్ తాతోయో మదనస్సయో దురితః తం వెంకటేశం భజే. పహిమాం వెంకటాధీశ ప్రణతార్తి ప్రభంజన ఆత్మబంధో కృపాసింధో సతతం తే నమో నమః. ఆశ్రిత వత్సలుడు, అమృత తుల్యమైనటువంటి కరుణను కురిపించేటువంటి మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా అంగరంగ వైభోగంగా స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ వాహన మండపం నుంచి బయలుదేరి మహద్వారం వద్ద చక్కగా నీరాజనాలు అందుకుని తదుపరి పడమరమాడ వీధి, అటు పిమ్మట దక్షిణమాడ వీధి నుంచి పడమరమాడ వీధికి విచ్చేసి పడమరమాడ వీధి నుంచి ఉత్తరమాడ వీధిలోకి ప్రవేశించినటువంటి సన్నివేశం, స్వామివారి అత్యద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని వరుణుడు కూడా చూడాలనుకున్నాడు కాబోలు. తన యొక్క ధారలనేటువంటి హస్తములతో స్వామిని సేవించినట్లుగా ఇక్కడ స్వామివారి యొక్క భక్తి సాగరంలో అందరూ మునకలేసినట్లుగా ఆ వరుణుడి యొక్క కరుణతో అందరూ తడిసి ముద్దయ్యారు. అయినా వారి యొక్క నృత్యాది గీతాలను కళా ప్రదర్శనను ఎవ్వరూ ఆపలేదు. చివరకు ఏనుగులు కూడా అలా తడుస్తూనే స్వామివారి సేవలో ఆ స్వామి ఏ రకంగా ఉన్నాడు అంటే చేతిలో వేణువును ధరించి ఉన్నాడు, వేణుగానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి మనకి తెలియదు కానీ పశుపక్ష్యాదులన్నీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ గాన రసామృతాన్ని ఆస్వాదిస్తాయి. కాబట్టి చక్కగా ముందుకవి సాగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఆ స్వామి సేవలో తరిస్తూ ఉన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆశ్రిత జనవాత్సల్యుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కృపచేత భక్తి కోటి.

0: భక్త కోటి అందరూ కూడా తరిస్తూ ఉన్నారు. వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్త అర్చామూర్తిగా స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అపారమైనటువంటి కరుణ, ఔదార్య, వాత్సల్య, సౌశీల్య, స్వామిత్వ, సౌలభ్యాది, అనంత కళ్యాణ గుణ మహోదధి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం, పరమపావనమైన భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలలో సప్తగిరీశుడికి సప్తమ దివసాన సాయంకాల వేళ, రాత్రివేళ చల్లని వాతావరణంలో క్షీరసాగరాను ఉద్భవించిన చంద్రుడు తన ప్రభతో సేవిస్తూ ఉండగా ఆ చంద్రప్రభ వాహనంపై స్వామి తిరువీధులలో విహరిస్తూ వైభవోపేతమైనటువంటి దర్శన భాగ్యంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నవగ్రహాలు కూడా శ్రీ వెంకటేశుని సేవించి తరిస్తాయని మనం సుప్రభాతంలో స్వామిని స్తుతిస్తూ ఉంటే శ్రవణానందకరంగా వింటూ ఉంటాం. సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరీశ్వర్ భాను కేతు దివి షత్ పరిషత్ ప్రధానా అని చెప్పి చక్కగా ఆ సుప్రభాత సేవలో ఏదైతే అన్ని గ్రహాలు సేవిస్తూ ఉన్నాయో అలాగే ఏ భావనతో వారందరూ ఉంటారయ్యా అంటే తద్దాస దాస చరమావధి దాస దాస అని దేవసభలో ప్రధానులైనటువంటి నవగ్రహములు కూడా ఈ వెంకటాచల క్షేత్రంలో నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై నేను సేవిస్తూ ఉంటామయ్యా అని స్వామి వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారట. చంద్రోదయం అందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, చది ఆహ్లాదే అని మన మనస్సుల్లో కూడా నిరంతరము ఆ స్వామి ఆహ్లాదజనకంగా అంగుష్టమాత్రంలో విరాజమానుడవుతూ ఉంటాడని బుధజనులు చెబుతూ ఉంటారు. చంద్రుని యొక్క రాకతో కలువలు వికసిస్తాయి. చంద్రుని చల్లటి కిరణాలు తాపాన్ని తొలగించి ఆనందామృతాన్ని కురిపిస్తాయి. అలాంటి వెన్నెల రేడు చంద్రప్రభా వాహనంపై ఉన్న స్వామి దర్శనం మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది, భక్తుల హృదయ కమలాలను వికసింపజేస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహనంపై స్వామిని దర్శించిన వారికి కూడా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమనేటువంటి తాపత్రయాలు తొలగి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పొందుతారు అనడంలో సంశయం లేదు. నవగ్రహాలలో ఒకరైన చంద్ర భగవానుడు తన చల్లని కిరణములతో స్వామికి శైత్యోపచారములు సమర్పిస్తున్నట్లుగా తాను వాహనంగా మారి స్వామిని సేవిస్తున్నటువంటి వాహనంగా ఈ చంద్రప్రభ వాహనం మనకు కనబడుతోంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తేర్ నిర్విషయం స్మృతం అని బంధానికైనా మోక్షానికైనా సరే మనస్సే ప్రధానమైనటువంటి కారణం. ఐహిక బంధములకైనా ఐహికాతీత మోక్షమునకైనా మనస్సే కారణం. మనస్సు విషయాసక్తి కలిగి ఉంటే బంధనములు దానితో పాటు పెరుగుతూ ఉంటాయి, నిర్విషయాసక్తమైతే ముక్తిని పొందుతుంది. అలాంటి మనస్సుకు కారకుడైనటువంటి చంద్రుని అధిరోహించి అనన్యాశ్చింతయంతో మాం అని వేరొక ధ్యాస లేక తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలు తానే వహిస్తానని తెలుపుతూ స్వామి దర్శన భాగ్యాన్ని భక్త బృందాలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చంద్రుని కిరణాల వలె స్వచ్ఛమైన మనస్సును కలిగి తనను శరణాగతి చేసిన వారికి చంద్రుని కిరణాల వంటి ఆహ్లాదాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహిస్తానని మనకు ఈ వాహన సేవలో తన తత్వాన్ని తెలుపుతూ ఉన్నాడు. విరాట్ పురుషుని రూపాన్ని కీర్తిస్తూ శశి సూర్యనేత్రం అని సూర్యచంద్రులను నేత్రములుగా కలిగిన వాడిని చెప్పి స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. అందుచేతనే కాబోలు ఉదయం సూర్యప్రభా వాహనంపై దర్శనాన్ని అనుగ్రహించిన పరమాత్మ ఇప్పుడు చల్లని దశమి నాటి అంటే చక్కనైనటువంటి వెన్నెలలో చంద్ర ప్రభావాహనంపై ఆహ్లాదకరమైన దర్శనాన్ని అనుగ్రహిస్తూ మన యొక్క తాపాలన్నిటినీ కూడా హరింపజేస్తూ ఉన్నారు. అందుకే దయామృత తరంగిణ్యాస్తరంగేరివ శీతలై అపాంగై సించితే విశ్వం వెంకటేశాయ మంగళం అని చెప్పి భక్తులందరూ కూడా ఆయనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉన్నారు. అలా నిరంతరము స్వామి సేవలో తరించేటువంటి భాగ్యం కలిగినందుకు మురిసిపోతూ ఉన్నారు. మరి ఆ చంద్రప్రభా వాహన యొక్క వైశిష్ట్యాన్ని అందులో శ్రీకృష్ణ స్వరూపంగా వేణుగాన ప్రియుడైనటువంటి ఆయన దివ్య తత్వాన్ని శ్రీమాన్ కేవీఎస్వీజీ శేషాచార్యులు గారు మనకు అందిస్తారు. వారి మాటల్లో స్వామి వైభవాన్ని, వాహన వైశిష్ట్యాన్ని, తిరుమల వైభవాన్ని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా శేషాచార్యులు గారు అందుకోండి.
1: వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈనాడు ఈ తిరుమల క్షేత్రం ఎలా ఉన్నది అంటే వైకుంఠమైపోయింది. ఎక్కడ చూచినా కూడా గోవిందనామాలతో

మారుమ్రోగుతోంది. ఈ తిరుమల మాడవీధుల యొక్క ప్రదేశం అంతా కూడా బంగారుమయంతో ప్రకాశించేటువంటి ఆ చంద్రుని యొక్క ప్రభ వాహనంగా ఆ స్వామివారి తిరుమాడ వీధులలో చక్కగా విహరిస్తూ భక్తులందరికీ శ్రీకృష్ణ స్వామిగా కమనీయమైనటువంటి దర్శనాన్ని అందించారు. చంద్రుని యొక్క ఔన్నత్యం ఏమిటంటే ఆ చంద్రుని వల్లనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఫలిస్తాయి. అగ్నిలో హోమం చేసినటువంటి ద్రవ్యము హవిర్భాగాల రూపంలో దేవతలకి చేరి ఆ దేవతలు ఆ హవిర్భాగాలను స్వీకరించిన తరువాత అనుగ్రహంతో వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం కురిసినందువల్ల ధాన్యాలన్నీ కూడా చక్కగా పండుతాయి. వాటిల్లో ఒక చక్కని విలువను శక్తిని కలిగించేటువంటి శక్తి చంద్రుని వల్లనే కలుగుతుంది. అటువంటి శక్తిని చంద్రునికి ఇచ్చింది ఎవరు అంటే ఆ పరమాత్ముడే. అంతేకాదు, చంద్రునిలో మనం గొప్ప తత్వాన్ని దర్శించాలి. ఈ కాలం అనేది భగవంతుని యొక్క స్వరూపం. ఆయన కాలస్వరూపుడై సృష్టి స్థితి లయములను నడిపిస్తూ ఉంటాడు. సూర్యచంద్రుల యొక్క గమనమే కాలానికి మనకి ప్రత్యక్షంగా కనిపించేటువంటి నిదర్శనం. వారిద్దరూ ప్రతిరోజు ఉదయం వేళ సూర్యుడు, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు, వీరిద్దరి యొక్క భ్రమణంతోనే మానవుల యొక్క ఆయుర్దాయం, జీవరాశుల యొక్క ఆయుర్దాయం అనేటువంటిది గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రప్రభా వాహనాన్ని మనం దర్శించినప్పుడు మనస్సులో కలగవలసినటువంటి భావన ఏమిటి, ఆ చంద్రప్రభా వాహనాన్ని గురించి విన్నప్పుడు మనకు కలగవలసినటువంటి భావన ఏమిటి అంటే, కాలస్వరూపుడైనటువంటి చంద్రుడు భవిష్యత్తులో భగవంతుని పట్ల మనం శ్రద్ధను పెంచుకోవాలన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. సూర్యచంద్రులము మే విరువురము కూడా నడిచి వెళ్ళిపోతూ ఉంటే మీ ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుందండి. ఓ జనులారా, మీరంతా మానవ రూపాన్ని పొందారు, నరజన్మ దుర్లభం అన్నారు కదా, అలాంటి నరజన్మ లభించినందుకు ఈ కాలం గడిచిపోతోంది. గడిచిపోయే కాలాన్ని సార్థకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు భగవంతుని పట్ల మనస్సు ఉంచండి అని ఆ చంద్రప్రభా వాహనం చూసినప్పుడు కాలస్వరూపుడైనటువంటి పరమాత్మని యొక్క తత్వం అనేది మన మనస్సుకి అర్థమవుతుంది. మరి భగవంతుణ్ణి మనం చేరుకోవాలనే ధ్యాస మనకు కలగాలంటే ఏం చెయ్యాలి అంటే, శత్రువు మిత్రే పుత్రే బంధౌ మాకురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్విన్నపి పశ్యత్ ఆత్మానం సర్వత్ర ఉత్సృద్య భేదాజ్ఞానం. అన్ని చోట్ల భేదభావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టి శత్రువు యందు, మిత్రుని యందు, బంధువు యందు అందరి పట్ల సమానమైనటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ కామ క్రోధ లోభ మోహ మరమాత్సర్యములనేటువంటి అరిషడ్వర్గములను విడనాడి అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడనేటువంటి ఒక చక్కని నిజమైన జ్ఞానాన్ని తత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు కాలస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులవుతారు. కాలానికి లోబడి, మాయకి లోబడి ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ పరమాత్ముడిని చేరుకోవటానికి తగినటువంటి అర్హతని సముపార్జించుకుంటారు. కాబట్టే కులశేఖరాళ్ళ వారు అన్నారు, హేమర్త్యా పరమంహితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవామాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితా నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యము మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయ ధ్వమ్ముహు. ఓ మానవులారా, నేను చెప్పేటువంటి ఒక పవిత్రమైన హితాన్ని వినండి. సంక్షేపమైనటువంటి విషయము, తేలికగా ముక్తిని పొందేటువంటి విషయము. మీరందరూ కూడా సంసారం అనేటువంటి సముద్రంలో మునిగి బాగా ప్రవేశించి ఉన్నారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని మర్చిపోయారు. అందువల్ల మీ మనస్సుని కుదుటపరుచుకుని ఓం నమో నారాయణాయ గోవింద గోవింద, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అని ఆ గోవింద నామస్మరణ, నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామస్మరణను, స్వామి మంత్రాన్ని చక్కగా

0: గానం చెయ్యండి, ఆ స్వామిని దర్శించండి, ఆ స్వామి గుణవైభవాన్ని గురించి వినండి, ముమ్మారులు మాటి మాటికి ఆ స్వామికి నమస్కారం చెయ్యండి. అలా చేసినట్లయితే మీరు పొందినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అని సాక్షాత్తు మనకి చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ వాహన సేవలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం ఏమిటంటే, విషయాల పట్ల ఇంద్రియములన్నీ కూడా ఆకర్షితములై పరిగెడుతూ ఉంటాయి. వాటి వాటికి సంబంధించినటువంటి విషయముల నుంచి ఇంద్రియములను నియంత్రించి మనస్సును ఏకాగ్రతతో స్వామి యందు నిలపటానికి మనందరికీ ఆ స్వామి ఒక చక్కని అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తూ, ఎటు చూచినా కూడా తానే అయి నిలుస్తూ, వాహన సేవలలో తాను తిరుమాడ వీధులలో సంచరిస్తూ భక్తులందరికీ కూడా నిజమైనటువంటి తన దర్శనాన్ని అందిస్తూ మోక్ష మార్గం వైపు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. అందువల్ల ఇటువంటి వాహన సేవలో చక్కగా పరమాత్మను గురించి శ్రవణం చేసి మనందరం కూడా తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, శ్రీ మారుతి గారు దయచేసి తమరు స్వామివారి గుణవైభవాన్ని వర్ణించమని ప్రార్థిస్తున్నాను.
1: ధన్యవాదాలు శేషాచార్య గారు. నమామ్యహం వెంకటనాథ విష్ణు నారాయణ శేష జగన్నివాస భక్తార్తిహారిన్ భగవన్ మురారే భాన్వింద్రునేత్రాఖిల లోక పూజ్య. బ్రహ్మరుద్రాది దేవతలే కాదు, సమస్త దేవతాగణము, చరాచర జీవకోటి కూడా కలియుగంలో వేయించేసి ఉన్నటువంటి సాక్షాత్తు ఆ పరంధాముడు, పరతత్వాన్ని స్వయంగా మనకి తెలియజెప్పేటువంటి వాడు. నామస్మరణ చేయడం చేతనే మనకు సమస్తమైనటువంటి పుణ్య రాశులను, చివరకు తురియమైనటువంటి మోక్షాన్ని కూడా కరతలామలకం చేసేటువంటి వాడు. అందుకే అంటారు, నామస్మరణాదన్యోపాయం మహి పశ్యామో భవధరణే రామహరే కృష్ణహరే.

అలయమాం అని కరశదీతి కృష్ణ సమస్త జనులను ఆకర్షించేటువంటి వాడు, మాయావి అయినటువంటి వాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేషధారణలో పిల్లలగోవి చేతబూని తన యొక్క అద్భుతమైనటువంటి ఎడమకాలుని మడచి కుడికాలు మీద ఉంచుకుని చక్కని రూపంతో స్వామి దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ రూపం చూస్తేనే చాలు, ఉన్నటువంటి వారందరూ కూడా తమలో గోపికత్వాన్ని ఆవహింపజేసుకుని ఎంత వర్షం పడుతున్నా ఎంత శ్రమ అయినా దానంతటినీ మరిచిపోతూ ఉన్నారు. ఆనందోత్సాహంతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఒకరా ఇద్దరా ఎంతమంది, ఎన్ని ప్రదేశముల నుంచి స్వామివారి సేవకై తరలివచ్చారు. దేశంలో ఉండేటువంటి సమస్త రాష్ట్రముల యొక్క భక్త బృందాలన్నీ కూడా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగగ్రహణం చేయాలని, స్వామి యొక్క వాహన సేవ ముందు తమ యొక్క కళా ప్రదర్శన ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని పొందాలనేటువంటి ఆర్తితో విచ్చేశారు. వారందరూ కూడా ఆ దేవతాస్వరూపాలకే, దేవతాం అంశలే వారెందు ప్రవేశించాయా అన్నట్లుగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఈరోజు దీపపు కాంతులు కూడా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆకాశంలో చూస్తే ఎక్కడా నక్షత్రములు కానరావట్లేదు. బహుశా చంద్రప్రభా వాహనం ఇక్కడ ఉందని, పరమాత్మ ఇక్కడ ఉన్నాడని, ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ విద్యుత్ కాంతులలోకి దూరి ఇంత చక్కగా ప్రకాశిస్తున్నాయేమో అన్న భావన కూడా అందరికీ కలుగుతోంది. చంద్రుడు ఉదయించి తన చల్లని కిరణముల చేత సూర్య తాపాన్ని ఏ విధంగా హరిస్తాడో అదేవిధంగా తన భక్తుల తాపత్రయాలను తన దృక్కుల చేత తొలగింపజేయగలని తెలుపుతూ స్వామి చక్కగా మెల్లగా చల్లగా చంద్రప్రభా వాహనంపై ముందుకు కదులుతూ ఉన్నాడు. నిరంతర గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటే స్వామి మునుముందుకు వాహనంలో విహరిస్తూ ఉన్నాడు. గోవిందనామస్మరణయే అమృతతుల్యము, నీ నామము భవహరణము, నీ నామము సర్వసౌఖ్య నిహరము, నీ నామము అమృత.

0: పూర్ణము, నీ నామమునే తలందు నిత్యము స్వామి అని ప్రతి భక్తుడు కూడా గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. స్వామి, నీ నామస్మరణే సమస్త భాగ్యములను అనుగ్రహిస్తుంది. కలియుగంలో భగవన్ నామస్మరణయే అత్యంత పుణ్యప్రదమైనటువంటి భక్తి మార్గము అంటూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగా సత్యం సత్యం వదామ్యహం అని అచ్యుత అనంత గోవింద అన్న నామోచ్చారణ రూపమైనటువంటి ఔషధం ఏదైతే ఉందో అది సమస్త రోగములను నివారిస్తుంది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మకు శశబిందు అని కూడా పేరు. శశయవ విందుర్లక్ష్య ఎస్య చంద్రస్య విద్యతే తద్యత్ ప్రజాస్స పుష్ణాది శశబిందుస్తతో హరిహి అని. శశము అనగా కుందేలు. కుందేలు వలె బిందు ఎవనికి కలదో అట్టి చంద్రుడు శశబిందువు అని కీర్తింపబడుతూ ఉన్నాడు. అట్టి శశబిందుని లేదా చంద్రుని వలె ప్రాణులను పోషించేవాడు గనక ఆ సాదృశ్యము చేత శ్రీహరిని కూడా శశబిందువు అని స్తుతిస్తూ ఉంటారు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇదే తత్వాన్ని ప్రబోధిస్తూ పరమాత్మ దామావిశ్యజ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి ఔషధీ సర్వ సోమో భూత్వా రసాత్మక అని. నేను భూమిని ప్రవేశించి శక్తి చేత సమస్త ప్రాణికోట్లను ధరిస్తూ ఉన్నానయ్యా, రసస్వరూపుడిగా చంద్రుని సస్యములన్నిటినీ కూడా పోషిస్తూ ఉన్నాను అని తెలియజేశాడు. పరమాత్మ విరాట్ స్వరూపాన్ని ప్రకటింపజేస్తూ నక్షత్రాణామహం శశి అని తన యొక్క దివ్య విభూతిని మనందరికీ తెలియజేశాడు. అసలు చంద్రుడు నక్షత్రమే కాదు కదా అని సందేహం కలగవచ్చు. ఆకాశంలోకి చూసినప్పుడు ప్రకాశవంతంగా కనిపించేది ఎవరు? చంద్రుడే. మిణుకుమిణుకుమనే నక్షత్రాల్లో కూడా ఉండేది బ్రహ్మమే. అయినా కంటికి బాగా ప్రకాశవంతంగా కనిపించేది, ధ్యానానికి పనికి వచ్చేది, ఊహించుకోగలిగేది చంద్రుడు కనుక నక్షత్రాణామహం శశి అని భగవద్ విభూతిని మనకి ప్రకటించాడు. ఏకశ్చంద్ర తమోహంతి నచ తారాగణైరపి అని. అనేక వేల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా చీకట్లను తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే చంద్రుడొక్కడే. అలాగే రాత్రిపూట ఆకాశంలో మనకు ఆ నక్షత్రాల కన్నా కూడా ఎవరిని చూస్తే మనసు ఆహ్లాదపడుతుంది అంటే ఆ చంద్రభగవాన్నే. అలాగే శ్రీ మహావిష్ణువు సర్వాంతర్యామి స ఏక, ఆయన ఒక్కడే. సముద్ర తరంగ న్యాయం చేత భగవంతుడు కూడా ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. సముద్ర తరంగ న్యాయం అంటే లోకంలో సముద్రం నుండి నొడగా బుడగా తరంగములు మొదలగవన్నీ ఉత్పన్నములవుతాయి. సరిగ్గా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా సముద్రము నుండి ఉత్పన్నమైనవే. సముద్ర స్వరూపం కంటే భిన్నంగా ఉన్నవి కాదు, సముద్రాత్మకులే. సముద్ర స్వభావాన్ని కలిగినవే. అలాగే పరమాత్మ కూడా అన్నిటా తానుంటూ అందరినీ అనుగ్రహించే విధంగా ఇక్కడ స్వామి అనేక రూపాలతో అనేక వాహనాలలో విహరిస్తూ ఉన్నా, భిన్న వాహనాలు కనిపించినా అందులో ఎప్పుడూ విహరించేది ఆ స్వామి పరంధాముడు పరమాత్మే. సకల చరాచర జగత్తులో వ్యాపించి సర్వసాక్షిగా ఉన్నది సర్వేశ్వరుడే, సర్వవ్యాపి అయి ఉన్నటువంటి వాడు, విష్ణు శబ్దానికి సార్థకతను చేకూర్చినటువంటి పరమాత్మ పరంధాముడు చల్లనైనటువంటి కిరణములతో ప్రకాశిస్తూ భక్త బృందాలు నిరంతరాయంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి. చంద్రుల్లో ఒక చిన్న మచ్చ ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆయనకి అలంకారమే అయింది. అలాగే మానవులలో మనకి తెలుసో తెలియకో ఏదో చిన్న దోషం చేసినప్పటికీ కూడా స్వామి, ఏదైనా నీ యొక్క నీ భావనతో నీపై అన్ని మనస్సు నిలిపి చేస్తున్నామని గనక మనం చేసినట్లయితే మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన తొలగించి మనం జన్మ సార్థకత చేకూర్చుకునే విధంగా, అసలు జన్మే రాని విధంగా, జన్మ రాహిత్యమయ్యే విధంగా స్వామి అనుగ్రహిస్తాడు అని మనకి పురాణ ఇతిహాసాది గాథల్లో చూస్తే అర్థమవుతుంది. ఇలా ప్రతి వాహన సేవలో కూడా భక్తులను అనుగ్రహించడానికి, దివ్యమైనటువంటి తాత్విక చింతనను అందించడానికి స్వామి తనంతట తానుగా మలయ కునియనింద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిగా ధ్రువమూర్తికి ఎంత శక్తివంతుడో ఈ మలయప్ప స్వామి కూడా ఈ కొండలలోనే లభించిన వాడని మనకి ఐతిహ్యం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మగా ఇక్కడ మనకు ఆ చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య వైభవ విశేష అంశాలను మనం ఆచార్యులు శేషాచార్యులు గారి యొక్క దివ్యమైనటువంటి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ స్వామి సేవలో తరించే విధంగా ఒక్కసారి ఎలుగెత్తి గోవింద నామాన్ని పలుకుదాం. ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా శేషాచార్యులు గారు అందుకోడు.
1: ఈనాడు స్వామివారి యొక్క అలంకరణ చూస్తూ ఉంటే అత్యద్భుతంగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. అందమైనటువంటి పుష్పములు.

పూలతో మాలలు కట్టి స్వామివారికి అలంకారం చేశారు. ఆనాడు యశోదాదేవి ఏ విధంగానైతే శ్రీకృష్ణ స్వామిని మనసారా అలంకరించుకుందో ఆ రకమైన అలంకారాలన్నీ స్వామివారి ఆ స్వరూపంలో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. గోకులంలో గోపాలకులందరినీ కూడా అలరించినటువంటి ఆ వేణునాదం, ఆ వేణువుని ఎంతో అలవోకగా అలా పెదవులపై నిలిపి గానం చేస్తూ ఆ స్వామివారు ఒక పక్క హృదయంగా మరొక పక్క వీరరసాన్ని ప్రకటిస్తూ స్నిగ్ధ గంభీర మనోహరమైనటువంటి దివ్య రూపంతో అలా అలా అర్చక స్వాముల చేత, పరిచారకుల చేత, సేవకుల చేత, భక్తజన బృందముల చేత చక్కగా సేవింపబడుతూ ప్రార్థింపబడుతూ ఈ తిరుమాడ వీధులలో మనందరికీ కమనీయంగా కనిపిస్తున్నారు. ఏమిటి ఈ రకంగా కనిపించటంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే, ఎవరికైనా ఒక్కసారి ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినట్లయితే మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క వృత్తాంతము, ఆనాటి ధర్మములు ఇవన్నీ కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా గోచరమవుతాయి. మనకున్నటువంటి ఈ శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు, భారతము, భాగవతము, ఇటువంటి శబ్ద ప్రమాణాలన్నీ కూడా మనకు నిజమైనటువంటి ధనములే అవుతాయి. అవన్నీ మనం తెలుసుకుని మన తరువాత తరాల వారికి చక్కగా అందించవలసి ఉన్నాయి. అలాగే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ స్వామి యొక్క స్వరూపాన్ని, ఆ వాహనాన్ని మనం దర్శించినప్పుడు మన ప్రాచీనమైన ఇతిహాస పురాణములు, వృత్తాంతములు, శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్యమైన చరిత్రలు ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనిపించడం ద్వారా, వాటిని స్మరించుకోవటం ద్వారా ధర్మబద్ధమైనటువంటి ఒక చక్కని మార్గంలో నడవడిక కలిగి ఉండడం అనేటువంటిది మనకి అభ్యాసమవుతుంది. ఎన్ని తరాలు మారినా కలియుగంలో ధర్మం అనేది ఒక పాదంతో నడుస్తున్నప్పటికీ కూడా ఆ కలిప్రభావం మన మీద పడకుండా ఆ పరమాత్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణ ప్రసారముల యొక్క ఆ చల్లదనం అనేటువంటిది నిరంతరము మనని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామరక్షగా నిలుస్తుంది. అంతటి పరమాత్ముడు మన ఎదుటకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ఓ స్వామి, ఆనాడు ద్వాపరయుగంలో గాని, త్రేతాయుగంలో గాని, కృతయుగంలో గాని నీవు ధరించినటువంటి విశేష అవతారములను గురించి పెద్దల ద్వారా వినడమే తప్ప ఏనాడూ మిమ్మల్ని కల్లారా దర్శించే భాగ్యం మాకు కలగలేదయ్యా. కానీ ఈ కలియుగంలో మా అదృష్టం ఏంటంటే ఈ మానవ జన్మ ధరించినందుకు ఆ శ్రీకృష్ణ స్వామిగా అనేక రకములైనటువంటి రూపములలో నిన్ను ఈనాడు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ చంద్రప్రభ వాహన సేవలో దర్శించుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది. గోపాలురు, గోపికలు నీ సాంగత్యాన్ని అనుభవించి ఎంతో తన్మయులైపోయారు. ఆ తన్మయత్వాన్ని మేము తలుచుకుంటూ ఈనాడు మేము కూడా ఆ తన్మయ భావాన్ని పొందుతూ ఉన్నాము, నీలో లీనమైపోతూ ఉన్నాము అని రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఈ శరీరమంతా కూడా ఆ స్వామి యొక్క పారవస్యంతో రోమాంచితమై ఆ స్వామి నామాన్ని మనం చక్కగా గానం చేస్తూ ఉంటే ఈ కంఠము గద్గదమై కంటి వెంట ఆనందాశ్రువులు జలజల జాలువారుతూ ఉంటే, ఓ స్వామి, ఎల్లప్పుడూ నీ పాదారవిందములను ధ్యానించేటువంటి వాళ్ళు ఆ అమృత రసాన్ని చక్కగా ఆస్వాదించేటువంటి వాళ్లకు ఇంతకన్నా అదృష్టమైన అదృష్టం ఏమున్నది? మానవ జన్మ ధరించినందుకు ఇదే కదా నిజమైన అదృష్టము. ఇలాంటి చక్కని అవకాశాన్ని మాకు జన్మ జన్మలలో లభించేటట్టుగా అనుగ్రహించు స్వామి. ఏ జన్మ ధరించినా, ఏ రూపాన్ని ధరించినా, కీటకమైన మానవ రూపమైన జంతు రూపమైనా కూడా ఆయా జన్మలలో మాత్రం నీ పాదముల యందు మా మనస్సు అనేటువంటి రాజహంస విహరించాలి. మా మనస్సనే రాజహంస నీ పాదములనేటువంటి పంజరంలో బంధింపబడాలి అని ఎల్లప్పుడూ నిన్ను కోరు.

0: అనుకుంటూ ఉంటామయ్యా. గోవింద, ఈ తిరుమల క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో నీ దర్శన భాగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపబడేటువంటి ఒక చక్కని అవకాశాన్ని, అదృష్టాన్ని ఈ కలియుగంలో కలవు వెంకటనాయక అని బిరుదుని సార్థకం చేసుకుంటూ అందించావయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద, కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్విజి శేషాచార్యులు, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సహకారం శ్రీ వై శ్రీనివాస్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, వి విజయమునస్వామి, ఆర్ రామగోవిందరెడ్డి, జే విజయ. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 7:20 రథోత్సవ సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 853,000 మందికి పైగా వయోవృద్ధులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 20వ తేదీ నుండి అమల్లోకి రానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ, న్యూజిలాండ్కు జరిగే భారతీయ ఎగుమతులకు ఈ ఒప్పందం 100% సుంకం లేకుండా చేస్తుందన్నారు. రానున్న 4-5 సంవత్సరాల్లో వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని, అలాగే సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం ద్వారా వస్త్రాలు, తోలు, పాదరక్షలు, ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పీయూష్ గోయల్ వివరిస్తూ,
1: This strategic partnership and the roadmap to 2030 reflects our shared ambition to deepen this cooperation and includes the aspirational goal of doubling bilateral trade in goods and services to almost 35,000 crore rupees in the next 4 or 5 years. The entry into force of the India-New Zealand Free Trade Agreement will translate this goal into concrete economic outcomes.
0: రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 853,000 మందికి పైగా వయోవృద్ధులు సుమారు 46 లక్షల సహాయక పరికరాల ద్వారా లబ్ది పొందారని కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపింది. అటల్ వయో అభ్యుదయ యోజన కింద రాష్ట్రీయ వయోశ్రీ యోజన వయోవృద్ధులకు మెరుగైన సహాయాన్ని అందిస్తోందని పేర్కొంది. 2017లో ప్రారంభించబడిన రాష్ట్రీయ వయోశ్రీ యోజన కార్యక్రమం ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వయో సంబంధిత వైకల్యాలు, బలహీనతలతో బాధపడుతూ దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వర్గాల వారికి ఉచిత సహాయక జీవన పరికరాలను అందిస్తుంది. వయోవృద్దుల్లో అందుబాటు స్వతంత్ర జీవనాన్ని మెరుగుపరచడానికి వీల్ చైర్లు, చేతికర్రలు, వినికిడి పరికరాలు, కళ్లద్దాల వంటి సహాయక పరికరాలు ఉచితంగా అందిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సమృద్ధ గ్రామ్ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, ఈ గవర్నెన్స్, జీవనోపాధి వంటి సేవలను ఒకే చోట అందించడానికి వీలు కల్పించిందని కేంద్ర కమ్యూనికేషన్

శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ధి గ్రామ కార్యక్రమ తదుపరి దశను టెలికమ్యూనికేషన్ శాఖ, స్టార్టప్లు, సేవా భాగస్వాములతో ఆయన ఈ రోజు సమీక్షించారు. ప్రతి గ్రామం గడప వద్దకు సాంకేతికతను తీసుకు

0: మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారు. అధికారిక ఆయుర్వేద దినోత్సవ వెబ్సైట్లో 3 లక్షలకు పైగా పాల్గొనేవారు నమోదు చేసుకున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ ద్వారా సుమారు 89 లక్షల మంది పౌరులు ఆయుర్వేదానికి తమ మద్దతును కూడా ప్రకటించారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు గణనీయమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాయని, ఇది దేశవ్యాప్త వేడుకల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆయుర్వేద డే .org.in లో అందుబాటులో ఉన్న ఆయుర్వేద దినోత్సవం 2026 మైక్రోసైట్ దేశవ్యాప్త వేడుకల్లో భాగంగా నిర్వహించబడుతున్న కార్యక్రమాల పౌర భాగస్వామ్యం, నమోదు, నివేదన కోసం ఒక డిజిటల్ వేదికగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో 1000కి పైగా ప్రతికూల ఔషధ ప్రతిచర్యల పర్యవేక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆమె నేషనల్ ఫార్మ్యులరీ ఆఫ్ ఇండియా 7వ సంచికను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. వీటి సంఖ్యను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రపంచంలోని 25 దేశాలు భారత ఫార్మకోపియాను ఆమోదించాయని, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO రోగి భద్రతా డేటాబేస్కు ఫార్మకో విజిలెన్స్ డేటాను భారత్ అందిస్తోందని పేర్కొన్నారు. WHOకు ఈ డేటాను అందించడంలో భారత్.2014లో 123వ ర్యాంకు నుంచి 8వ ర్యాంకుకు చేరుకుందన్నారు. ఫార్మకో విజిలెన్స్లో భారతదేశ ప్రయాణం ఆత్మ నిర్భరతకు చక్కని ఉదాహరణగా నిలిచిందని అనుప్రియా పటేల్ తెలియజేస్తూ,
1: India today has risen from the 123rd position between the year 2009 and 14 to being 8th in the world in its contribution of patient safety data to WHO database. Today, world over, there are around 25 countries which recognize and accept the Indian pharmacopoeia.
0: ఆక్సిలరీ పవర్ యూనిట్ ఏపీయూలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ యాక్యురేట్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. T-72, T-90 ట్యాంకుల కోసం ఉద్దేశించిన ఈ యూనిట్లను 586 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈరోజు న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ట్యాంకులోని ఫైర్ కంట్రోల్ సిస్టమ్, ఫైరింగ్ సర్క్యూట్, గన్ స్టెబిలైజేషన్ సిస్టమ్ తదితర అనుబంధ భాగాలకు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఏపీయూ ఒక ప్రత్యామ్నాయ వనరు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయంగా అభివృద్ది చేసిన ఏపీయూలతో భారత సైన్యం విశ్వసనీయత, సుస్థిరత మరింత బలోపేతమవుతాయని ఆ శాఖ పేర్కొంది. భారతదేశ స్వచ్ఛ ఇంధన దార్శనికత సాధనలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెకీ 15వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ పునరుత్పాదక ఇంధన పరివర్తనలో పెరుగుతున్న భారతదేశ నాయకత్వానికి సెకీ 15 ఏళ్ల ప్రస్థానం ఒక నిదర్శనమని చెప్పారు. గడిచిన 15 సంవత్సరాల్లో సెకీ 41 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నిర్మించడంలో సహాయపడింది. అలాగే సుమారు 3.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. నోమాడిక్ ఎలిఫెంట్ పేరిట భారత్ మంగోలియా దేశాల సంయుక్త సైనిక విన్యాసం 18వ ఎడిషన్ ఉత్తరాఖండ్ పితోర్ఘట్లోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్లో ఈరోజు ప్రారంభమైంది. ఇది భారత్ మంగోలియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే వార్షిక ప్లూటూన్ స్థాయి విన్యాసమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐక్యరాజ్యసమితి ఆదేశాల మేరకు పాక్షిక పట్టణ పర్వత ప్రాంతాలలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు చేపట్టేందుకు ఇరుపక్షాల సంయుక్త సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని పేర్కొంది. రెండు సైనిక దళాలకు వాస్తవిక కార్యాచరణ పరిస్థితుల్లో కలిసి శిక్షణ పొందేందుకు, సంయుక్తంగా పనిచేసే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తాయని వివరించింది. వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ సంయుక్త శిక్షణ జరగనుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఒడిశా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ

0: ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే మత్స్యకారులు తూర్పు మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. అమెరికాలోని న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమాపేశం యుఎన్జీఏ 81వ సెషన్లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరిగే యుఎన్ జనరల్ అసెంబ్లీ ఉన్నత స్థాయి సెషన్లో ఆయన ప్రసంగించనున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 20 నుండి అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద 8,53,000 మందికి పైగా వయోవృద్దులు లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27న ప్రసారమవుతుంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్య మహారాష్టలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరంతా ఆచరణ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ వై జియో చిట్ ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజకుమారుడు చిత్రానికి ఉదిత్ నారాయణ కవిత సుబ్రహ్మణ్యం ఆలపించిన చంద్రబోస్ గీతం సంగీతం మణిశర్మ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

స్టూడియోలో సమయం చూస్తే 9:02 దాటి 57 సెకండ్లు. మీరంతా అర్జున్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు మధుర స్వరాలు. మధుర స్వరాలు కార్యక్రమంలో అలనాటి గాయని గాయకుల గణాల నుంచి జాలువారిన జలపాతాలు మీకు వీరుల వింత చేస్తాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఆస్వాదిద్దామా?

పుష్ప, ఎస్పి చిట్టిబాబు గారు దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం ఇది. ఈ చిత్రంలోని కృష్ణంరాజు, చిరంజీవి, సుజాత, జయసుధ నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు. కృష్ణంరాజు, చిరంజీవి, జయసుధ, సుజాత, కైకాల సత్యనారాయణ, సావిత్రి, కాంతారావు, కేవి చలం, జీవి రమణమూర్తి, బాలకృష్ణ ముఖమాల, సారథి భీమరాజు, పీజే శర్మ, రవికాంత్, ఝాన్సీ జగ్గారావు తదితర తారాగణంతో తెరకెక్కినటువంటి చిత్రం. మరి ఇదే చిత్రం నుంచి ఒక పాట విందామా మధుర స్వరాలు ప్రోగ్రామ్ లో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పాటి వెయ్యి కళ్ళు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. '1983 జనవరి 1న విడుదలైన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రానికి దర్శకత్వం సాంబశివరావు గారు. ఈ చిత్రంలో చంద్రమోహన్, విజయశాంతి జంటగా నటించారండి. ఈ చిత్రానికి సంగీతం కెవి మహాదేవన్. చంద్రమోహన్, విజయశాంతి, గుమ్మడి, అన్నపూర్ణ, సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, సూర్యకాంతం, చిట్టిబాబు, హేమసుందర్ నటించినటువంటి ఈ చిత్రంలోని పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఇదే చిత్రం నుంచి ఒక మధురమైన స్వరం ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి FM 1.3 మెగాహెడ్స్ పై.

గోపాల కృష్ణుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసి ఆలపించిన పాట విన్నారు. సమయం చూస్తే 9:21 దాటి 5 సెకండ్లు. మీరంతా అర్చన చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగా హెడ్స్ పై వింటున్నారు మధుర స్వరాలు విత్ యువరాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రక్త సంబంధం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిల గానం.

డిస్కో కింగ్ ఈ చిత్రానికి ఎం రమేష్ ఆలపించిన పాట విన్నారు. మీరంతా అధ్యయనం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు వి తీవ్రార్జి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వీర విహారం చిత్రానికి మనో చిత్రాలు ఆలపించిన పాట అప్లాచార్య గీతానికి రాజ్ కోటి సంగీతం.

రావణుడే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. పంతొమ్మిది వందల 1986లో విడుదలైనటువంటి తెలుగు చలనచిత్రం సక్కనోడు, రాఘవేంద్ర సినీ క్రియేషన్స్ పతాకంపై సత్యనారాయణ నిర్మించినటువంటి ఈ చిత్రంలో శోభన్ బాబు, విజయశాంతి, ఎస్ వరలక్ష్మి, గొల్లపూడి మారుతీరావు ముఖ్య పాత్రలు పోషించారు. భాస్కర్ రావు గారు దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రానికి సంగీతం కెవి మహాదేవన్, అద్భుతమైనటువంటి పాటలు ఉన్నటువంటి ఈ చిత్రం నుంచి ఒక పాట ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి వివిధ భారతి FM 91.3.

ఇంటింటి రామాయణం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. మధుర స్వరాలు వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వాతిమత్యం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట. సంగీతం ఇళయరాజా.

0: దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

స్టూడియోలో సమయం 10:20. వినిపించని రాగాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి వినిపించని రాగాలు కార్యక్రమంలో అలనాటి గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన ఆ అమృత ధారలు ఆస్వాదిద్దాం.

శ్రోతలతో మీ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన దాశరథి గీతం వింటారు.

శాంతి నిలయం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బి వసంత ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:16 దాటి 4 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజ్ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అల్లరి బుల్లోడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన వేటూరి గీతం. సంగీతం చక్రవర్తి.

ఇద్దరు దొంగలు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట విన్నారు. స్టూడియోల సమయం చూస్తే 10:31 దాటి 6 సెకండ్లు. మీరంతా చూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అద్దాల మేడ. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం, సంగీతం రాజన్ నాగేంద్ర.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
4: भारत न्यूजीलैंड मुक्त व्यापार समझौता इस वर्ष 20 अक्टूबर को विजयादशमी पर लागू होगा. नई दिल्ली में आज वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा कि इस समझौते